శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.8 మెగాహెడ్జిపై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 25 రోజు, క్రీస్తుశకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 14 తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:59. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం చెల్లి వింటారు.

0: శుక్రవారం విశిష్టత గురించి జనాబ్ పిఎండి గౌస్వాన్ గారి వివరణ వింటారు.
1: ఔజ్ బిల్లాహి మిన షైతాని రజీమ్. బిస్మిల్లాహి రహమాన్ రహీమ్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. శుక్రవారము నమాజును జుమా నమాజు అంటాము. జుమా నమాజు ఆదేశం మక్కా మహానగరంలో జారీ చేయబడింది. మహనీయులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ జుమా నమాజును తొలిసారిగా మదీనాకు దగ్గరలో ఉన్న ఒక సహాబీ తోటలో చదివించారు. జుమా రోజు ముస్లింలకు పండుగ దినం, దైవారాధన కోసం ప్రసాదించబడిన దినం. అందువల్ల ఈ దినాన్ని గౌరవించడం, ప్రార్థనలు జరపడం పుణ్యప్రదం. ఈ రోజును అగౌరవపరచడం పాపంగా పరిగణించబడుతోంది. రోజులన్నింటిలో అత్యంత పుణ్యప్రదమైన రోజు జుమా రోజు. ఆ రోజు హజరత్ ఆదమ్ అలైహిస్సలాం ప్రభవించబడ్డారు. ఆ రోజే స్వర్గంలో ప్రవేశించబడ్డారు. ఆ రోజే స్వర్గం నుండి భూమిపై పంపించబడ్డారు. ఆ రోజే ప్రళయం కూడా సంభవిస్తుందని ముస్లిం హదీసు గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఎవరైతే చిత్తశుద్ధి ఏకాగ్రతతో జుమా నమాజు చేస్తారో అల్లాహ్ వారి 10 రోజుల పాపాలను మన్నిస్తాడు. అయితే వారు పెద్ద పెద్ద పాపాలకు పాల్పడకుండా ఉండాలి. హదీసులో ఈ విధంగా

ఎవరైతే జుమారోజు పరిశుభ్రంగా తయారై తొందరగా మసీదుకు చేరుకుని ఇమాంకు అతి సమీపంలో కూర్చుని చిత్తశుద్ధితో ప్రసంగాన్ని వింటారో అలాంటి వ్యక్తి ఇంటి నుంచి మసీదుకు వచ్చేటప్పుడు తాను వేసిన ఒక్కో అడుగుకు ప్రతిఫలంగా సంవత్సరం పాటు ఉపవాసాలు ఉండి ఆ రాత్రులలో తహజ్జుద్ నమాజ్ కూడా చదివినంత పుణ్యం వస్తుంది. జుమా రోజులో ఒక ప్రత్యేక ఘడ ఉంటుంది. ఆ సమయంలో విశ్వాసి కోరుకున్న ప్రతి కోరికను అల్లాహ్ తప్పక ప్రసాదిస్తాడు. అది జుమా రోజు అసర్ మరియు మగ్రిబ్ నమాజ్ల మధ్య సమయం. జుమా స్వర్గవాసుల కోసం ఆనందంతో కూడిన రోజు. ఎన్నో ప్రత్యేకతలు ఘనతలు ఉన్న ఆ శుక్రవారం నమాజ్ ఆదేశాలు ఖురాన్ మరియు హదీసులో ఉన్నాయి. ఆరోగ్యంతో ఉన్నవారు, బుద్ధిగలవారు, యువకులు, స్థానికులు అయిన ప్రతి ముస్లిం పురుషునిపై జుమా నమాజ్ విధి గావించబడింది. అయితే బానిసలు, స్త్రీలు, పసిపిల్లలు, అనారోగ్యంతో ఉన్న వారిపై జుమా నమాజ్ విధి కాదు. అలాగే యాత్రికునిపై కూడా శుక్రవారము జుమా నమాజ్ విధి కాదు. జుమా నమాజును మామూలుగా జుహర్ నమాజ్ చదివే సమయంలోనే చదువుకోవాలి. జుమా నమాజ్ చేయదలిచిన వారు ప్రధానంగా తలస్నానం చేసి పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రమైన దుస్తులు ధరించి సుగంధ ద్రవ్యాలు పూసుకోవాలి. వీలైనంత తొందరగా మసీదుకు చేరుకోవాలి. మసీదులోకి వెళ్ళిన తర్వాత మెంబరుకు వీలైనంత దగ్గరలో కూర్చోవాలి. మెంబరుకు ఎంత దగ్గరలో కూర్చుంటారో వారు స్వర్గానికి అంత దగ్గరగా ఉంటారని అబూ దావూద్ గ్రంథంలో తెలుపబడింది. మసీదులో ఎవరినీ బాధించే విధంగా వ్యవహరించరాదు. ప్రసంగాన్ని శ్రద్ధతో వినాలి. నిశ్శబ్దాన్ని పాటించడం కూడా ఆరాధనలో భాగమే. జుమా ప్రసంగము జరుగుతున్న సమయంలో ఖురాన్ పారాయణం చేయడం, దైవనామాన్ని స్మరించడం, తుమ్మినప్పుడు అల్హమ్దులిల్లా అని పలకడం లేదా దానికి సమాధానం ఇవ్వడం, సలాం చేయడం లేదా దానికి జవాబు పలకడం, ఇతరుల బాగోగులు తెలుసుకోవడం, దరూద్ పఠించడం, ఆమీన్ అని పలకడం మొదలైనవి చేయకూడదు. జుమా ప్రసంగము జరిగేటప్పుడు కొనుకు పట్టినట్లు అనిపిస్తే ఆ వ్యక్తి తన స్థానాన్ని మార్చి కూర్చుంటే మంచిది. నిర్లక్ష్యం చేస్తూ వరుసగా 3 శుక్రవారాలు నమాజ్ చదవని వ్యక్తి హృదయంపై అల్లాహ్ ముద్ర వేస్తాడని ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఇంకా వరుసగా 3 జుమా నమాజులను వదిలేసిన వ్యక్తి పేరు మునాఫిఖ్, అంటే కపటుల జాబితాలో వ్రాయబడుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. నిర్లక్ష్యం వల్ల జుమా నమాజును విడిచిపెట్టిన వ్యక్తి 1 దీనారు దానం చెయ్యాలి. అలాగే జుమాను పొందిన వ్యక్తి 0.5 దీనారు పరిహారంగా దానం చేయాలని అబూ దావూద్ గ్రంథంలో తెలుపబడింది. అల్లాహ్ మనందరికీ జుమా నమాజును చిత్తశుద్ధి, ఏకాగ్రతతో నిర్వహించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్.

పప్పు చేతి పంటలలో మినుములు ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ పంటను ఖరీఫ్లోనూ అటు రబీలోనూ ఇటు వేసవిలో కూడా వేసుకోవచ్చు. పంటను సాగు చేసే ముందుగా మంచి నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా ఖరీఫ్లో జూన్ 15 నుంచి జులై 15 వరకు వేసుకోవచ్చు. అదే రబీ పంటగా వేసుకునేటట్లయితే అక్టోబర్లో వేసుకోవచ్చు. వరి కోసిన మాగాని పొలాల్లో కూడా చాలామంది వేస్తూ ఉంటారు. కోస్తా ప్రాంతంలో నవంబర్ నుంచి డిసెంబర్ మాసంలో కూడా ఈ రబీ పంటగా వేసుకోవచ్చు. వేసవి పంటగా వేసుకునేటట్లయితే ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో వేసుకోవచ్చు. ఖరీఫ్కు అనువైన రకాలను మనము గమనించినట్లయితే LBG 752 రకం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. 75 నుంచి 80 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఒక ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ రకము పొల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. అయితే మంచి పాలిష్ రకం ఇది. ఇది వరి మాగాణుల్లో ఆలస్యంగా వేసుకోవడానికి కూడా చాలా వరకు అనువైన రకం. ఇకపోతే LBG 20, దీన్ని తేజ రకం అని కూడా అంటారు. సుమారుగా 70 నుంచి 75 రోజుల్లో మనకు పంట చేతికి వస్తుంది. స్వల్పకాలిక పంట ఇది. 5 నుంచి 7

క్వింటాల వరకు కూడా ఒక ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇది మంచి పాలిష్ రకం, కాయపైన నూగు ఉండదు, పల్లాకు తెగుళ్లను కొంతవరకు తట్టుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇకపోతే ఖరీఫ్ లో T9 రకాన్ని కూడా ఎక్కువగా సాగుబడి చేస్తూ ఉంటారు. ఇది 70 నుంచి 75 రోజుల్లో చేతికి వస్తుంది. 4 నుంచి 5 క్వింటాల వరకు ఒక ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి సాధారకంగా దీన్ని చెప్పుకోవచ్చు. కాయ మీద నూగు ఉండదు, పల్లాకు తెగులను కొంతవరకు ఇది కూడా తట్టుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. LBG 623 రకాన్ని గమనించినట్లయితే ఇది 70 నుంచి 75 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 5 నుంచి 6 క్వింటాలు ఒక ఎకరానికి మనకు దిగుబడి వస్తుంది. ఇది మంచి పాలిష్ రకం, గింజలు లావుగా ఉంటాయి, బూడిద తెగులను కొంతవరకు తట్టుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇకపోతే PBG 1 ఈ రకం కూడా 70 నుంచి 75 రోజుల్లో చేతికి వస్తుంది. 4 నుంచి 5 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి సాధారణంగా దీన్ని చెప్పుకోవచ్చు. కాయల మీద ఈ రకం కూడా నూగును కలిగి ఉంటుంది. ఇకపోతే PU 31 ఈ రకాన్ని గమనించినట్లయితే ఈ రకం కూడా 70 నుంచి 75 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 5 నుంచి 6 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి సాధారణంగా దీన్ని చెప్పుకోవచ్చు. కాయల మీద నూగు ఉంటుంది. పప్పుజాతి పంటలలో ప్రధానంగా పల్లాకు తెగులు ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది, కాబట్టి ఈ రకము పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకునేటువంటి మంచి రకం. ఇకపోతే LBG 787 ఇది కూడా 75 నుంచి 80 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 8 నుంచి 9 క్వింటాల వరకు కూడా ఒక ఎకరానికి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది పల్లాగు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. దిగుబడి విషయాన్ని గమనించినట్లయితే ఈ రకం ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి మేలుజాతి రకంగా మనము చెప్పుకోవచ్చు. పల్లాగు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. కాండము కనుపుల వద్ద కూడా కాపు వస్తుంది. మంచి పాలిష్ రకం, మధ్యస్థ గింజ రకం. అన్ని కాలాలకు అంటే అటు ఖరీఫ్లోను రబీలోను వేసవిలో కూడా ఈ రకాన్ని విత్తుకోవచ్చు. ఖరీఫ్ పంటలలో మనం చివరగా గమనించినట్లయితే TBG 104 ఈ రకం కూడా 70 నుంచి 75 రోజులలో మనకు పంట చేతికి వస్తుంది. సుమారుగా ఇది కూడా 10 క్వింటాల వరకు దిగుబడినిచ్చేటువంటి మంచి నాణ్యమైన రకంగా మనము చెప్పుకోవచ్చు. ఈ రకము పల్లాకు తెగులను తట్టుకునేటువంటి పాలిష్ రకం. వీటిని రబీ మరియు వేసవిలో మెట్ట మరియు ఒరిమాగాణంలో కూడా వేసుకునే దానికి ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా తక్కువ కాలంలో పండే రకాలు, కాబట్టి తేమను ఎక్కువగా నిలుపుకోలేని భూములకు ఇవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇక రబీ మినుము విషయానికి వస్తే, రబీ కాలంలో చాలా వరకు మన ప్రాంతంలో మినుమును ఒరిమాగాణంలో పండించడం మన రాష్ట్రం యొక్క ప్రత్యేకత. వరి కోయడానికి 2-3 రోజులు ముందుగా ఈ మినుము విత్తనాన్ని వెదజల్లుతారు. ఈ విధంగా చల్లిన విత్తనం మొలిచి భూమిలోని మిగిలిన తేమని సారాన్ని ఉపయోగించుకొని మనకు పంట వస్తుంది. ఒరిమాగాణంలో సాగు చేసేటువంటి రకాలు త్వరగా పెరగాలి. శాఖీయ ఉత్పత్తి ఎక్కువగా చేసుకునేటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఏపుగా దట్టంగా పెరిగి కలుపు మొక్కలను అణిచివేయగలిగేటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. బూడిద మరియు ఎండు తెగులు తట్టుకునేటువంటి రకాలు కూడా ఈ ఒరిమాగాణంలో వేసుకోవాలి. బెట్టకు గురిగాక ముందే కోతను తీసుకునేటువంటి రకాలు వేసుకోవాలి. ఒరిమాగాణులకు అనువైన రకాలను మనం గమనించినట్లయితే LBG 752, LBG 645, LBG 685, LBG 648, LBG 402, LBG 709, PBG 107, LBG 17, LBG 787, TBG 104 ఈ రకాలన్నీ కూడా సుమారుగా 75 నుంచి 80 రోజుల్లో మనకు పంట చేతికి వస్తుంది. ఒక ఎకరానికి సుమారుగా 7 నుంచి 9 క్వింటాల వరకు కూడా దిగుబడినిచ్చేటువంటి మంచి పాలిష్ రకాలు, అటు తెగులను ఇటు బెట్టను కూడా తట్టుకునేటువంటి అధిక దిగుబడినిచ్చేటువంటి మేలు రకాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. పంట వేసుకునేటప్పుడు మెట్ట ప్రాంతాల్లో తేమను నిలుపుకోగలిగి మురుగునీరు పోయే వసతి గల భూములు చాలా వరకు అనువైనవిగా ఉంటాయి. పంట వేసే ముందు భూమిని బాగా దుక్కిదున్ని విత్తటానికి ముందు ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులు వేసి గొర్రుతో బాగా కలిదున్నుకోవాలి. ఒరిమాగాణంలో మినుము వేసేటప్పుడు ఎరువులు వాడవలసిన అవసరం అంతగా ఉండదు. తొలకరి పంటగా వేసుకోవాలి అనుకుంటే జూన్ జూలైలో వేసుకోవాలి. ఒక ఎకరాకు వచ్చేసి 8 నుంచి 10 కిలోల విత్తనాన్ని వాడుకుంటే మంచిది. రబీలో సాగు చేయదలుచుకుంటే మెట్ట పంటగా అక్టోబర్లో వేసుకోవచ్చు. మాగాని భూముల్లో సాగు చేసుకునేటట్లయితే నవంబర్లో కూడా వేసుకోవచ్చు. వేసవి పంటగా వేసుకునేటప్పుడు ఆరుదడి పంటను ఫిబ్రవరిలో వేసుకోవచ్చు. మాగాని పంటగా వేసుకుంటే మార్చి చివరి వరకు వేసుకోవచ్చు. ఇక తొలకరి పంటగా విత్తనం మోతాదు గమనించినట్లయితే 3x10 సెంటీమీటర్ల దూరంలో ఒక ఎకరానికి 8 నుంచి 10 కిలోల వరకు విత్తనాన్ని వాడుకోవచ్చు. రబీ పంటగా అయితే మెట్ట ప్రాంతాల్లో 30x10 సెంటీమీటర్ల ఎడమతో 8 నుంచి 10 కిలోల వరకు విత్తనాన్ని విత్తనంగా వాడుకోవచ్చు. మాగాని భూముల్లో సాగు చేసుకునేటట్లయితే అటు రబీలోను ఇటు వేసవిలో కూడా వెదజల్లే పద్ధతిలో వేసుకుంటాం, కాబట్టి సుమారుగా మాగాని ప్రాంతాల్లో రబీలో అయితే 16 కిలోలు, వేసవిలో అయితే 16 నుంచి

18 కిలోలు విత్తుకున్నట్లయితే విత్తన మోతాదు సరిపోతుంది. ఇక్కడ కూడా వెదజల్లే పద్ధతిలో విత్తుకోవాలి. ఇక విత్తన శుద్ధి విషయానికి వస్తే కిలో విత్తనానికి 2.5 గ్రాముల థైరం లేదా కాఫ్టాన్ లేదా మ్యాంకో జబ్బు లేదా కార్బెండిజం ఈ తెగుళ్ల మందులతోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోఫ్రిడ్ లేదా 5 గ్రాముల థయోమిదాక్సం కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే సుమారుగా 15 నుండి 20 రోజుల వరకు తెగుళ్లు మరియు రసం పీల్చు పురుగుల బారి నుండి పంటను రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు అంటే ఇంతకుముందు ఈ పంటను వేయనటువంటి పొలాల్లో వేసేటప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించాలి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1-2 నీటి తడులు ఇవ్వవలసి ఉంటుంది. వరి మాగాణంలో అయితే 1-2 తడులు ఇవ్వాల్సి ఉంటుంది. 30 రోజుల్లోపు 1, 55 రోజుల తర్వాత మరో తడి ఇచ్చినట్లయితే అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఏ పంటకైనా కలుపు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. కలుపు నివారణపై రైతు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పంట వేసే ముందు పెండి మిథాలిన్ 30% ద్రావకం ఎకరాకు 1 నుంచి 1.5 లీటర్లు లేదా అలాక్లోరు 50% ఎకరాకు లీటర్ చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారి చేసుకోవాలి. పిచికారి చేసుకునేటప్పుడు నేలలో తగినంత తేమ ఉండేటట్లుగా చూసుకోవాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేసుకోవాలి. మాగాని మినుములో ఊదా, చిప్పెర, గరిక లాంటి గడ్డి జాతి మొక్కల నిర్మూలనకు ఫెనక్సాఫ్రాస్ ఇథైల్ 9% ద్రావకం ఎకరాకు 250 మిల్లీలీటర్లు లేదా క్విజులోఫాస్ ఇథైల్ 5% ద్రావకం ఎకరాకు 400 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 20-25 రోజులప్పుడు పిచికారి చేసి సమర్థవంతంగా ఈ కలుపును నివారించుకోవచ్చు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం శ్రీలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమలసాగర్కు నీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖపై నిన్న నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సౌర విద్యుత్పై మరింత దృష్టి సారించాలని, సెప్టెంబర్ నాటికి ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద 6 లక్షల సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

0: తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో నిర్వహించిన ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో పేదలకు సొంత ఇళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. క్యూర్ పద్దతిలో 100,000 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించామని, ఏడాదిలోపు వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 500,000 రూపాయల ఉచిత ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీస్ను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
1: ప్రత్యేకంగా శ్రావణ మాసం మొదలవుతున్నటువంటి రోజు నాడు మనకి వారణాసి ఏదైతే ఆధ్యాత్మికంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రం ఉందో, అలాంటిది మన బెజవాడ కనకదుర్గమ్మ అలాగే కాశీ విశ్వనాథ్ బాబా వీళ్ళిద్దరినీ కూడా కలిపే విధంగా ఈ కొత్త రూట్ ని మన విజయవాడ నుంచి ప్రారంభించడం నాకెంతో ఆనందంగా ఉంది. విజయవాడ ఎయిర్పోర్ట్ ని ఒక ప్రధానమైన ఎయిర్పోర్ట్ గా తీసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ.
0: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ పాల్గొని మాట్లాడుతూ, వారణాసికి వెళ్లే భక్తులకు ఈ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని క్యాంపు కార్యాలయంలో రొద్దం మండల అభివృద్దిపై సంబంధిత అధికారులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రధాన సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై మంత్రి చర్చించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా యాత్రలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హర్ఘర్ తిరంగా స్ఫూర్తితో ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేయాలని అన్నారు. ఎందరో మహనీయుల త్యాగాలు, బలిదానాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, వారి త్యాగాలను స్మరించుకుంటూ యువత, విద్యార్థులు దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని మంత్రి సూచిస్తూ,
2: 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం మనం 2047 నాటికి. ఆనాటికి మన దేశం ఎలా ఉండాలి అనే దాని మీద మనం ఒక ప్రేరణ కలిగించడం కోసం, స్ఫూర్తిదాయకంగా ఉండడం కోసం, భవిష్యత్తును నిర్మించడం కోసం స్వాతంత్రంలో బలిదానాలు చేసిన వారిని స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఒక అగ్ర దేశంగా, ఒక విశ్వగురువుగా భారత్ ను మళ్ళా నిలబెట్టడం కోసం, అటువంటి ప్రేరణ పొందడం కోసం ఇవాళ మనం తిరంగా యాత్ర చేస్తున్నాం. అటువంటి వారిని స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం.
0: అవయవ దానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో అవయవ దానంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రెయిన్ డెడ్ కు గురైన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలతో దాదాపు 8 మంది జీవితాలను కాపాడవచ్చని తెలిపారు. అవయవ దానం చేసేందుకు మరింత మంది ముందుకు రావాలని కోరారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురంలో వెలుగొండ ప్రాజెక్టుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: 3 దశాబ్దాల వెలుగొండ కళ నెరవేర్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పడమే కాదు, దానికి కూడా ఒక వర్క్ షెడ్యూల్ ను రూపొందించుకుని 2024 నుంచి 2026 ఆగస్టు కల్లా ఈ వెలుగొండ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలి నల్లమల సాగర్ కి అనేటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లక్ష్యానికి అనుగుణంగానే నిత్యం పనిచేసుకుంటూ గత 30-20 సంవత్సరాల నుంచి జరగనేటువంటి పనుల్ని ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసుకుంటూ.
0: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతిపై రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నుంచి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతు గుర్తింపు కార్డులు, ఎరువుల పంపిణీకి సంబంధించి

0: తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఈ విధానం రైతులకు మరింత పారదర్శకంగా సమర్థవంతంగా సేవలు అందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఎల్నీనో పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పండించే పప్పుదినుసులను 100% కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కోరారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దేశ విభజన సమయంలో జరిగిన విషాద సంఘటనలు, ప్రజలు ఎదుర్కొన్న బాధలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది 14 తేదీని విభజన విషాద స్మృతి దినంగా నిర్వహిస్తున్నారు. 1947 విభజన కారణంగా జరిగిన హింస వల్ల లక్షలాది మంది నిర్వాసితులయ్యారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న సంఘర్షణ, చేసిన త్యాగాలను స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరం నుండి విభజన విషాద స్మృతి దినాన్ని ఈ రోజున నిర్వహిస్తోంది. ప్రజల మధ్య సామాజిక ఐక్యతను, శాంతిని, సద్భావాన్ని పెంపొందించడం ఈరోజు నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ఆంధ్రప్రదేశ్లో ఊబకాయం నియంత్రణకు జాయింట్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో సిఐఐ ఆధ్వర్యంలో ఊబకాయంపై నిర్వహించిన సదస్సులో మంత్రి నిన్న మాట్లాడుతూ, మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం, అనారోగ్యకర ఆహారం, చక్కెర పానీయాలు ఊబకాయానికి ప్రధాన కారణాలని చెప్పారు. ఊబకాయం నియంత్రణకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే పిల్లల్లోనూ ఊబకాయాన్ని ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖపట్నంలో పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం ఆర్డీఎస్ఎస్ పనులను కేంద్ర విద్యుత్ శాఖ అధికారులు నిన్న పరిశీలించారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శశాంక్ మిశ్రా, డైరెక్టర్ ప్రణవ్ తాయిల్ విశాఖ సాగర్ నగర్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ను సందర్శించారు. ఈపీడీసీఎల్ పరిధిలో చేపడుతున్న భూగర్భ విద్యుత్ కేబులింగ్, స్మార్ట్ మీటరింగ్, ఐటీ ఆధారిత విద్యుత్ సేవలు, ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం స్కాడా నియంత్రణ కేంద్రాన్ని సందర్శించి విద్యుత్ పంపిణీ వ్యవస్థ, సాంకేతిక సేవల నిర్వహణను పరిశీలించిన అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి 1 ఆగస్టు నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ప్రసార విశేషాలు. ఈ రాత్రి 7 గంటలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. అనంతరం రాత్రి 9:30 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక ప్రసార విశేషాల్లోకి వచ్చినట్లయితే, ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 7:30 ఉదయకిరణాల కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు పఠనం శ్రీమతి కె శైలజ. ఇక 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి. మరి ఈనాటి కార్యక్రమంలో మీకు నచ్చే శ్రోతలు మెచ్చే సాంగ్స్ ప్రసారం కానున్నాయి.

ఈ కార్యక్రమం అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటల కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భారత స్వాతంత్ర సంగ్రామంలో మహిళా మనుల గురించి కొన్ని వివరాలు, ఇంకా ఔషధ మొక్కలు వాటి ఉపయోగాల గురించిన వివరాలు వింటారు.

ఇక ఈ పగలు 10 గంటలకు, మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఈ సాయంత్రం 6:30 ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రము, రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. అనంతరం 6:35 ఆరోగ్య సలహాలు శీర్షికన చెవి, ముక్కు, గొంతుకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి ఈఎన్టీ డాక్టర్ ఎం రాంబాబు గారితో పరిచయం వింటారు. ఈ రాత్రి 7 గంటలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విజయవాడ కేంద్రం చిల్లే వింటారు. ఇక రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిల్లే వింటారు. 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాటలు, తెలుసుకుందాం రండి శీర్షికన ఇంటర్నేషనల్ న్యూస్ వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. అనంతరం 8:40 చిత్రమంజరిలో సినిమా పాటలు వింటారు. రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచిలే వింటారు. 9:30 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం విజయవాడ కేంద్రం నుంచి లే వింటారు. ఇక రాత్రి 10 గంటలకు జానపద రంజని కార్యక్రమంలో ఇంద్రావతి గారు పాడిన జానపద గీతాలు వింటారు. 10:30 ఆపాత మధురాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 11:10 ప్రసారాలు సమాప్తం. ఇవి ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి లేవింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. చేనేతరంగ వారసత్వాన్ని కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం టన్నెల్లో కొండచెరియలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్టపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానళ్లలో మొదట హిందీలోనూ ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఈ రాత్రి 9:30 రాష్టపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో

0: 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వయోవృద్ధుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై మండలి చర్చించనుంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు వయోవృద్ధులకు గౌరవం, భద్రత, సామాజిక భాగస్వామ్య శ్రేయస్సుతో కూడిన జీవనాన్ని కల్పించాలని ప్రభుత్వ నిబద్ధతను మరింత దృఢతరం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో స్నేహ, స్టోరీస్ ఆఫ్ నర్చరింగ్, ఎంగేజ్మెంట్, హ్యాపీనెస్ అండ్ యాక్టివ్ ఏజింగ్ అనే ఈ బుక్ ను కూడా మంత్రి ఆవిష్కరిస్తారు. 2024 అక్టోబర్ నుండి 2026 జూన్ వరకు వయోవృద్ధుల విభాగం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు, సాధించిన విజయాలను ఈ బుక్లో పొందుపరిచారు. దేశ గొప్ప చేనేత వారసత్వాన్ని, చేనేత రంగ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రత్యేకమైన ప్రజావేదికను సృష్టించే దిశగా కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. దేశపు చేనేత పర్యావరణ వ్యవస్థకు హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఒక ప్రదర్శన కేంద్రంగా రూపొందించారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇక్కడ సాంప్రదాయ చేనేత విధానాలను పరిరక్షించడం, వివరించడం మాత్రమే కాకుండా దానిని చురుకుగా ఆచరించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించే ఈ ప్రదర్శనలో 24 మంది అవార్డు గ్రహీత చేనేత కార్మికులు ప్రారంభోత్సవ ప్రదర్శనలో పాల్గొంటారని, అలాగే వేవ్ ది ఫ్యూచర్ 5వ ఎడిషన్ ద్వారా 30కి పైగా ఎంపిక చేసిన బ్రాండ్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పార్లమెంటులో ఆమోదం పొందిన గనులు, ఖనిజాల సవరణ బిల్లు వల్ల ఏ రాష్టం హక్కులను లాక్కోవడం జరగదని, వాటికి రాబడికి ఎలాంటి భంగం వాటిల్లదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాన ఖనిజాల ఉత్పత్తిని పెంచడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల వల్ల గనుల రంగం నుంచి రాష్ట్రాల రాబడి వాటా 65% నుండి 85%కి, మొత్తం ఆదాయం 23% పెరిగిందని మంత్రి వెల్లడించారు.
1: ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ భీ భారత సర్కార్ బడా రహీ, క్లియరెన్సెస్ అండ్ అప్రూవల్ స్పీడప్ కరా రే తాకి ఇన్వెస్ట్మెంట్స్ బడే, రోజగార్ మిలే లోగోం కు, దేశ్ కు ఏక్ మినరల్ సెక్యూరిటీ మిల్నా చాహియే, ఉస్కే సాథ్ సాథ్ భారత సర్కార్ కా జో ఇంపోర్ట్ డిపెండెన్సీ కమ్ హై ఉస్కే లియే ప్రయాస్ కర్ రహీ హై. ఆజ్ నరేంద్ర మోదీ సర్కార్ జో రిఫార్మ్స్ లాయే హై హోల్ ఆఫ్ మినరల్ రెవెన్యూ జనరేషన్ మే 65% థా 2014-15, ఆజ్ 85% షేర్ బడాయా, వైసా హీ లగ్భగ్ 23% స్టేట్స్ కా రెవెన్యూ.
0: విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లైబేరియా విదేశాంగ మంత్రి సారా బెసలో న్యాంతితో నిన్న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సాంకేతికత, వ్యవసాయం, ఆరోగ్యం, మైనింగ్, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి, విద్య, సామర్థ్య నిర్మాణం, ప్రజా సంబంధాలతో సహా భారత్ లైబేరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఈ సందర్భంగా వారు సమీక్షించారు. పరస్పర ఆసక్తి గల ప్రాంతీయ కీలక అంశాలపై కూడా మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. న్యూఢిల్లీలో లైబేరియా రాయబార కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా విదేశాంగ మంత్రి న్యాంతికి డాక్టర్ ఎస్ జయశంకర్ అభినందనలు తెలియజేశారు. శాంతి, అభివృద్దిని ప్రోత్సహించేందుకు కీలక వేదికల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై కూడా వారు ఇద్దరు చర్చించారు. ప్రతిపక్షాల అంతరాయాల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిన్న నిరవధికంగా వాయిదా పడడంతో విమానయానం వంటి ఆశాజనకరమైన రంగాలపై చర్చించేందుకు పార్లమెంట్లో తమకు సరైన సమయం లభించలేదని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పార్లమెంట్లో పౌర విమానయానికి సంబంధించిన 28 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైన్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు విభజన భయానక పరిస్థితుల స్మృతి దినాన్ని పాటిస్తున్నారు. 1947లో విభజన సమయంలో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వారికి దేశం ఈరోజు నివాళులర్పిస్తోంది. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో సహా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ విభజన సమయంలో ప్రజల త్యాగాలకు గుర్తుగా 14వ తేదీని విభజన భయానక పరిస్థితుల స్మృతి దినంగా పాటించాలని 2021లో ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక విభజనలు, అసమ్మతి అనే విషయాన్ని సమాజం నుంచి తొలగించి ఐక్యతా స్ఫూర్తిని, సామాజిక సామరస్యాన్ని, ప్రజల సాధికారతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈరోజు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర పర్యాటక సంస్కృతి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిన్న పాల్గొన్నారు. విభజన నాటి సమయంలో తమ ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన నివాళులర్పించారు. ఆనాటి చరిత్రను స్మరిస్తూనే దేశ ఐక్యత, సమగ్రత, సామాజిక సమరస్యాలను నిరంతరం బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్

నాయుడు నిన్న విజయవాడ వారణాసి మధ్య విమాన సేవలను ప్రారంభించారు. ఈ విమాన సేవలతో విజయవాడ కనకదుర్గ అమ్మవారి క్షేత్రం, బాబా కాశీ విశ్వనాథుని క్షేత్రం మధ్య తీర్థయాత్ర పర్యాటకం బలోపేతమవుతుందని ఆయన సోషల్ మీడియా పోస్టులో ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు భోగాపురం విమానాశ్రయం ప్రారంభించిన అనంతరం విజయవాడ రాజమండ్రి కడప విమానాశ్రయాల్లో కొత్త టర్మినల్ నిర్మాణ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని మంత్రి తెలియజేశారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం ఒక జల విద్యుత్ ప్రాజెక్టు సైట్లో నిర్మాణంలో ఉన్న టన్నెల్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. 22 మంది కార్మికులు టన్నెల్ లోపల చిక్కుకున్నారు. ఇప్పటి వరకు 20 మందిని టన్నెల్ బయటకు తీసుకొచ్చారు. వీరిలో 6 మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించగా మరో 14 మంది గాయపడ్డారు. వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పీపాల్కోటి ప్రాంతంలోని తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు సైట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్ ఇతర ఏజెన్సీలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కాగా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ల నుండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే అదనపు బృందాలను మోహరిస్తామని విపత్తు నిర్వహణ పునరావాస శాఖ

0: వినోద్ కుమార్ సుమన్ తెలియజేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక రక్షణ చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని అన్ని ఏజెన్సీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్వాలియర్లోని టాక్టిక్స్ అండ్ ఎయిర్ కాంబాట్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో ఫైటర్ కాంబాట్ లీడర్గా అర్హత సాధించిన మొట్టమొదటి భారత వైమానిక దళ మహిళాధికారిగా స్క్వాడ్రన్ లీడర్ భావన కాంత్ చరిత్ర సృష్టించారు. ఈ ఘనత వృత్తిపరమైన నైపుణ్యం, పోరాట సామర్థ్యం, అధికారుల నిబద్ధతను ప్రతిబింబించే ఒక మైలురాయని భారత వైమానిక దళం సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 4 గంటల నుండి ఢిల్లీ మెట్రో సేవలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి ప్రారంభమవుతాయి. స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులు, ఆహ్వానితుల ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలియజేసింది. ఛత్తీస్గఢ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3-4 రోజుల్లో పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 16వ తేదీ వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, విదర్భ, కేరళ, మాహి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో నిన్న సాయంత్రం టన్నుల్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఉదయకిరణాలు.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మోటి మలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

కాంగ్రెస్కు ఉన్న నియమావళిని గోఖలే గారు అప్పగించి వెళ్లిన ఆస్తియే కదా. ఆయన కొన్ని నియమాలు తయారు చేసి ఇచ్చి వెళ్లారు. వాటి సాయంతో కాంగ్రెస్ నడుస్తూ ఉంది. ఆ నియమాలు తయారు చేసిన విధానాన్ని గురించి వారి నోట నేను విన్నాను. ఆ కొద్ది నియమాలతో ఇక కాంగ్రెస్ సంస్థ నడవదని అంతా తెలుసుకున్నారు. నియమావళి తయారు చేయటానికి ప్రతి సంవత్సరం చర్చ జరిగేది. కానీ సాలు పొడుగునా సంస్థ పనిచేయవలసిన వ్యవస్థ గానీ అందుకు అవసరమైన ఏర్పాటు గానీ జరగలేదు. ముగ్గురు కార్యదర్శులు ఉండేవారు, కానీ కార్యనిర్వాహక సెక్రటరీ ఒక్కడే మొత్తం వ్యవహారం అంతా చూస్తూ ఉండేవారు. ఒక్క కార్యదర్శి ఆఫీసును నడుపుతాడా? భవిష్యత్తు గురించి యోచిస్తాడా? భూతకాలంలో చేయబడ్డ నిర్ణయాలను అమలుపరిచి నడుస్తూ ఉన్న సంవత్సరంలో పూర్తి చేయగలుగుతాడా? అందువల్ల అందరి దృష్టి ఈ విషయం మీద కేంద్రీకృతం అయింది. వేలాది మంది ప్రతినిధులుగా గల సభ మీద ఆధారపడి దేశానికి సంబంధించిన కార్యక్రమాలు ఎలా సాగుతాయి? ప్రతినిధుల సంఖ్యకు హద్దంటూ ఏమీ లేదు. ప్రతి ప్రాంతం నుంచి ఎంతమందైనా సరే ప్రతినిధులు రావచ్చు, ఎవరైనా సరే ప్రతినిధులు కావచ్చు. ఇందుకు కొంత మార్పు అవసరమని అంతా నిర్ణయానికి వచ్చాం. ఇక నియమావళిని తయారు చేసే బాధ్యత నేను వహించాను. అయితే ఒక షరతు పెట్టాను. ప్రజల మీద ఇద్దరి నాయకుల పట్టు నేను గమనించాను. అందువల్ల వారి ప్రతినిధులు నాతో పాటు ఉండాలని కోరాను. వాళ్లు హాయిగా కూర్చొని నియమావళి తయారు చేయలేరని నాకు తెలుసు. అందువల్ల లోకమాన్యునికి దేశబంధుకు విశ్వాసపాత్రులైన ఇద్దరు ప్రతినిధుల పేర్లు ఇమ్మని వారిని కోరాను. వారు తప్ప నియమావళి కమిటీలో మరెవ్వరూ ఉండకూడదని చెప్పాను. అందుకు అంతా అంగీకరించారు. లోకమాన్యులు శ్రీ కేల్కార్ గారి పేరు, దేశబంధు శ్రీ ఐబి సేన్ గారి పేరు సూచించారు. ఈ కమిటీ సమావేశం ఒక్కరోజున కూడా జరగలేదు. అయినా మేము మా పని ఏకగ్రీవంగా పూర్తి చేశాం. ఇట్టి నియమావళి తయారు చేయగలిగామనే అభిమానం మాకు కలిగింది. ఈ విధానం ప్రకారము సంస్థను నడిపితే సంస్థ యొక్క పని సవ్యంగా సాగుతుందని నా విశ్వాసం. అయితే నేను ఈ బాధ్యత వహించి నిజంగా కాంగ్రెస్ సంస్థలో ప్రవేశించినట్లయిందని అభిప్రాయపడ్డాను. 1908 వరకు నేను రాట్నాన్ని గానీ మగ్గాన్ని గానీ చూచినట్లు జ్ఞాపకం లేదు. కానీ రాట్నం ద్వారా హిందూదేశపు ఏ దారిద్ర్యాన్ని పారద్రోలవచ్చో ఆ ఉపాయంతోనే స్వరాజ్యం కూడా పొందవచ్చుననే విషయం అందరూ గ్రహించారు. 1915 దక్షిణాఫ్రికా నుంచి భారతదేశం వచ్చాను. అప్పటికి నేను రాట్నం చూడలేదు. ఆశ్రమం తెరవగానే మగ్గం ఏర్పాటు చేశాం. మగ్గం వల్ల ఇబ్బంది కలిగింది. మాకు దాని గురించి ఏమీ తెలియదు. మగ్గం తెప్పించినంత మాత్రాన పనవుతుందా? మేమంతా కలం వీరులం లేక బేరసారాలు చేసేవాళ్లం. అలాంటి వాళ్లం అక్కడ చేరాం. నేత పనివాడు ఒక్కడు కూడా లేడు. అందువల్ల మగ్గం తీసుకురాగానే నేత నేర్పించటానికి పనివాడు కావలసి వచ్చాడు. కటియావాడ్ మరియు పాలన్పూర్ నుంచి మగ్గాలొచ్చాయి. నేర్పేవాడు కూడా ఒకడొచ్చాడు. అతడు తన పనితనాన్ని వ్యక్తం చేయలేదు. అయితే మగన్లాల్ గాంధీ చేపట్టిన పనిని తేలికగా వదిలిపెట్టే మనిషి కాదు. ఆయన పనిమంతుడు. ఆయన నేత పనిని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఆశ్రమంలో ఒకరి తర్వాత ఒకరు నేత పనివాళ్లు తయారయ్యారు. మేము మా బట్టలు స్వయంగా నేసుకుని ధరించాలి. అందువల్ల మిల్లు బట్టలు మానేశాం. ఆశ్రమవాసులు మిల్లు నూలుతో మగ్గం మీద నేసిన బట్ట కట్టుకోవటం ప్రారంభించారు. ఈ వ్రత నిర్వహణలో చాలా విషయాలు తెలుసుకున్నాం. భారతదేశపు నేత పనివారి జీవనము, వారి రాబడి, నూలు సంపాదించాలంటే కలిగేటువంటి కష్టాలు, ఆ వ్యవహారంలో వారు మోసపోతున్నటువంటి విధానము, రోజురోజుకు ఏ విధంగా అప్పులు పాలవుతున్నారో ఆ తీరు మొదలుగాగల విషయాలన్నీ కూడా బోధపడ్డాయి. అందరికీ అవసరమైన బట్టంతా నేసుకునే స్థితిలో లేం. అందువల్ల బయట నేతవారి చేత బట్ట నేయించి అవసరమైనంత తెచ్చుకోవాలి. దేశపు మిల్లుల్లో తయారైన నూలుతో నేయబడ్డ బట్ట తేలికగా దొరకదు. విదేశీ నూలుతో నేయబడ్డ బట్ట సులభంగా దొరుకుతుంది. దేశవాళీ మిల్లుల్లో తయారయ్యే నూలు సన్నగా ఉండేది కాదు. మన మిల్లులు సన్నని నూలు తయారు చేసేవి కాదు. దేశపు మిల్లుల నూలుతో బట్టనేసి ఇచ్చే నేతవాళ్లు అతి కష్టం మీద బహుకొద్దిమంది దొరికారు. అయితే దేశపు మిల్లుల

నూలుతో తయారు చేసే బట్ట మొత్తం కొంటామని ఆశ్రమం తరఫున మేము హామీ ఇవ్వవలసి వచ్చింది. ఈ విధంగా తయారు చేసి కట్టుకున్న బట్టను గురించి మిత్రుల్లో బాగా ప్రచారం చేశాం. ఆ విధంగా మేము నూలు మిల్లులకు దమ్మిడి ఖర్చు లేని దళారులం అయిపోయాం. మిల్లులను గురించి తెలుసుకున్నాం. వాటి వ్యవస్థ, అక్కడి వారి బాధలు తెలిసాయి. స్వయంగా నూలు వడకటము, ఆ నూలుతో బట్టలు నేయటము మిల్లుల లక్ష్యం. మిల్లులు మగ్గాల వారికి సాయం చేయవు, చేసినా ఇష్టం లేకుండా చేసేవన్నమాట. ఇదంతా చూచిన తర్వాత ఒడికే పనిని మనమే ఎందుకు చేయకూడదా అనే ఆలోచించాం. మన చేతులతో నూలు వడకనంత వరకు మనం పరాయి వారికి బానిసలమే అవుతాం. మిల్లు నూలుకు ఏజెంట్లమై దేశ సేవ చేస్తున్నామని అనుకోవచ్చునా? మాకు బోధపడలేదు. అయితే రాట్నం మాకు దొరకలేదు. రాట్నం మీద నూలు వడికేవారు దొరకలేదు. నారపీచుతో పురికోసు తయారు చేసే రాట్నాలు మా దగ్గర ఉన్నాయి, కాని వాటితో దారం తీయవచ్చని మాకు తెలియదు. ఒక పర్యాయం కాళిదాసు వకీలు ఒక సోదరిని వెతుక్కుని తీసుకువచ్చారు. ఈమె నూలు వడికి చూపిస్తుందని చెప్పాడు. కొత్త పనులు నేర్చుకోవటంలో నిపుణులైన ఒక ఆశ్రమవాసి ఆమె దగ్గర నూలు వడకడం నేర్చుకునేందుకై పంపాం. కాని ఆ కళ మా చేతికి అందలేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి, నాకు తొందర ఎక్కువైంది. ఆశ్రమం వచ్చే ప్రతి మనిషిని ఈ విషయం గురించి అడగటం ప్రారంభించాం. అయితే నూలు వడికే వ్యవహారమంతా స్త్రీల సొత్తేనని తెలిసింది. వడుకు తెలిసి ఏ మూలనో పడియున్న స్త్రీలను స్త్రీలే పట్టుకోగలరని తేలింది. 1917 గుజరాతీ సోదరుడు ఒకడు నన్ను భడోంచ్ శిక్షా పరిషత్తుకు తీసుకువెళ్లాడు. అక్కడ మహాసాహసి అయిన మహిళ గంగాభాయి నాకు కనపడింది. ఆమెకు పెద్దగా చదువు రాదు, కాని చదువుకున్న స్త్రీల కంటే మించిన తెలివి, ధైర్యం ఆమెకున్నాయి. ఆమె అస్పృశ్యతను కూకటి వేళ్లతో సహా పికిలించి పారేసింది. ఆమె దగ్గర డబ్బు కూడా ఉంది. ఆమె అవసరాలు చాలా తక్కువ. శరీరం బాగా బలంగా కుదిమట్టంగా ఉంది. ఎక్కడికైనా సరే నిర్భయంగా వెళ్ళొస్తుంది, సంకోచించదు. గుర్రం స్వారీకి సిద్ధపడేది. ఈ సోదరితో గోధరా పరిషత్తులో నాకు పరిచయం ఏర్పడింది. నా బాధను ఆమెకు తెలిపాను. దమయంతి ఏ విధంగా నలుడి కోసం తెగ తిరిగిందో ఆ విధంగా రాట్నం కోసం తిరిగి దాన్ని తెస్తానని ప్రతిజ్ఞ చేసి ఆమె నా నెత్తిన గల బరువును దించేసినంత పనిచేసింది. గుజరాత్ ప్రాంతంలో తెగ తిరిగిన తర్వాత గంగాబెనుకు గాయక్వాడ్కు చెందిన బీజాపూర్లో రాట్నం దొరికింది. అక్కడ చాలా కుటుంబాల వారి దగ్గర రాట్నాలున్నాయి, కాని వాటిని వాళ్లు అడకమీద పెట్టేశారు. వాళ్లు వడికిన నూలు ఎవరైనా తీసుకుని వాళ్లకు ఏకులు ఇస్తే వాళ్లు నూలు వడికేందుకు సిద్ధంగా ఉన్నారని గంగాబెన్ చెప్పింది. నాకు అమిత సంతోషం కలిగింది. అయితే దూదితో తయారు చేసిన ఏకులు పంపటం కష్టమైపోయింది. కీర్తిశేషులు ఉమర్ సుభానితో మాట్లాడగా ఆయన తన మిల్లు నుంచి ఏకులు పంపుతానని మాట ఇచ్చారు. ఏకులు గంగాబెన్ దగ్గరకు పంపాను. దానితో ఒడుకు నూలు బహువేగంగా తయారవటం చూచి నివ్వెరపోయాను. భాయి ఉమర్ సుభాని ఉదార హృదయుడు కనుక ఉదార బుద్ధితో ఏకులు ఇచ్చి సహకరించారు. అయితే దానికి ఒక హద్దంటూ ఉంటుంది కదా. డబ్బు ఇచ్చి ఆయన దగ్గర ఏకులు కొనటానికి సంకోచించాను. అంతేగాక మిల్లుల్లో తయారైన ఏకులతో నూలు వడికించటమా? అది పెద్ద దోషంగా అనిపించింది. మిల్లుల్లో తయారయ్యే ఏకులు తీసుకుంటే మిల్లుల్లో తయారయ్యే నూలు తీసుకోవచ్చు కదా. అందు దోషం ఏముంటుంది? మన పూర్వీకుల దగ్గర మిల్లుల్లో తయారయ్యే ఏకులు ఉండేవి కాదు కదా. మరి వాళ్ళు ఏకులు ఎలా తయారు చేసుకునేవారు? అయితే ఇక నూలు తయారు చేసేవారిని కూడా వెతకమని గంగాబెన్కు చెప్పాను. ఆమె ఆ బాధ్యత కూడా వహించి ఒక దూది ఏకేవాడిని తీసుకువచ్చింది. అతనికి నెలకు 35 లేక అంతకంటే కొంచెం ఎక్కువ జీతం ఇచ్చేశాం. ఏకులు తయారు చేయటం పిల్లలకు నేర్పించాము. ప్రత్తి కావాలని బిచ్చం అడిగాము. యశ్వంత్ ప్రసాద్ దేశాయ్ పత్తి మూటలు తెచ్చే బాధ్యత వహించాడు. గంగాబెన్ ఖద్దరు పనిని కూడా బాగా నడిపించింది. వడికిన నూలుతో బట్టల నేత ప్రారంభమైంది. బీజాపూర్ ఖాదీ అని దానికి పేరు వచ్చింది. ఆశ్రమంలో చరఖా వెంటనే ప్రవేశించింది. మగన్లాల్ యొక్క పరిశోధనాశక్తి రాట్నంలో చాలా మార్పులు చేసింది. రాట్నాలు, కుదుళ్లు ఆశ్రమంలో తయారయ్యాయి. ఆశ్రమంలో తయారైన మొదటి ఖద్దరు బట్ట గజం ఖరీదు 17 అణాలు పడింది. నేను బొంబాయిలో కనబడ్డ వారందరినీ అడుగుతూ ఉన్నాను. నేను లావుపాటి నూలుతో తయారైన ఖాదీ గజం 17 అణాలు చొప్పున మిత్రులకు అమ్మాను. బొంబాయిలో కనబడ్డ వారందరిని అడుగుతూ ఉన్నాను. అక్కడ నూలు వడికే మహిళలు ఇద్దరు దొరికారు. వాళ్లకు ఒక సేరు నూలు 1 రూపాయి చొప్పున ఇచ్చాను. నేను ఖాదీ శాస్త్రంలో ఇంకా పూర్తిగా అనుభవం లేని వాడను. నాకు చేతితో వడికిన నూలు కావాలి, వడికే స్త్రీలు కావాలి. గంగాబెన్ వారికిస్తున్నటువంటి ధరతో పోలిస్తే నేను మోసగించబడ్డానని తేలింది.

కొబ్బరిమణులు తక్కువ సొమ్ము తీసుకునేందుకు అంగీకరించలేదు. అందువల్ల వాళ్లను వదిలిపెట్టాల్సి వచ్చింది. అయితే వాళ్ల వల్ల ప్రయోజనం చేకూరింది. వాళ్లు శ్రీ అవంతికాభాయికి, శ్రీ రమీభాయ్ కామ్దార్కు, శ్రీ శంకర్లాల్ బాంకర్ గారికి, వారి తల్లికి, శ్రీ వసుమతీబెన్కు నూలు వడకడం నేర్పారు. నా గదిలో రాట్నం మోత వినపడసాగింది. ఈ యంత్రం జబ్బుపడ్డ నన్ను ఆరోగ్యవంతుడిని చేసింది. ఇది మానసికం అన్న విషయం నిజమైన మనస్సునందలి ఒక భాగం. మనిషిని ఆరోగ్యవంతుని చేసింది అంటే చిన్న విషయం కాదు కదా. నేను కూడా రాట్నం చేతపట్టాను. అంతకంటే మించి ఈ రంగంలో ముందుకు పోలేకపోయాను. ఇక ఏకులు ఎలా వస్తాయి? శ్రీ రేవాశంకర్ జువేరీ గారి బంగ్లా దగ్గర్నుంచి ప్రతిరోజు ఒక దూదేకులవాడు వెళుతూ ఉండేవాడు. అతన్ని నేను పిలిచాను. అతడు పరుపుల కోసం దూదిని ఏకుతూ ఉండేవాడు. అతడు ఏకులు తయారు చేసి ఇస్తానని అంగీకరించాడు. అయితే మజూరీ ఎక్కువ అడిగాడు. నేను అంగీకరించాను. ఈ విధంగా తయారైన నూలుతో తయారైన హారాన్ని వైష్ణవులకు డబ్బు తీసుకుని దేవుడికి హారంగా వాడుటకు అమ్మాను. శివాజీ బొంబాయిలో చరఖా క్లాసులు ప్రారంభించాడు. ఈ ప్రయోగాలకు డబ్బు బాగా ఖర్చయింది. శ్రద్ధాళులకు దేశభక్తులు డబ్బిచ్చారు. నేను వాటిని ఖర్చు చేశాను. ఆ ఖర్చు వ్యర్థం కాలేదని వినమ్రంగా మనవి చేస్తూ ఉన్నాను.

0: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటుంది
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
2: మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
3: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
2: జస్ట్ ట్యూన్ 101.5 MHz పై మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
3: ఫోన్ నెంబర్ 0859622339393. మీతోనే, మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్జ్ మార్కపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా ఉదయ కిరణాల కార్యక్రమంలో మీ ముందుకు వచ్చేస్తుంది ఇప్పుడు ఒక లవ్లీ ఫాస్ట్ బీట్ సాంగ్.

ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కప్పురం కేంద్రం భావలహరి. మరి మీరు మెచ్చే యువత నచ్చే లవ్లీ సాంగ్స్ ఈనాటి భావలహరి కార్యక్రమంలో మీకోసం మేము ప్లే చేస్తున్నాం. ముందుగా మీ ముందుకు వచ్చేస్తుంది సర్ మూవీ నుంచి శ్వేతామోహన్ పాడిన పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్జ్ మార్కాపురం ఆకాశవాణి. మాటల్లో సందడి, పాటల్లో పరవశం, వినోదంలో ఉత్సాహం, సమాచారంలో కొత్తదనం, మరి ఇవన్నీ ఎక్కడంటున్నారా? మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో. వినబోతున్న లవ్లీ సాంగ్ వాల్తెరి వీరయ్య చిత్రం కోసం మిక్కీ సింగ్, గీతా మాధురి బృందం పాడిన పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM భావలహరి. కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట వీరసింహారెడ్డి చిత్రం కోసం కరిముల్లా పాడిన పాట.

తిరుపతి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీశైలం అంటే మల్లికార్జున స్వామి. మరి మార్కాపురం అంటే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM, ఇదే మీకు గుర్తురావాలి. మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. ఇప్పుడు వినబోతున్న సాంగ్ వరుడు కావలిన చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట.

ఇప్పుడు మీరు విన్న ఈ పాట గద్దలకొండ గణేష్ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, ఉమానేహ కలిసి పాడిన పాట. భావలహరిలో మీరు వినబోతున్న లవ్లీ సాంగ్ ఇప్పుడు సర్కార్ సరిలేరు నీకెవరు, ఈ చిత్రం కోసం బ్లైజ్ రైనారెడ్డి కలిసి పాడిన పాట.

భావలహరిలో వినబోతున్న లవ్లీ సాంగ్ ఎంసీవీకి మానసి కలిసి సరైన చిత్రం కోసం పాడిన పాట.

మీరు ఇంతవరకు భావలహరి మృదుమధుర గీతం మందిర కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలను ఈ ఉదయం 8:30 వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం చదివింటారు.

0: And corps file FIR over August 10th march of students to the assembly, says a report in Hindustan Times. Delhi Metro to start services at 4 a.m. on Independence Day, says a report in the Tribune. Succession search starts at Tata Sons after Chandrasekhar's exit, headlines Financial Express. And finally, historian Sumit Sarkar passes away, reports the Times of India. And with that, it's back to you, Nishit.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu to address the nation today on the eve of 80th Independence Day. Partition Horrors Remembrance Day being observed today. Delhi government approves 20% quota for former Agniveers in fire services and prison department. Age limit relaxed. 7 workers killed and 14 injured following landslide and water seepage in under-construction tunnel in Chamoli district of Uttarakhand. And Iga Swiatek beats Elena Rybakina to claim the women's singles title at Canadian Open Tennis. For details of these stories and more, log on to our website newsonair.gov.in and newsonair app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
3: హరిగర్ తిరంగ కార్యక్రమంపై వార్తా వ్యాఖ్య మీరు ఇప్పుడు వింటారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి పౌరుడిలో దేశభక్తిని, ఐక్యతా భావాన్ని నింపేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే హర్ఘర్ తిరంగా. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 2022లో ప్రారంభమైన ఈ ప్రచారం ప్రతి ఏటా ఆగస్టు 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశభక్తిని పెంపొందించడం, ప్రతి ఇంటా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా జాతీయ పతాకంతో ప్రజలకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని బలోపేతం చేయడం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులను, అమరవీరులను, వారి త్యాగాలను స్మరించుకోవటం, కుల మత ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు. ఇక ఎంతో ఉత్సాహంగా జాతీయ భావనతో ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభమైన హర్ఘర్ తిరంగా 2026 వేడుకలు 17వ తేదీ వరకు జరుగుతాయి. భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలంతా హర్ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం దేశానికి గర్వకారణం మాత్రమే కాకుండా దేశం కోసం ఎప్పటికప్పుడు అత్యుత్తమంగా పనిచేయాలనే స్ఫూర్తిని అందించే శక్తి అని అభివర్ణించారు. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. ఈ ఏడాది హర్ఘర్ తిరంగా ప్రచారానికి ఒక ప్రత్యేకత ఉందని, జాతీయ గేయం వందే మాతరం రూపకల్పన జరిగి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ వేడుకల్ని వందే మాతరానికి అంకితం ఇవ్వటం గర్వకారణమని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని భారత్ మండపం నుండి పార్లమెంటు సభ్యులతో ఒక ప్రత్యేక తిరంగా బైక్ ర్యాలీని కూడా నిర్వహించారు. జాతీయ గేయం వందే మాతరం 150వ వార్షికోత్సవం కూడా ఇదే సమయంలో జరుగుతుండటంతో జెండా ఆవిష్కరణతో పాటు దేశవ్యాప్తంగా వందే మాతరం సామూహిక ఆలాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు పెద్ద ఎత్తున జాతీయ జెండాల తయారీలో పాల్గొని గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరంగా సులభంగా అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నాయి. తమ ఇళ్లు, కార్యాలయాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయటం, విద్యా సంస్థలు, యువజన సంఘాలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే తిరంగా యాత్రల్లో పాల్గొంటున్నారు. జాతీయ జెండాతో దిగిన సెల్ఫీని అధికారిక పోర్టల్ హర్ఘర్ తిరంగా .com లో అప్లోడ్ చేసి హర్ఘర్ తిరంగా డిజిటల్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు, గ్రామాలు, పట్టణాల్లోని ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలపై ఈ నెల 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు జాతీయ జెండాను ఎగురవేయాలని అధికారులు సూచించారు. రాష్ట ప్రభుత్వం నేతృత్వంలో దేశ నిర్మాణంలో భాగస్వామ్యం పేరుతో విద్యా సంస్థలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. హర్ఘర్ తిరంగా ఉత్సవాల వేళ పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ జిల్లాల వారీగా

0: భారీగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలల్లో జాతీయ జెండా ప్రాముఖ్యత, వందేమాతరం చరిత్రపై వ్యాసరచన, చిత్రలేఖనం, సమూహ గీతాలాపన పోటీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పౌరులు తమ ఇళ్లపై ఎగురవేసిన జెండాతో దిగిన సెల్ఫీని అధికారిక పోర్టల్ hargartiranga.com అప్లోడ్ చేయవచ్చు. పేరు మరియు వివరాలు నమోదు చేయగానే భారత ప్రభుత్వం అందించే డిజిటల్ హర్ఘర్ తిరంగా సర్టిఫికెట్ తక్షణమే లభిస్తుంది. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రారంభమైన హర్ఘర్ తిరంగా ప్రచారం ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనే జాతీయ సంప్రదాయంగా మారింది. ప్రజలకు త్రివర్ణ పతాకంతో వ్యక్తిగత అనుబంధాన్ని పెంచడం సహా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవటం, దేశభక్తి, జాతీయ ఐక్యతను బలోపేతం చేయటం ప్రధాన ఉద్దేశంగా ప్రారంభమైన హర్ఘర్ తిరంగా కార్యక్రమం లక్ష్యాన్ని సాధిస్తుండటం ఎంతైనా హర్షణీయం. అందుచేత హర్ఘర్ తిరంగా లాంటి ఈ మహత్తర కార్యక్రమంలో భారత కీర్తి పతాకాన్ని మన ఇంటిపై ఎగురవేసి జాతీయ జెండాకు వందనాలు తెలియచేద్దాం, దేశ సమైక్యతను చాటి చెబుదాం. హర్ఘర్ తిరంగా కార్యక్రమంపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కూడిన సినిమా పట్ల కార్యక్రమం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి కార్యక్రమంలో మొదటి శ్రోత ఎవరు చూద్దాం. గుడ్ మార్నింగ్ అండి.
4: గుడ్ మార్నింగ్ సార్.
1: ఎవరు చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నారు?
4: లీలావతి సార్.
1: లీలావతి గారు చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నారు ఈరోజు. ఫస్ట్ కాలర్ మీరే,
4: అందుకే సార్ నవ్వు వస్తుంది.
1: సో మన కార్యక్రమాన్ని నవ్వుతూ ప్రారంభించుకుందాం. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
4: గిల్లి గజ్జాలు సార్.
1: గిల్లి గజ్జాలు, ఓకే. అందులో ఏ పాట వేయమంటారు?
4: ప్రపంచమాన్ని స్వీకరించామనే సాంగ్ సార్.
1: పాట పాడొచ్చు కదా లీలావతి గారు?
4: పాడొచ్చు కానీ సార్ రాదు.
1: అవునా? సో మంచి వాయిస్ ఉంది మీకు, వినండి. మరి మీరు కోరిన పాట వస్తుంది.
4: థ్యాంక్ యూ సార్.
1: థ్యాంక్ యూ అమ్మా.

0: మీరు వింటున్నారు ఈ లవ్లీ సాంగ్స్ హలో ఎఫ్ఎం ద్వారా, శ్రోతల ఫోన్ ద్వారా కొడుతున్న ఈ పాటలు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా. కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో.
1: హలో స్వామి, నమస్తే. నరసింహరావు గారు.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను ఓబాయ్ స్వామి.
0: ఓబాయ్ గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు ఈరోజు?
1: నాకు బడి పంతుల్లో ఓరోరి పిల్ల కాదనే పాట కావాలి స్వామి.
0: బడి పంతులు?
1: బడి పంతులు.
0: ఏం చేస్తుంటారు ఓబాయ్ గారు?
1: నేను కుమ్మరి చెట్లు స్వామి, కుండలు చేస్తుంటాము.
0: కుమ్మరి చేస్తుంటారా, కుండలు? మీరు అడిగింది ఓరోరి
1: ఓరోరి పిల్ల కాదని పాట.
0: రైట్, ఓకేనండి, వినిపిస్తా, వినండి.
1: సరే సరే స్వామి.

Ha, ha, ha.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జ్ని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోత ఎవరు వచ్చిందా?
1: గుడ్ మార్నింగ్ అండి.
2: సార్ గుడ్ మార్నింగ్ సార్.
0: చెప్పండి సార్, ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
2: సార్ కర్నూలు జిల్లా హాస్పిటల్ మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి సార్. బాగున్నారా సార్?
0: బాగున్నాం హరినాథ్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు?
2: బాగున్నాం సార్. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికీ, వింటున్న శ్రోతలందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు సార్.
0: ఓకే చెప్పండి, ధన్యవాదాలు. మీకు కూడా
2: శ్రావణ మాసమే సార్, సినిమా పేరు కూడా
0: శ్రావణ మాసం.
2: తెలుగు వారి పెళ్లి అని పెళ్లిళ్ళు అన్ని మొదలైనాయి సార్, పూజలు అన్ని. చవితి కూడా ఉంది సార్ ఎల్లు నుండి. అలాగే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. సరే, తెలుగు వారి పెళ్లి అనే పాట ఉంటుంది సార్,
0: చూస్తున్నాను మీకోసం అండి.
2: ఎల్లుండి పెళ్లి ఉన్నాయి సార్, అందరు నూతన వధువరుల కోసం సార్.
0: ఓకే, తెలుగు వారం, తెలుగు వారి పెళ్లి కదా?
2: అవును సార్, అవును సార్.
0: వెరీ గుడ్ అండి. అరుణాథ్ రెడ్డి గారు, మీరు కొన్ని పాట ప్రసారం చేస్తున్నాం.
2: ధన్యవాదాలు సార్,
0: వినండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో. హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? సాల్మన్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సాల్మన్ గారు. కార్యక్రమాలు వింటున్నారా? చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి ఈరోజు మీకు?
3: మహాత్మా నుంచి ఒక మంచి పాట వింటాను. మహాత్మా సార్, శ్రీకాంత్ది.
2: మహాత్మా?
3: అవును సార్. రేపు జెండా పండగ ఉంది సార్, అందుకే రేపు శనివారం ఆడవాళ్ళకే కదా, అందుకని ఈరోజు ఒక మంచి పాట వింటాను సార్.
2: ఓహో, ముందు జాగ్రత్తగా.
3: అవును సార్, రేపు శనివారం ఆడవాళ్ళకే కదా.
2: అవును,
3: అందుకని అడ్వాన్స్గా ఈరోజు.
2: మహాత్మలో ఏం పాట వేయమంటారు?
3: జెండా గురించి పాట ఉంది,
2: మీరు చెప్తే నేను వేసేస్తాను.
3: మంచి పాట వినిపించాలి సార్.
2: సరే, ఇందులోనే వేస్తాను.
3: గాంధీ అనే పాట ఇంకోటి ఎదురున్నాయి సార్. గాంధీ గురించి ఒక పాట, ఇంకో పాట
2: అంటే మీరు స్టార్టింగ్ చెప్తే సాల్మన్ గారు నేను ఖచ్చితంగా ప్లే చేస్తాను. సరే సరే, ఓకే ఓకే.

0: సర్వజనహితం నామతం అంటరాన్ని తనాన్ని అంతఃకలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం. హే రామ్.
1: హలో.
2: హలో,
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా?
1: బాగున్నాం అండి. ఏం పేరు మీ పేరు?
2: మల్లేశ్వరి సార్.
1: మల్లేశ్వరి గారు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
2: సార్ బాగున్నారా?
1: బాగున్నాం. చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
2: ఈరోజు ఉదయ కిరణాలలో చాలా బాగా చెప్పి వేశారండి అన్ని పాటలు.
1: ఓకే, ధన్యవాదాలమ్మా.
2: పావలహరి, మీరు డ్రైవింగ్ గురించి బాగా చెప్తారు సార్.
1: అవునా? ధన్యవాదాలమ్మా.
2: చాలా బాగా చెప్తారు. మీరు మాత్రం ఏమీ మిస్ కాను, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా.
1: ధన్యవాదాలమ్మా.
2: థ్యాంక్ యూ సార్.
1: చెప్పండి అమ్మా.
2: సార్, ఎస్ జానకి గారు సాంగ్ సాయిబాబా అది వండిస్తారు, అది ఏరా, ఎంత ఎంత దయ లేదు మీకు సార్.
1: సినిమా పేరమ్మా?
2: సినిమా పేరా సార్?
1: ఒకసారి గుర్తు చేసుకోండి.
2: సినిమా పేరు గుర్తులేదు సార్.
1: అమ్మా, కష్టం కదమ్మా.
2: ఏదైనా పర్వాలేదు సార్, ఆవిడ చెయ్యండి.
1: అది ప్రైవేట్ సాంగ్ అమ్మా, మీరు చెప్పింది.
2: షిరిడి సాయిబాబా
1: మాత్యంలోనా?
2: ఓకే,
1: ధన్యవాదాలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: హలో హలో, గుడ్ మార్నింగ్.

0: ఎందుకండి ఎవరు మాట్లాడుతున్నారు?
1: సార్ మాది ఇక్కడ నాగర్ కర్నూలు సార్, నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి సార్ మాట్లాడేది.
0: చెప్పండి.
1: లక్ష్మయ్య, నా పేరు లక్ష్మయ్య.
0: చెప్పండి లక్ష్మయ్య గారు.
1: సార్
0: ఈరోజు ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: చిన్న పేరు మా దైవం సార్, మా దైవము. మా దైవం,
0: మా దైవం. చూస్తున్నాండి మీకోసం ఆ సినిమా. ఎన్టీ రామారావు గారిది అండి?
1: అవును సార్.
0: ఇందులో ఏ పాట వేయమంటారు
1: సార్? ఇది మాఘవసం మంగళవారం మామయ్యస్తాడు సార్.
0: వాణిజ్యరంగ పాడారండి?
1: అవును సార్. మాఘవసం మంగళవారం మామయ్యస్తాడు, ఫాల్గుణ మాస శుక్రవారం ముహూర్తం బాగుంది అన్నాడు పాట సార్.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది లక్ష్మి గారు, వినండి.
1: మంచిది, థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి. ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: సార్ నా పేరు శంకర్ సార్, అనంతపురం జిల్లా పామిడి మండలం నుంచి సార్.
0: చెప్పండి శంకర్ గారు, ఏం
1: సార్
0: చేస్తుంటారు మీరు?
1: సార్
0: ఏం చేస్తుంటారు మీరు?
1: సార్ నేను వ్యాపారము, తర్వాత అర్చకుడిగా చేస్తుంటాను సార్ గుల్లలో.
0: వెరీ గుడ్. ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: సార్ రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సుల్తాన్ చిత్రం నుంచి.
0: ఏ సినిమా అండి?
1: సుల్తాన్ సార్, బాలకృష్ణది.
0: సుల్తాన్.
1: అవును సార్.
0: ఇందులో పాట ఏమంటారు?
1: అది అందులో జనగణమన జనయిత్రి నా పుణ్య భూమి అనే సాంగ్ ఉంటుంది సార్, వందే
0: ఓకేనండి.
1: మాతరం అనే సాంగ్.
0: ఓకేనండి. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు, మనో గారు పాడారు.
1: అవును సార్.
0: ఓకేనండి.
1: అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్, రేడియో మిత్రులందరికీ కూడా.
0: థ్యాంక్ యూ అండి, మీకు కూడా.
1: ధన్యవాదాలు సార్.
2: ఆకాశం గుండెల్లో అగ్నికణం సూర్యుడు.

దారుణం ఒక వీరుడై భంగున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కులు జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం. అందుకే

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
3: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
2: జస్ట్ ట్యూన్ 101.5 MHz పై మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
3: ఫోన్ నెంబర్ 08596-22-3393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
2: గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి. ఏసీ గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు ఈరోజు? దేశోద్ధారకులు. రామారావు గారా? అందులో ఏ పాట వేయమంటారు? కోరుకున్న. ఓకేనండి. ఏసీ గారు, మీరు కోరిన పాట ప్రసారం చేస్తున్నా, వినండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: సార్ సనప గ్రామం అనంతపూర్ జిల్లా సార్. బాగున్నారు సార్?
0: బాగున్నావు. ఏం పేరండి మీ పేరు?
1: పుల్లన్నా సార్.
0: పుల్లన్న.
1: అవును సార్.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: కిరాయి దాదా సార్. కురిసే మేఘాలు తడిసే అందాలు సార్.
0: కిరాయి దాదా.
1: అవును సార్.
0: 1987లో వచ్చింది ఈ సినిమా.
1: అవును సార్.
0: ఓకేనండి, మీరు కోరిన పాట ప్రసారం చేస్తున్నాం, వినండి.
1: కృతజ్ఞత వందనాలు సార్.
0: నమస్కారం అండి.

0: అయితే వెంటనే ఓ పోస్టు కార్డు తీసుకుని ఇలా రాయండి.
1: గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి మార్కాపురం, పిన్కోడ్ 5233316.
0: మీ ప్రేమైన మార్కాపురం ఎఫ్ఎం 101.5 ట్యూన్ చేయండి.
1: ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 ఓ అరగంట పాటు అలా అలా ఆకాశములో విహరించండి.
2: మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం సరిగ్గా 9:30 కార్యక్రమంలో ఇప్పుడు మహిళా భారతి స్త్రీల కార్యక్రమం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. తమ పోరాట పటిమను, తెగువను చూపించారు. భారత స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు, ప్రాణత్యాగం చేశారు. ఎందరో మహానుభావులు వాళ్లు ప్రాణత్యాగం చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారు. మనం ఈరోజు హాయిగా స్వేచ్ఛావాయువులను తీసుకుంటున్నాం అంటే ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలితమే సుమా. ఈ కోవలో ఎందరో భారత మహిళలు కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని పోరాట పటిమను చూపి బ్రిటీషర్లతో పోరాడారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భాగస్వాములయ్యారు. దుర్గాబాయి దేశ్ముఖ్, భికాజీ రుస్తుంకామా, అనిబిసెంట్, సరోజిని నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయి, సుచేత కృపలాని, అరుణా అసఫ్ అలీ, ఇలా ఎందరో వనితలు. వీరిని గురించి కొన్ని విశేషాలు ఇప్పుడు చెప్పుకుందాం. దుర్గాబాయి దేశ్ముఖ్ భారత స్వాతంత్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త. చెన్నై, హైదరాబాదులలో ఆంధ్ర మహిళా సభలను స్థాపించి మహిళా చైతన్యానికి మరో పేరుగా నిలిచారు. మహిళా సాధికారతకు ఎంతగానో కృషి చేశారు. భారతదేశం రాజ్యాంగ సభ, ప్రణాళిక సంఘ సభ్యురాలు ఈమె. భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్గా దుర్గాబాయిని పిలిచేవారు. ఈమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్కు మొదటి చైర్మన్గా వ్యవహరించారు. దుర్గాబాయి దేశ్ముఖ్ దేశం కోసం, మహిళల కోసం చేసిన సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారత స్వాతంత్ర్య సంగ్రామం కోసం పోరాడిన పార్సీ వనిత భికాజీ రుస్తుం కామా. ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మాత్రమే కాదు, లింగ అసమానతలను నిర్మూలించడానికి జీవితకాలమంతా పోరాడిన యోధురాలు కూడా. 1906 జరిగిన జర్మనీలోని స్టుట్గార్డ్లో అంతర్జాతీయ సోషలిస్టు సమావేశంలో భారత జెండాను ఎగురవేసిన ధీశాలి భికాజీ కామా. 1896 బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. రోగగ్రస్తులకు సేవలు చేస్తున్న ఆమెకు కూడా ప్లేగు వ్యాధి సోకింది. 1901 చికిత్స కోసం ఇంగ్లండ్కు వెళ్లారావిడ. అక్కడున్న భారత స్వాతంత్ర్యోద్యమకర్త శ్యామ్జీ కృష్ణవర్మచే ప్రభావితమై 1905 దాదాభాయ్ నవరోజీకి సహాయకురాలిగా ఇండియన్ హోంరూల్ సొసైటీని స్థాపించారు. బ్రిటన్ వ్యతిరేక చర్యలు చేయనని హామీ ఇస్తే గాని ఇండియాకు వెళ్లనీయనని బ్రిటిష్ ప్రభుత్వం చెప్పింది. దీంతో భికాజీ ఇంగ్లండ్ వదిలి ప్యారిస్ నగరంలో నివాసం ఏర్పరచుకున్నారు. 1907 ఆగస్టులో జర్మనీలోని స్టుట్గార్డ్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్కు వెళ్లి మన దేశ స్వాతంత్ర్యం కోసం వారి మద్దతు కోరింది. మన దేశానికి ఒక పతాకం ఉండాలని దామోదర్ వినాయక్ సావర్కర్తో కలిసి ఒక

వర్ణ పతాకాన్ని తయారు చేసి ఆ సమావేశంలో ప్రదర్శించింది. ప్రస్తుత మన జాతీయ పతాకానికి ప్రథమ రూపం భికాజీ కృషే. మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రురాలైన బ్రిటిష్ ప్రభుత్వం యొక్క బలవంతాన భికాజీ ఫ్రాన్స్లో నిర్బంధించబడింది. యుద్ధానంతరము ఫ్రాన్స్లోనే ఉండి మన స్వాతంత్ర్యం కోసం వ్యాసాలు వ్రాస్తూ ప్రసంగాలు చేస్తూ ఉండేది. 1935లో తీవ్రమైన అస్వస్థతకు గురయ్యి భారతదేశం తిరిగి వచ్చి 1936లో ఈమె మరణించారు. తన యావదాస్తిని ఆవాబాయి పేటిట్ అనాథ శరణాలయానికి దానం చేసిన మహోన్నతురాలు భికాజీ కామ. ఇంతటి గొప్ప దేశభక్తురాలు గుర్తుగా ఆమె జన్మశతాబ్ది సందర్భంగా 1962 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్లను విడుదల చేసింది. 1997 సంవత్సరంలో మన కోస్ట్ గార్డులోని అతివేగపు గస్తీ నౌకకు ఈమె పేరు పెట్టారు. అనిబిసెంటు. ఈమె ఐరిష్ మహిళ, బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మజ్ఞానవాది, మహిళా హక్కుల ఉద్యమవాది, అంతేకాదు రచయిత కూడా. లండన్లోని క్లషామ్లో 1847 అక్టోబర్ 1వ తేదీన ఈమె జన్మించారు. ఈమె దివ్యజ్ఞాన తత్వజ్ఞి, మహిళా హక్కుల ఉద్యమకారిణి, మంచి వక్త. ఈమె భారతదేశ స్వాతంత్ర స్వయం పాలన కోసం పోరాడి స్వయం పాలన ఉద్యమం స్థాపించిన మహోన్నత త్యాగశీలి. 1967 సంవత్సరం డిసెంబరులో తన 19వ ఏట తల్లి కోరిక మేరకు ఫాదర్ ఫ్రాంక్ బిసెంట్ను అనిబిసెంట్ వివాహం చేసుకున్నారు. అంతవరకు అనీగా పిలువబడిన ఈమె అనిబిసెంట్గా మారింది. ఈమె 1874 సంవత్సరంలో ఇంగ్లండ్లోని నేషనల్ సెక్యులర్ సొసైటీ అనే సంస్థలో చేరింది. లాండ్ రిపబ్లిక్ లీగ్ను స్థాపించి పోలీస్ అత్యాచారాలకు బలైన కుటుంబాలకు సేవ చేసింది. వారి కోసం పోరాడారు. ఈమె థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు నాయకురాలు, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ సమయంలోనే భారత స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు అనిబిసెంట్. ఈమె చేసిన సేవల గురించి, ప్రతిభా పాటవాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సరోజిని నాయుడు భారత కోకిలిగా పేరొందిన స్వాతంత్ర సమరయోధురాలు. ఈమె కవయిత్రి, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు తొలి మహిళా అధ్యక్షురాలు కూడా, స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్ సరోజిని నాయుడు. 1879 ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్లో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో ఈమె జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ ఈమె పాత్ర కీలకమైనది. భారత స్వాతంత్ర పోరాటంలో ఈమె పాత్ర మరువరానిది, మరువలేనిది. ఝాన్సీ లక్ష్మీబాయి. ఈమె అసలు పేరు మణికర్ణిక. ఝాన్సీరాజు బాజీరావు పీష్వాను వివాహం చేసుకుంది. అతని మరణం తర్వాత ఝాన్సీ రాజ్యానికి రాణి అయిన ఆమె పల యుద్ధాలలో ఆరితేరింది. దీంతో ఆమె ఝాన్సీ రాణిగా పేరొందింది. ధైర్య సాహసాలకు మారుపేరు లక్ష్మీబాయి. ఈమె కత్తిపట్టి కథనరంగంలోకి దూకిందంటే శత్రువులకు వెన్ను వణకాల్సిందే. ఉత్తర భారతదేశంలోని ఝాన్సీ రాజ్యానికి రాణి లక్ష్మీబాయి. 1857 సంవత్సరంలో జరిగిన భారతదేశ తిరుగుబాటులో ఈమె ప్రముఖ పాత్ర పోషించారు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం అది. ఆ తర్వాత అనేకసార్లు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడి ఝాన్సీరాణి చరిత్రకెక్కారు. 1857 సంవత్సరంలో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించి అత్యంత ధైర్య సాహసాలు కలిగిన వీరవనితగా చరిత్రలో నిలిచారు ఝాన్సీ లక్ష్మీబాయి. సుచేత కృపలాని. ఈమె స్వాతంత్ర సమరయోధురాలు, మహిళా రాజకీయవేత్త, ఉత్తరప్రదేశ్కు మొదటి మహిళా ముఖ్యమంత్రి కూడా. సుచేత కృపలాని హర్యానాలోని అంబాలాలో ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల్లో సుచేత కృపలాని చురుకుగా పాల్గొనేవారు. క్విట్ఇండియా ఉద్యమంలోనూ సుచేత చురుకుగా పాల్గొన్నారు. ఆ తర్వాత మహాత్మాగాంధీతో కలిసి స్వాతంత్ర్యోద్యమంలో కూడా పాల్గొన్నారు. అరుణ అసఫ్ అలీ. ఈమె భారత స్వాతంత్ర్యోద్యమ పోరాట యోధురాలు మరియు సామాజిక కార్యకర్త కూడా. 1942లో గాంధీజీ జైలుకెళ్లినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బొంబాయిలోని గ్వాలియర్ ట్యాంక్ మైదానంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరణీయురాలు. ఢిల్లీ నగరానికి మొట్టమొదటి మేయర్ కూడా అరుణా సఫాలి. అరుణా గంగూలీ హర్యానాలోని కాల్కాలో ఒక బెంగాలీ బ్రహ్మ సమాజ కుటుంబంలో జన్మించారు. ఈమె విద్యాభ్యాసం లాహోరు నైనిటాల్లో జరిగింది.

చదువు పూర్తయిన వెంటనే ఉపాధ్యాయురాలుగా పనిచేయడం అంటే దేశంలో ఆనాటి పరిస్థితులలో ఇది చాలా గొప్పతనం, సాహసం కూడా. అరుణకు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన అసఫ్ అలీతో అలహాబాదులో పరిచయం ఏర్పడి ఆ పరిచయం పెళ్లిదాకా దారితీసింది. వారి మతాల వేరు కావడంతో వారి పెళ్లికి అరుణ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అంతేకాదు, ఇద్దరికీ వయసులో 20 సంవత్సరాల తేడా ఉంది కూడా. వీటన్నింటినీ పట్టించుకోకుండా అరుణ 1928 సంవత్సరంలో అసఫ్ అలీని వివాహం చేసుకున్నారు. ఈమెకు మరణానంతరము భారతరత్న అవార్డు పురస్కారాన్ని ప్రకటించారు. ఇలా స్వాతంత్ర సమరంలో సమయోచితంగా పోరాడిన ఎందరెందరో ఉన్నారు. కమలా చటర్జీ, అవిరాళి వాస్తవ, కమలానెహ్రూ, గాంధీబురిగా పేరుకాంచిన మాతంగిని హజ్రా, 1857 నాటి గొప్ప తిరుగుబాటుదారులలో ముఖ్య పాత్ర వహించిన ముస్లిం మహిళ బేగం హజ్రత్ మహల్, ఇలా ఎంతోమంది భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహిళామణులున్నారు. 1942 పిట్ ఇండియా ఉద్యమంలో గర్వంగా జాతీయ జెండాను మోసినందుకు కాల్చి చంపేసిన అస్సాం తొలి మహిళా అమరవీరురాలు కనక్లతా బారువా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసంగాలకు ప్రభావితురాలై స్వాతంత్ర సమరంలో ఆజాద్ హిందూ ఫౌజ్ మహిళా దళాల్లో చేరి కెప్టెన్ హోదా పొందిన కాన్పూర్ వాసి లక్ష్మీ సెహగల్, దేశం కోసం అన్నీ వదులుకొని 1921లో గాంధీ స్ఫూర్తితో ఇంటి లోపల వెలుపల వాడుతున్న విదేశీ వస్తువులను తగులబెట్టిన ధీశాలి జానకిదేవి, 16 ఏళ్ల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ధీశాలి బీహార్కు చెందిన తార్కేశ్వరి సిన్హా, అక్షరాలనే ఆయుధంగా కవితలతో స్వాతంత్ర సంగ్రామంలో పోరాట పటిమను రాజేసిన అక్షరశిల్పి కుంతలా కుమారి సబత్, క్విట్టిండియా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించిన అన్నపూర్ణ మహారాణా, ఇలా ఎంతోమంది వీరవనితలు దేశ సంగ్రామంలో పాల్గొన్నారు. మాగంటి అన్నపూర్ణాదేవి వ్యక్తిత్వం గురించి మహాత్మాగాంధీ గారు 1921 బెజవాడ మహిళా సమాజంలో ఖద్దరు వస్త్రాలు ధరించిన ఒక అమ్మాయి అన్నీ తానై అందరినీ అదుపు చేస్తూ సమావేశం నిర్వహించింది. ఆమె అంతకుముందు ధరించిన విలువైన ఆభరణాలు నాకు గుర్తున్నాయి. అవన్నీ దేశసేవకు అర్పించిన త్యాగశీలి. ఆమె మరణం వల్ల నేను కోల్పోయింది కేవలం ఒక సహాయకురాలిని మాత్రమే కాదు, భారతదేశంలో నా సొంత కూతురులా మెలిగిన ఒక వనిత మనకు దూరమైంది. ఆమె విశ్వాసంలోనూ పనిలోనూ ఎన్నడూ చెలించలేదు. ఆమె కార్యదీక్ష అందరికీ ఆదర్శప్రాయమైంది అని పలికారు. గాంధీగారి హృదయంలో గొప్ప స్థానం సంపాదించిన అన్నపూర్ణాదేవి దేశసేవ ఎంత శ్లాఘనీయము. ఇలా ఎంతోమంది వీరవనితలు దేశ సంగ్రామంలో పాల్గొన్నారు, పోరాడారు, చరిత్రలో నిలిచారు. చరిత్రలోకి రాని మరెందరో మహిళామణులు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు. ఆడవాళ్లు గడప దాటి బయటకు రాకూడదనే ఆంక్షలున్న ఆ రోజుల్లో దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహామహోన్నత మూర్తులుగా చరిత్రలో నిలిచారు

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6

0: ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఔషధ మొక్కలు, వాటి ఉపయోగాలు. ప్రకృతిలో మొలకెత్తే ప్రతి మొక్క మనుషులకు ఉపయోగపడేవి, కానీ వాటిని సరిగా ఉపయోగించడానికి తెలియదు. ప్రస్తుతానికి మాత్రం మొక్కలను ఔషధాలుగా ఉపయోగించడం తక్కువే. కానీ కొందరికి ఔషధ మొక్కలు తెలిసిన నాటు వైద్యం అనే ఇంగ్లీషు మందులకే మొగ్గు చూపుతారు. కానీ పెరటిలో, మన గ్రామాల్లో, పరిసరాలలో కొన్ని పెరుగుతుంటాయి. వాటిని వాడకంలో శ్రద్ధ చూపలేం. కొందరు పెద్దతరం వారికి, మరి ముఖ్యంగా గ్రామాల్లో, పరిసర ప్రాంతాల్లో పెరిగే మొక్కలను జాగ్రత్తగా పరిశీలించి వైద్యానికి ఉపయోగిస్తుంటారు. వాటి ద్వారా అనారోగ్యాలను నయం చేసుకుంటారు. వాటిల్లో బిల్లగన్నేరు మొక్క మీలో చాలామంది చూసే ఉంటారు. ఆ మొక్క గురించి తెలిసిన వారు ఉండరు. ఈ మొక్క గ్రామీణ ప్రాంతంలో విరివిగా పెరిగే ఔషధ మొక్క. ఈ బిల్లగన్నేరును వింకా రోజ్ అని కూడా పిలుస్తారు. కాంతరాడస్ రోజస్ దీని యొక్క శాస్త్రీయ నామం. ఈ బిల్లగన్నేరు రోడ్డు ప్రక్కన వ్యవసాయ భూముల్లో విరివిగా కనిపిస్తాయి. ఈ మొక్క దీర్ఘకాలిక పొదలుగా ఉండి 30 నుండి 100 సెంటీమీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ బిల్లగన్నేరు పువ్వులు ఆకులలో వస్తాయి. దీని పండు మాత్రము 2.0-4.7 సెంటీమీటర్ల పొడవులో చిన్న నల్ల విత్తనాలతో ఉంటాయి. తెల్ల గులాబీ, వంకాయ రంగులలో, రూపాయి బిల్ల పరిమాణంలో 5 రేఖలతో వీటి పువ్వులు ఉంటాయి. ఈ మధ్యకాలంలో బిల్లగన్నేరు మల్టీ కలర్లో ఉండే హైబ్రిడ్ పువ్వుల మొక్కలు కోకలుగా పుట్టుకొస్తున్నాయి. కెన్యా, ఉంగాడ, టాంజానియా దేశాలలో పుట్టిన సహజ సిద్ధమైన మొక్క ఇది. ఈ మొక్కను క్యాన్సర్ వైద్యంలో వాడతారు. అధిక రక్తపోటును నియంత్రించి చర్మ సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. ఈ బిల్లగన్నేరు ఆకు ఎంతో చేదుగా ఉంటుంది. ఈ మొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ బిల్లగన్నేరు ఆకును వారానికి ఒకటి తింటే దివ్య ఔషధంలా పనిచేస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఈ మొక్కను కుండీల్లోనూ, నేల మీద కూడా పెంచుకోవచ్చు. ఇంకొక మొక్క వాము ఆకు. ఈ వాము ఆకు మొక్క పెలుసుగా దలసరి పత్రాలుండే మొక్క. ఈ వాము ఆకు మొక్క నుండి ఆకు తుంచితే వాము సుగంధాలను గుప్పిస్తుంది. ఈ మొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఒకసారి నీరు పోసినా అది మొక్క ఆకుల్లోని కాండంలో నిల్వ చేసుకుని చాలా రోజుల వరకు బ్రతకగలదు. ఈ వాము ఆకు మొక్కను కాండం తుంచి నాటినా సులభంగా వేళ్ళూనుకొని బ్రతికేస్తుంది. దీనిని కర్పూరవల్లి అని కూడా పిలుస్తారు. ఈ వాము ఆకు మొక్కను ప్రక్లాంతస్, ఆంట్రోనియన్, ఇండియన్, బోరోస్ ఔషధ గుణాలు మెండుగా ఉండే మొక్క. ఈ ఆకు అజీర్తిని తగ్గించడానికి, కడుపు నొప్పిని నయం చేయడానికి వీటి ఆకుల రసాన్ని త్రాగుతారు. ఇంకా ఈ ఆకు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. వాము ఆకు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. చర్మ సంబంధ వ్యాధులను నయం చేస్తుంది. తలలో చుండ్రును అదుపు చేస్తుంది. వంటకాల్లో కూడా వాము ఆకును వాడతారు. బజ్జీలు, పచ్చడి, పప్పుతో కలిపి ఈ వాము ఆకును వేసుకుంటారు. దీనిని కుండీల్లోనూ, నేల మీద కూడా పెంచుకోవచ్చు. కాస్తంత సూర్యరశ్మి తగిలే వాతావరణంలో ఈ వాము ఆకు మొక్కలు బాగా పెరుగుతాయి. ఇక కలబంద. ఈ కలబంద మొక్క అందరికీ తెలిసిందే. ఈ మొక్క సక్కులెంట్ ప్లాంట్, అంటే చాలా కాలము నీరు లేకపోయినా బ్రతకగల మొక్క. ఈ కలబంద దూటల దలసరిగా ఉండే వీటి ఆకుల్లో గుజ్జు వంటి పదార్థం ఉంటుంది. ఆకుల చివర ముళ్ళు ఉంటాయి. కలబంద మొక్కలలో కూడా చాలా రకాలున్నాయి. ఎక్కువ కాలం పెరిగిన మొక్క వేసవిలో సన్నని పొడవాటి ఊచల ట్రింగు వచ్చి పువ్వులు పూస్తుంది. ఈ కలబందలో ఉండే జల్లు లాంటి పదార్థము చాలా రోగాలకు దివ్య ఔషధంగా, ముఖ్యంగా కీళ్లలో జిగురును వృద్ధి చేస్తుంది. ఇంకా ఇటీవల కాలంలో సబ్బులు, నూనెలు, టూత్పేస్టులు, ఫేస్ వాషుల్లోనూ విరివిగా వాడుతున్నారు. ఈ కలబంద మొక్కను ఇంటి ఆవరణ

లో చేల గట్ల మీద ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఇంకొక మొక్క ఇన్సులిన్ ప్లాట్. ఈ ఇన్సులిన్ ప్లాట్ పొడవాటి ఆకులతో 2 అడుగుల ఎత్తు వరకు ఈ మొక్క పెరుగుతుంది. ఇది పసుపు రంగు పువ్వులు ఇస్తుంది. ఈ మొక్క కాండమును తుంచి నాటిన మొక్క బతుకుతుంది. ఈ ఇన్సులిన్ మొక్క ఎండపడే ప్రాంతాల్లో పెరుగుతుంది. ఈ ఇన్సులిన్ మొక్క యొక్క శాస్త్రీయ నామం కాస్టన్ ఇగ్నిషియస్. శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను పెంచడంలో ఈ ఇన్సులిన్ మొక్క ఔషధ గుణాలున్న మొక్క ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ మొక్కను ఇన్సులిన్ ప్లాంట్ అని అంటారు. సాధారణంగా ఈ మొక్కను స్పైరల్ ఫ్లాగ్ అని పిలుస్తారు. ఈ మొక్కలో ఉన్న కోరోసాలిక్ ఆమ్లం శరీరంలోని ఇన్సులిన్ను అదుపులో ఉంచుతుంది. ఈ ఇన్సులిన్ మొక్క ఆకుల్లో ప్రోటీన్, ఐరన్, అకార్సిక్ యాసిడ్, ఎటోకోఫెరాల్స్, కెరోటిన్, టెర్పినాయిడ్స్, స్టెరాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్ కాంపోనెంట్లు అధికంగా ఉంటాయి. డయాబెటీస్ను నియంత్రించడానికి మన దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మొక్క రక్తంలో చక్కెర స్థాయిని అతి తక్కువ సమయంలో తగ్గించగలదు. రక్తంలో గ్లూకోజ్ తక్కువగా ఉంచడానికి రోజు 1 ఆకు తింటే మంచిది. ఈ ఆకును అల్లం, కొత్తిమీర, గోంగూర, కరివేపాకు లాంటి పచ్చలలో ఉపయోగిస్తుంటారు. కాస్టన్లో చాలా రకాలున్నాయి. కేవలం పసుపు రంగు పువ్వులు పూసే ఇగ్నస్ మాత్రమే మధుమేహానికి పనికి వస్తుంది. వాక్కాయ. ఈ మొక్క శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఔషధంగా ఉపయోగపడేది ఈ వాక్కాయ. ఇవి ఈతకాయల పరిమాణంలో ఉండి పుల్ల పుల్లగా కాస్తంత బగురుగా ఉంటాయి. లేతగా ఉన్నప్పుడు ఆకుపచ్చగాను, పక్వానికి వచ్చిన తర్వాత తెలుపు, పింక్, ఎరుపు రంగుల కలబోతతోనూ కాయలు ఉంటాయి. ఇటువంటి రకాలైన భూములలో రాతి నేలల్లోనూ పెరుగుతాయి. ఈ వాకాయ వర్షాకాలంలో కాయలు కాస్తాయి. మొక్క పొదల 4 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు పెరిగి నిండుగా కాయలు కాస్తుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. జుట్టు సమస్యలకు, చర్మ వ్యాధులకు, హృదయోగాలకు, కొలెస్ట్రాల్ నివారణకు, రక్తాన్ని శుద్ధి చేయడానికి వాకాయను ఉపయోగిస్తారు. దీనిని వంటల్లోనూ వాడతారు. ఈ మొక్క కుండీలలోనూ నేల మీద పెరుగుతుంది. తిప్పతీగ. ఈ మొక్క పొలాల చేలగట్ల మీద, పొదల, రోడ్ల ప్రక్కన, పల్లెల్లో ఇబ్బడి ముబ్బిడిగా పెరిగే సాధు మొక్క ఈ తిప్పతీగ. దీన్ని పిచ్చిపాదు అని కూడా పిలుస్తారు. ఈ తిప్పతీగ యొక్క శాస్త్రీయ నామం టినోస్పారా కార్డిపోలియా అని పిలుస్తారు. అన్ని కాలాల్లో ఈ తీగ చక్కగా ఎగబాకి గుండ్రని ఆకులతో వికసిస్తుంది. చిన్న చిన్న కాయలు గుత్తులుగా కాస్తుంది. ఈ తిప్పతీగ కాయలు పండితే ముదురు ఎరుపు రంగులోకి వస్తాయి. వీటి ఆకులు విపరీతమైన చేదు. చాలా రోగాలు నయం చేయడానికి ఇది మంచి ఔషధం. ఈ తిప్పతీగ మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. వీటి ఆకుల కషాయము పరగడుపున తీసుకుంటే మంచిది. 100 రకాల ఆయుర్వేద మందుల్లో తిప్పతీగ భాగాలు ఉపయోగిస్తారు. ఆర్థరైటిస్, కీళ్ల జబ్బులు, బాలింతలు, గర్భవతులు ఉపశమనానికి వాడే మందుల్లో ఈ తిప్పతీగను ఉపయోగిస్తారు. దీనిని ఇంటి పెరట్లోనూ కుండీల్లోనూ పెంచుకోవచ్చు. విన్నారు కదా, ఇప్పుడు చెప్పుకున్న ఈ యొక్క మొక్కలు మన పరిసరాల్లోనే పెరిగినా కూడా వాటిని మనం ఉపయోగించుకొని మన ఆరోగ్యానికి భద్రత చేకూర్చుకోవడం మంచిదే కదా.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేదతీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో విజయవాడ కార్యక్రమాలు రిలే వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అమరావతి చిత్రకళా వీధి తెలుగు మహోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రజలకు చేరువ చేయడంతో పాటు భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో అమరావతి చిత్ర కళా వీధి తెలుగు మహోత్సవం కార్యక్రమాలను రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. రాష్ట సాంస్కృతిక సృజనాత్మక సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రెండు కార్యక్రమాలు తెలుగు భాషాభిమానులను, కళాప్రేమికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి ఈనాటి ఈ ప్రత్యేక కార్యక్రమంలో అమరావతి చిత్రకళా వీధి తెలుగు మహోత్సవం కార్యక్రమాల విశేషాల గురించి తెలుసుకుందాం. అందులో ముందుగా అమరావతి చిత్రకళా వీధి గురించి మాట్లాడుకున్నట్లయితే, తెలుగు నేలపై దామిర్ల రామారావు, బాపు, వడ్డాది పాపయ్య వంటి ఎందరో గొప్ప చిత్ర కళాకారులు జన్మించి కళారంగానికే వన్నె తెచ్చారు. నేటితరం కళాకారులలో కూడా అపారమైన సృజనాత్మకత ఉంది, కానీ వారి ప్రతిభను ప్రదర్శించడానికి సరైన వేదికలు లేవన్న విషయాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం కళారూపాలను కేవలం నాలుగు గోడల మధ్యే కాకుండా సామాన్య ప్రజల వద్దకు వాటిని తీసుకురావాలనే ఉద్దేశంతోనే అమరావతి చిత్ర కళా వీధి కార్యక్రమానికి రూపకల్పన చేసింది. వీధులనే పెద్ద క్యాన్వాసులుగా మార్చి మన సంస్కృతిని భావితరాలకు అందించడం ద్వారా స్థానిక కళాకారులకు ఉపాధి గుర్తింపు కల్పించాలనే ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కళలు ఒక సమాజపు సంస్కృతికి ప్రతిబింబాలని, ఒక ప్రాంతపు చరిత్రకు సాక్ష్యాలని, ఒక తరం సృజనాత్మకతకు గుర్తులని భావించిన రాష్ట ప్రభుత్వం అటువంటి కళారూపాలను గ్యాలరీలు, గోడలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల మధ్యకు తీసుకురావాలని సంకల్పించింది. అందులో భాగంగానే గుంటూరు నగరంలోని కొరెటిపాడు విద్యానగర్ రింగ్ రోడ్ వెంబడి సుమారు 1.7 కిలోమీటర్ల మేర ఈ కళానగరిని 8-9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మకత సాంస్కృతిక కమిషన్ శాఖ ఏర్పాటు చేసింది. చిత్రపటాలు, హస్తకళలు, శిల్పాలను ప్రదర్శించడానికి, విక్రయించడానికి 800కు పైగా స్టాల్స్ ను ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాలతో పాటు దాదాపు 10 రాష్ట్రాల నుండి 800 మందికి పైగా ప్రముఖ వర్ధమాన చిత్రకారులు కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ కళా మహోత్సవంలో సాంప్రదాయ పెయింటింగ్స్ అయినటువంటి నిర్మల్ పెయింటింగ్స్, కాంచీపురం వాటర్ కలర్ చిత్రాలు, రావి ఆకులపై గీసిన చరిత్రకారుల చిత్రాలు ఆకట్టుకున్నాయి. అలాగే చర్మపు బొమ్మలు, మట్టి, ఫైబర్, కాగితం, చెక్కతో చేసిన అందమైన గృహోపకరణాలు, ఇసుక, చిరుధాన్యాలతో చేసిన అద్భుతమైన ఆకృతులు, వేస్ట్ బట్టల నుంచి సృష్టించిన గృహ అలంకరణ వస్తువులు ఈ స్టాల్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటితో పాటు లైవ్ పెయింటింగ్, వీధిలోనే కళాకారులు ప్రత్యక్షంగా చిత్రాలు గీయడం, 3D ఆర్ట్ వర్క్స్ సందర్శకులను కట్టిపడేశాయి. ఇలా మొత్తం సాంప్రదాయ పెయింటింగ్స్, వినూత్న ఆకృతులతో అమరావతి చిత్రకళా వేదిక ప్రాంగణంలో రంగుల లోకం ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కళల ప్రాచీనతను, సమాజంలో వాటి ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. మనిషి మాట్లాడటం నేర్చుకోకముందే చిత్రాల ద్వారా తన ఆలోచనలను వ్యక్తం చేశాడని, అక్షరాలు పుట్టకముందే రాతిపై తన భావాలను చెక్కాడని మంత్రి గుర్తు చేశారు. వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలకు ఆనాటి చిత్రాలు, శిల్పాలు, కళారూపాలు ఎలా సాక్ష్యాలుగా నిలిచాయో, ప్రస్తుతం మనం సృష్టిస్తున్న కళ కూడా భవిష్యత్ తరాలకు చరిత్రగా మిగులుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అద్భుతమైన ఇటువంటి కళారూపాలను ప్రజలందరూ ఆస్వాదించి వారి మనసుకు తాకినట్లయితే తద్వారా మరింత మంది కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు.
2: కళాకారుడు అంటే ఒక జాతి సంస్కృతికి ప్రతిబింబం, ఒక సమాజ చరిత్రకు సాక్ష్యం, ఒక తరానికి వారసత్వం, అదే విధంగా ఒక ప్రాంత సృజనాత్మకతకు ప్రతీక. అలాంటి కళ ఇందాక వీరందరూ చెప్పినట్టుగా కేవలం గోడల మధ్య మాత్రమే ఉండకూడదని చెప్పి ఈ రోజున వీధినే ఒక విశాలమైన ప్రదేశంగా మార్చి ఇంతమందిని ఒక చోటకి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేస్తున్నటువంటి ఈ సాంస్కృతిక శాఖ శాఖామాత్యులు

0: కందుల దుర్గేష్ గారికి స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
1: యువతలోని సృజనాత్మకతను వెలికి తీయాల్సిన అవసరాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందరూ డాక్టర్ గానో ఇంజనీర్ గానో మారాల్సిన అవసరం లేదని, ప్రతి వ్యక్తిలోనూ ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభకు సరైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చిత్రకళా వీధిని సందర్శించి కళాకారులతో మమేకం కావాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమం ప్రారంభ ఉపన్యాసంలో రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి చైర్మన్ పొడపాటి తేజస్విని మాట్లాడుతూ, కళాకారుల ప్రతిభను గుర్తించడం, వారికి సరైన వేదికలు కల్పించడం, యువతను కళల వైపు ఆకర్షించడం, జానపద సాంప్రదాయ కళలను పరిరక్షించడం వంటి అంశాలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రాధాన్యమిస్తోందని చెప్పారు.
2: ప్రతిభ ఉంది కానీ వేదిక లేదు, కళ ఉంది కానీ దాన్ని చూసే ప్రేక్షకులు లేరు, కళ ఉంది కానీ దానికి సరైన మార్కెట్ లేదు. ఇలాంటి పరిస్థితిని మార్చడానికే మీ ముందుకి చిత్రకళా వీధిని తీసుకొచ్చాం. ఈ రోజు టెక్నాలజీ మారుతుంది, ట్రెండ్స్ మారుతున్నాయి, ఫోన్లు వచ్చినాయి, జీవన శైలి మారుతుంది, కానీ మన సంస్కృతి పోతే తిరిగి కొనలేం, మన కళలు పోతే భావితరాలకు కళల విలువను తెలియజెప్పలేం, మన సంప్రదాయం పోతే తిరిగి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోలేమన్న విషయం గురించే కూటమి ప్రభుత్వం ఈ రోజు ఇలాంటి వేదికలు తిరిగి తీసుకొచ్చిందని తెలియజేస్తూ,
1: అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, ఈ అమరావతి చిత్రకళా వేదికకు వచ్చిన వారి నుండే భవిష్యత్తులో గొప్ప గొప్ప కళాకారులు పుట్టుకు వస్తారని చెప్పారు.
3: ఇక్కడికి వచ్చిన కళాకారుల్లో అడవి బాపిరాజులు ఉండొచ్చు, బాపు గారులు, తోట వైకుంఠం గారు, ఏలే లక్ష్మణ్ గారు, ఇలా ఎంతో గొప్ప గొప్ప కళాకారులు భవిష్యత్తులో రావచ్చు. అటువంటి ఉజ్వల భవిష్యత్తు ఉన్న కళాకారులందరికీ ఈ చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక శాఖకి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి ప్రభుత్వ తోడ్పాటు ఉంటే కళాకారులు చాలా అద్భుతంగా రాణించే అవకాశం మరింత పెరుగుతుంది.
1: ప్రతిభావంతులైన కళాకారుల కళారూపాలు ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజాదరణ పొందుతాయని తాము విశ్వసిస్తున్నామని, అందుకే ప్రభుత్వం గత ఏడాది నుండి ఇటువంటి కార్యక్రమాలను చేపడుతోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గత ఏడాది రాజమహేంద్రవరంలోని జైల్ రోడ్లో జరిగిన అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమం మొదటి అడుగుతోనే యావత్ కళా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇలా అమరావతి చిత్రకళా వేదిక ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ లా మాత్రమే కాకుండా కళకు జీవం పోసే ఒక మహావేదికగా నిలిచింది. మన వారసత్వానికి సృజనాత్మకతకు ఒక సజీవ ప్రతీకగా నిలుస్తూ సమాజానికి కళల పట్ల ఉన్న ఆసక్తిని పెంచుతున్న ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహించడం అభినందనీయమని సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది మొదటి ప్రయత్నంతో కళా ప్రపంచాన్ని ఆకర్షించిన అమరావతి చిత్రకళా వీధి 800 మంది కళాకారులతో ఈ ఏడాది తన వైభవాన్ని మరింత చాటుకుంది. ఈ రెట్టింపు ఉత్సాహంతోనే వచ్చే ఏడాది కూడా అమరావతి చిత్రకళా వీధి సీజన్3 మరింత ఘనంగా నిర్వహిస్తామని, ఆ కార్యక్రమంలో ప్రత్యేక వర్క్ షాప్లు నిర్వహించి దేశ ప్రఖ్యాత కళాకారుల చేత మెలకువలు నేర్పించే ప్రత్యేక వెసులుబాటును కల్పిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. కళాకారుల ప్రతిభకు సరికొత్త రెక్కలు తొడిగేందుకు ఉద్దేశించిన ఈ కళా ఉత్సవం 9వ తేదీన అట్టహాసంగా ముగిసింది. ఇక మరోవైపు జూలై 25-26 తేదీలలో ఉండవల్లి గుహల ప్రాంగణంలో నిర్వహించిన తెలుగు మహోత్సవం ప్రకృతి, చరిత్ర, సాహిత్యం, సంగీతం, జానపద కళల అద్భుత సమ్మేళనంగా నిలిచింది. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన ఈ ఉండవల్లి గుహలు తెలుగు పద్యానికి, పాటకు, కవిత్వానికి, కళలకు వేదికగా మారడంతో ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక వాతావరణం ఈ సందర్భంగా ఆవిష్కృతమైంది. ఎందుకంటే తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదు, తరతరాలుగా మన జీవన విధానాన్ని, మన సంస్కృతిని, మన చరిత్రను, మన భావోద్వేగాలను తనలో నిక్షిప్తం చేసుకున్న గొప్ప వారసత్వం. తల్లి పలికే తొలి పలుకులోనూ, కవి కలంలో జాలువారే పద్యంలోనూ, గాయకుడి గలంలో వినిపించే పాటలోనూ, జానపద కళాకారుడి ప్రదర్శనలోనూ తెలుగు తనదైన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటుంది. మరి ఇటువంటి గొప్ప భాషను కలిగిన తెలుగు సంస్కృతిని ప్రజల మధ్యకు తీసుకురావడంతో పాటు కళాకారులకు వేదిక కల్పించడం యువతను మన మూలాలతో అనుసంధించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి ఈ తెలుగు మహోత్సవాన్ని నిర్వహించి అనేక మంది తెలుగు భాషాభిమానుల్ని, కళాకారుల్ని ఒకచోటకు చేర్చింది. ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా డిఎస్పీ కేజీబీ సరిత, తెలుగు సాహిత్య సంస్కృతి అకాడమీ చైర్మన్ ఎండి విల్సన్లు ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని తెలుగు మహోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు భాషకున్న ప్రాచీనతను, శతాబ్దాలుగా కొనసాగుతున్న సాహిత్య సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనే సందేశాన్ని వక్తలు తెలియజేశారు.

0: మారుతున్న కాలంలో యువతలో మాతృభాషపై అభిమానం ఆసక్తి పెంపొందించాల్సిన అవసరం ఉందని ప్రముఖులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఉండవల్లి గుహలను వేదికగా చేసుకుని తెలుగు మహోత్సవాన్ని నిర్వహించడం ద్వారా చరిత్రను కాపాడుకుంటూనే ఆధునిక తరానికి తెలుగు భాషా సంపదను పరిచయం చేసే గొప్ప ప్రయత్నం ఈ వేదికపై ఆవిష్కృతమైంది. తెలుగు సాహిత్య వైభవాన్ని ఆవిష్కరించడంలో భాగంగా నిర్వహించిన ఆమె పాట అక్షరభాట కార్యక్రమం మహిళా రచయితుల సాహిత్య ప్రయాణాన్ని పరిచయం చేసింది. భవానీదేవి, మందలపు హైమావతి, తేళ్ల అరుణ, వసుధారాణి, సుశీలమ్మ, సింహాద్రి జ్యోతిర్మయ్య వంటి పలువురు రచయితలు పాల్గొన్న ఈ చర్చా వేదికలో మొల్ల నుంచి వోల్గా వరకు వివిధ కాలాల్లో మహిళా రచయితలు తెలుగు సాహిత్యంపై వేసిన ముద్రను వారు విశ్లేషించారు. స్త్రీ జీవిత అనుభవాలు, సామాజిక పరిస్థితులు, మహిళల పాత్ర, సమాజంలో మార్పు కోసం సాహిత్యం పోషించిన పాత్ర వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అలాగే చెట్టు నీడన చిరుగాలి పేరుతో నిర్వహించిన కవిత్వ గాన కార్యక్రమం తెలుగు కవిత్వానికి కొత్త ఉత్సాహాన్ని అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు తమ రచనలను వినిపించారు. భాషా ప్రాశస్త్యం నుంచి సామాజిక సమస్యల వరకు, మానవ సంబంధాల నుంచి సమాజంలో వస్తున్న మార్పుల వరకు అనేక అంశాలను కవిత్వం ద్వారా ఆవిష్కరించారు. కవితా పఠనంతో పాటు గాన రూపంలోనూ సాగిన ఈ కార్యక్రమం సాహిత్యాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. పిల్లల్ని కూడా తెలుగు భాష, కథలు, సాహిత్యంతో అనుసంధానం చేసేలా నిర్వహించిన అమ్మమ్మ కథలు కార్యక్రమం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకాశవాణి విశ్రాంత సంచాలకురాలు మొంజలూరి కృష్ణకుమారి పంచతంత్ర నీతి కథలను ఆసక్తికరంగా చెప్పడంతో పాటు చిన్నారులతోనే కథలు చెప్పించారు. దీంతో పిల్లల్లో ఊహాశక్తి, సృజనాత్మకత, కథ చెప్పే నైపుణ్యాన్ని పెంపొందించే ప్రయత్నం జరిగింది. తరతరాలుగా పెద్దల నుంచి పిల్లలకు కథల రూపంలో అందించిన విలువలను ఆధునిక తరానికి కూడా అందించాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం గుర్తు చేసింది. తెలుగు జానపద కళల ప్రాధాన్యాన్ని చాటుతూ సుందరకాండం ఇతివృత్తంగా నిర్వహించిన తోలుబొమ్మలాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వెలుగులు, నీడలు, బొమ్మల కదలికలు, సంగీతం, సంభాషణల సమ్మేళనంగా సాగిన ఈ ప్రదర్శన తెలుగు జానపద కళా సంప్రదాయంలోని ప్రత్యేకతను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇక తెలుగు సినీ సంగీతానికి అంకితమైన తెలుగు స్వరాల సంగీత సంబరం కార్యక్రమం ప్రేక్షకులను మధుర గీతాలతో ఆకట్టుకుంది. పాతతరం పాటల నుంచి నేటి తరానికి చేరువైన సంగీతం వరకు వివిధ రకాల గేయాలను అక్కడ ప్రదర్శించారు. పాటల సాహిత్య విశ్లేషణ, ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు, సామూహిక గానం వంటి అంశాలతో సాగిన ఈ కార్యక్రమం తెలుగు పాటకున్న ప్రత్యేకతను మరోసారి చాటి చెప్పింది. ఇక ఈ తెలుగు మహోత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, మాతృభాషలోనే ప్రాథమిక విద్య అందినప్పుడు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచన దృక్పథం పెరుగుతుందని చెప్పారు. తెలుగు భాష, సంస్కృతి, వైభవాన్ని భావితరాలకు తెలిపేలా ఇకపై ప్రతి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహోత్సవం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. జానపద కళారూపాలు, నాటక రంగానికి తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అలాగే తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కిన నేపథ్యాన్ని కూడా మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
1: ప్రాచీన భాషగా తెలుగును గుర్తించాలనేటువంటి మాట వినపడినప్పుడు కేంద్ర ప్రభుత్వం మనల్ని అడిగిందట, మీరు ప్రాచీన భాషను చెప్పడానికి మీరు ఏదైనా డాక్యుమెంటేషన్ చూపించగలరా అంటే మనం సరైనటువంటి డాక్యుమెంటేషన్ ఇవ్వలేకపోయామని. ఇప్పుడు మనకి ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చింది, కానీ ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయంటే భాష పట్ల మనకి మమకారం ఉన్నప్పుడు. ఇవి మనం ప్రాచీన భాష అనేటువంటి మాట చెప్పడానికి కానీ దీని పరిణామ క్రమాన్ని తెలియజెప్పడానికి కానీ మనం కూడా ప్రత్యేకంగా దీని మీద ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
0: తెలుగు మహోత్సవం, అమరావతి చిత్ర కళా వీధి కార్యక్రమాలను కలిపి చూస్తే ఇవి కేవలం రెండు సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే కాదనే విషయం మనందరికీ స్పష్టమవుతోంది. ఒకటి భాష ద్వారా మన మూలాలను గుర్తు చేస్తే, మరొకటి కళ ద్వారా మన సృజనాత్మక వారసత్వాన్ని పరిచయం చేసింది. ఉండవల్లి గుహల్లో మారుమోగిన తెలుగు పాట, కౌల గలంలో వినిపించిన కవిత్వం, జానపద కళాకారుల తోలుబొమ్మలాట, చిన్నారులను అలరించిన అమ్మమ్మ కథలు, అక్కడి నుండి గుంటూరు వీధుల్లో కళాకారుల కుంచెలతో ఆవిష్కృతమైన చిత్రాలు, శిల్పకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న కళాకృతులు, యువతలో మెరిసిన సృజనాత్మకత, ఇవన్నీ కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చిత్రం కనిపిస్తుంది. తెలుగు భాషకు మళ్లీ పునర్వైభవాన్ని తీసుకురావాలంటే భాషను కేవలం పాఠ్యాంశంగా కాకుండా జీవన విధానంగా పరిచయం చేయాలి. మన సాహిత్యాన్ని కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా ప్రజల మధ్యకు తీసుకురావాలి. మన జానపద కళలకు ఆధునిక వేదికలు కల్పించాలి. కళాకారుల ప్రతిభను గుర్తించి వారికి గౌరవం, అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా భావితరాలకు మన భాష, కళలు, సంస్కృతి, చరిత్రతో అనుబంధాన్ని పెంచాలి. అదే లక్ష్యానికి తెలుగు మహోత్సవం ఒక భాషా, సాహిత్య, సాంస్కృతిక వేదికగా నిలిస్తే అమరావతి చిత్రకళా వీధి ఒక కళా సృజనాత్మక వేదికగా నిలిచింది. చరిత్రను పలకరించిన ఉండవల్లి గుహలు తెలుగు సాహిత్యాన్ని ఆలపించగా, కళాకారుల కుంచెలు

0: అమరావతి నేలపై కొత్త రంగులు నద్దాయి. కవుల కలం, గాయకుల గలం, కళాకారుల సృజన, జానపద కళాకారుల సంప్రదాయం అన్నీ కలిసి ఒకే సందేశాన్ని వినిపించాయి. భాషను కాపాడటమంటే ఒక సంస్కృతిని కాపాడటం, కళను ప్రోత్సహించడం అంటే ఒక తరం సృజనాత్మకతను కాపాడటం, చరిత్రను గుర్తించుకోవడం అంటే భవిష్యత్తుకు మార్గం చూపించడం. ఆంధ్రప్రదేశ్ కళా సాంస్కృతిక వైభవం ప్రపంచానికి పరిచయం చేస్తూ తెలుగు మహోత్సవం, అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమాలు అందించిన అసలైన సందేశం కూడా ఇదే.
1: ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అమరావతి చిత్రకళా వీధి తెలుగు మహోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బొబ్బిలి పులి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దాసరి నారాయణరావు గీతం, జేవి రాఘవులు సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేదా ఆయేషా.

నర్తనశాల ఈ చిత్రానికి పి సుశీల పాడిన సీనియర్ సముద్రాల గీతం. ఎస్ దక్షిణామూర్తి సంగీతం. ఈ పాటను కోరుతున్నవారు పేరూరి రామచంద్రరావు గారు అమలాపురం నుంచి.

0: రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు చంద్రలేఖ. ఈ చిత్రానికి రాజేష్ సుజాత పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సందీప్ చౌత సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీశ్యాం, సాయిరాం, తనూజ వీరి కోరికపై ఈ పాట.

మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ആകാശവാണി.
1: ఈనాటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్, ఈ వ్యవసాయ మిషన్కి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. వైస్ చైర్మన్గా శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారు నియమితులయ్యారు. వారిని అడిగి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్లో ఆంధ్రప్రదేశ్ రైతులకు చేస్తున్న సేవలు, ఇంకా వివిధ పథకాలు, కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేసే వివిధ పథకాలు, రైతులకు అందిస్తున్న సేవలు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు.
3: నమస్కారం అండి.
2: సార్, ముందుగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆకాశవాణికి తొలిసారిగా విచ్చేశారు, మీకు ముందుగా శుభాకాంక్షలు.
3: ధన్యవాదాలండి.
2: సార్, ఈ ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ మిషన్ ద్వారా మీరు అందిస్తున్న సేవలు,
3: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ అనేటువంటిది, ఇది ఒక మొత్తం వ్యవసాయ రంగానికి అనుసంధానమైనటువంటి అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేటివ్, ఫిషరీస్, హార్టికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీతో పాటుగా పవర్ సెక్టారు, ఇరిగేషన్ సెక్టారు, అదేవిధంగా రెవెన్యూ, ఏదైతే ఈ అనుబంధం వ్యవసాయానికి అనుసంధానంగా ఉంటాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాల పట్ల వ్యవసాయ రంగానికి, ప్రధానంగా రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని రకాల సలహాలు, సూచనలు చేస్తూ ఆయా శాఖలకు సంబంధించి వ్యవసాయం అభివృద్ధి కావడానికి, రైతు లాభసాటిగా మారటానికి ఏం కావాలో వాటన్నింటినీ వారి ముందుకు తీసుకొని వచ్చి చర్చ పెట్టేసి ప్రణాళికలు తయారు చేయటం అనేది వ్యవసాయ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
2: ఓకే. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో ఇప్పుడు పిఎం కిసాన్ వాణి కానీ ఇంకా ఇతర పథకాలు కానీ ఏ విధంగా రాష్ట్రంలో అమలవుతున్నాయి, మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని చేపట్టారు?
3: ఇది ప్రధానంగా పిఎం కిసాన్ అనేటువంటిది 2019 నుంచి కూడా ఈ దేశంలో వ్యవసాయానికి ఇన్పుట్ సబ్సిడీ, అంటే ఇన్పుట్ సహకారం అందించాలి, వ్యవసాయ సీజన్కి ఆయా సమయాల్లో అవసరమైన మేరకు కూడా మన ప్రభుత్వం చేయలేకపోయినప్పటికీ ఎంతో కొంత ఇదోదికంగా సహాయం అందించాలి అనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ తీసుకొచ్చింది. దాంట్లో మనం అన్నదాత సుఖీభవతోటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 6,000తో పాటుగా, 3 దఫాలుగా ఇచ్చే 6,000తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు, అంటే ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే ఆ నిధులను జమ చేస్తుందో రైతు ఖాతాల్లో డీబీటీ ద్వారా, అదే రోజున 7,000, 7,000, 6,000 చొప్పున మొత్తం 20,000 రూపాయలు రైతుకు చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు ఏదైతే చెల్లించాల్సినటువంటి మొత్తం ఉందో ఆ మొత్తాన్ని కూడా, అంటే 5, 5, 4 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3 దఫాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేసి 20,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చేరే విధంగా తోడ్పాటు అందిస్తాం.
2: ఇప్పటికి ఎంత ఇచ్చారు సార్?
3: గత 2 సంవత్సరాల కాలంలో మొత్తం 20,000 రూపాయల చొప్పున 48,86,000 మంది రైతాంగానికి ఈ ప్రభుత్వం అందివ్వటం జరిగింది.
2: అన్నదాత సుఖీభవ మీరు ఎలాగో చెప్పారు కాబట్టి రాష్ట్ర రైతులకు పెట్టుబడి సాయం, ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు పెట్టుబడి సాయం 20,000 పెట్టుబడి సాయంగా చూపిస్తున్నారా, లేకుంటే ఇప్పుడు పిఎం కిసాన్ తో పాటు ఉన్నదాన్ని చూపిస్తున్నారా?
3: అంటే అన్నదాత సుఖీభవ వేరు, పెట్టుబడి సాయం వేరు.
2: అదే చాలా మంది రైతుల్లో కన్ఫ్యూజన్ లో ఉంది, చాలా మంది కూడా ఇలా మన పెట్టుబడి సాయమును అన్నదాత సుఖీభవ రెండు ఒకటే అనుకుని అది వచ్చింది కదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు.
3: లేదండి, చాలా స్పష్టంగా ఏంటంటే అన్నదాత సుఖీభవ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ప్రోత్సాహంగా ఉండేటట్టు ఇది రైతు ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరోసారి రుజువు చేసే విధంగా రైతులకి ఆయా పంట కాలాల్లో ఏదో ఒక మేరకు తోడ్పడే విధంగా సహకారం అందిస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఏంటంటే ప్రభుత్వం ఇన్స్టెంట్ గా తక్షణం ఆ క్రాప్ డ్యామేజ్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అనేది వేరే అంశం, ఇన్సూరెన్స్ తో నిమిత్తం లేకుండా ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఎప్పటికప్పుడు స్పాట్ లో ఎన్యూమరేట్ చేసేసి ఏ దాన్ని మళ్ళీ తిరిగి పంట పెట్టుకోవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించేటువంటిది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించింది.
2: ఇది దేని ద్వారా అందిస్తారు సార్? ఇప్పుడు వ్యవసాయ కమిషన్

0: ద్వారా అందిస్తారా, రెవెన్యూ శాఖ ద్వారా అందిస్తారా?
1: ఇది అగ్రికల్చర్ నుంచి ఇస్తామండి, ఇది అగ్రికల్చర్ శాఖ నుంచి, వ్యవసాయ శాఖ నుంచి ఇస్తాం.
0: ఇప్పుడు పంట నష్టపరిహారం లేదా ఫసల్ బీమా యోజన ఈ వివరాల గురించి.
1: పంట నష్టపరిహారం ఫసల్ బీమా యోజనకు వచ్చేటప్పటికి, ఇది ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి ఫసల్ బీమా యోజన, పిఎం కిసాన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా ఉంది. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది, రైతు వాటా ఉంది. వీటన్నిటికీ సంబంధించి గతంలో గత ప్రభుత్వం 2022, 2023, 2023, 2024 కాలాలకు సంబంధించినటువంటిది ప్రీమియమే చెల్లించకుండా వదిలేసినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో దాన్ని కొనసాగించుకుంటూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే ఫసల్ బీమా యోజన కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిందో, ఆ బకాయి ఉన్నటువంటి అన్ని అంత మొత్తాన్ని కూడా, అంటే సుమారుగా 3,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆ ప్రభుత్వం బకాయి పెట్టుకొని పోయినటువంటి పరిస్థితి కంటిన్యూషన్లో కనపడతా ఉంది. దానికోసం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి, శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి కూడా లేఖ రాయటం జరిగింది. దాన్ని విడతల వారీగా చెల్లించేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అంతా కూడా ఇన్సూరెన్స్ ఏదైతే మిస్ అయిందో, అంటే 2022, 2023 రబీ, 2023 ఖరీఫ్, 2023, 2024 రబీ, 2024 ఖరీఫ్, ఆ విధంగా ఏదైతే ఉందో దాన్ని చెల్లించడం జరిగింది. దాంట్లో ఈరోజు ఈ వెదర్ బేస్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఈ మొత్తం ఈ పంటల బీమాకు సంబంధించినటువంటి మొత్తం కూడా 15వ తేదీ వరకు కూడా గడువు ఇస్తే కేంద్ర ప్రభుత్వం, దాంతో మాట్లాడేసి సమయం చాలలేదు, దానివల్ల 30వ తేదీ వరకు, 30వ తేదీ వరకు మొత్తం రైతాంగం ఈ వెదర్ బేస్ కూడా, అంటే ఈ వర్షాధారాలు కానివ్వండి, ఇట్లా ఉండేటువంటి పంటలకు సంబంధించినటువంటిది కూడా, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పండించేటువంటి పంటలకు కూడా బీమాని వర్తింపజేసే విధంగా 30వ తేదీ వరకు కూడా రైతాంగానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 15వ తేదీ వరకు వరికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించుకునేటువంటి దానికి, రైతులు నమోదు చేసుకునే దానికి అవకాశం కల్పించడం జరిగింది. దానికోసం ఈరోజు 30 లక్షల పైచిలకు అర్జీలు రైతాంగం నుంచి మాకు ఇన్సూరెన్స్ కావాలి అని చెప్పేసి వచ్చింది. ఇది
0: సార్, మీరు ఎలాగో వాతావరణం గురించి ప్రస్తావించారు కాబట్టి, శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు ఎల్లినో ప్రభావం ఉంది కదా ఇప్పుడు రాష్ట్రం మీద, ఇప్పుడు రాష్ట్రం దేశమంతా కూడా ఉంది ఎల్లినో ప్రభావం. మన రాష్ట్రంలో ఎల్లినో ప్రభావం వల్ల ఇప్పుడు పంట మార్పిడి కానీ లేకపోతే ఆలస్యంగా వేసే పంటల గురించి కానీ మీరు వ్యవసాయ మిషన్ ద్వారా మీరిచ్చే ప్రభుత్వానికి మీరు ఇచ్చిన సలహా?
1: రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకున్నటువంటి నెట్వర్క్ తోటి ఆ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్, ఏదైతే వ్యవసాయ అనుబంధమైనటువంటి పాడి పరిశ్రమ, వీటన్నిటికి సంబంధించినటువంటి ఆ కన్సల్ట్ జిల్లా అధికారులతో అంతా కూడా మాట్లాడి ఆయా ప్రాంతాల్లో ఈ కాలంలో ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు వరి పెట్టాము, వరి పెట్టాల్సినటువంటి ప్రాంతం ఉంది. ఇప్పుడు వరి పంట పెడితే దానికి ఉన్నటువంటి నీటి అవకాశాలు ఏంటి? రాబోయేటువంటి 4-5 మాసాల కాలం పాటు దానికి నీరు కావాలి. ఆ కావాల్సినటువంటి నీరు అందటానికి అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్స్ ఏంటి? దానికి వచ్చేటువంటి సోర్స్ ఏంటి? వాటర్ వచ్చేటువంటి సోర్స్ ఏంటి? వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఎక్కడైనా సరే అలాంటి ఇబ్బందులు వస్తాయంటే వరి మానండి, దాని బదులుగా ఆరుదడి పంటల వైపుకి అడుగులు వేయండి. ఉదాహరణకి అది మేజ్ కానివ్వండి, లేకపోతే అంటే పప్పు ధాన్యాలు కానివ్వండి, నూనె గింజలు కానివ్వండి, అటువైపుకి డైవర్ట్ కమ్మని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో మనం ప్రాజెక్టులన్నింటినీ కూడా, అంటే ప్రతి నీటి బొట్టుని ఒడిసిపెట్టేటువంటి కార్యక్రమం అమలు జరిపే విధంగా ప్రాజెక్టులన్నింటినీ కూడా వాటి రూపురేఖలు మార్చేసి వాటికి కావాల్సినటువంటి రక్షణ చర్యలు తీసుకుని నిలబెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు పైన పడినటువంటి వర్షాలతోటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా నిండుకుండలుగా మారుతా ఉన్నాయి. కాబట్టి ఎలినినో ప్రభావం అనేటువంటిది మన రాష్ట్రం పైన ఇప్పుడుకున్నటువంటి అంచనాల ప్రకారం ఏంటంటే అనుకున్నంత తీవ్రంగా లేకుండా, అంటే ఎల్నినో సూపర్ ఎల్నినోగా కూడా దీన్ని నామకరణం చేశారు, జైంట్ ఎల్నినో.
0: అవును సార్, ఎలాగో మీరు పంట మార్పిడి గురించి చెప్పారు కాబట్టి, ఉదాహరణకి ఇప్పుడు మాగాణి పంటల్లో ఇప్పుడు ఆరుతడి పంటలు వేసుకోవాలనుకుంటే, ఉదాహరణకి ఇప్పుడు దానికి సంబంధించిన సరంజామ వ్యవసాయ యంత్రాలకు రైతులకు సబ్సిడీ ఎంతవరకు ఇస్తున్నారు, ఆ వివరాలు?
1: ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసింది, వ్యవసాయానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించింది. ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఈ యాంత్రికీకరణ లేకుంటే అనుబంధ పనిముట్లు వీటన్నిటినీ కూడా రైతాంగానికి అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ చేసినటువంటి పరిస్థితి ఉంది. 45,487 మంది వ్యక్తిగత రైతులు, ఇండివిజువల్స్కి, అదేవిధంగా 46,535 గ్రూప్స్ని తయారు చేసి దాదాపుగా 291,49,50,000 రూపాయలు ఈ 2 సంవత్సరాల

0: కాలంలోనే రైతాంగానికి అందించడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ వ్యవసాయ సీజన్ లో కూడా 26-27 సంబంధించినటువంటి దాంట్లో కూడా దాదాపుగా 162 కోట్ల రూపాయలని ప్రతిపాదన రెడీగా ఉంది, దానికంతా కూడా కేటాయించడం జరిగింది. దీంట్లో ట్రాక్టర్స్ కానివ్వండి 22 రకాల పనిముట్లని వారికి అందించడం జరుగుతూ ఉంది. దాంట్లో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ట్రాక్టర్లు కానివ్వండి, స్ప్రేయర్లు కానివ్వండి, వరి కోత యంత్రాలు కానివ్వండి, ఈ చిన్న ఈ ఫ్లవ్లు అంటే రొటోవేటర్లు అంటే ఇలాంటివన్నింటినీ స్ప్రేయర్లు, దాంట్లో స్ప్రేయర్లో ఉండే వెరైటీస్, ఇవన్నీ కాకుండా మొత్తం మేజర్గా ఈ ట్రాలీలు, బేలర్సు, చాప్ కట్టర్సు, అదేవిధంగా లేజరు గైడెడ్ ల్యాండ్స్, రోబో ఫర్టిలర్స్, రకరకాలైనటువంటి అన్నింటినీ కూడా 22 రకాల పనిముట్లని ఈరోజు రైతాంగానికి యాంత్రికీకరణ వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి యంత్రాలని యంత్ర పరికరాలని అందించేటువంటి కార్యక్రమం చేస్తాం
1: సార్. ఇందులో ఇప్పుడు డ్రోన్లు కూడా ఇస్తున్నారా? ఇప్పుడు పిచికారికి డ్రోన్లు వాడుతున్నారు కదా.
0: డ్రోన్లు అది సపరేట్ గా ఈ 22తో సంబంధం లేకుండా కూడా డ్రోన్లు అనేటువంటివి వ్యవసాయానికి అనుబంధంగా ఇస్తా ఉన్నారు. అది పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఒక యూనిట్ కు వచ్చేసి 8 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చి, అంటే 80% సబ్సిడీ, 10 లక్షలు అయ్యేటువంటి డ్రోన్ కి 8 లక్షల సబ్సిడీని ఇచ్చి పెద్ద ఎత్తున దాన్ని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం రాబోయేటువంటి కాలంలో వ్యవసాయంలో ఏదైతే ఈ రసాయన క్రిమిసంహారక మందుల వినియోగం ఉందో దాంట్లో నుంచి ఎదురయ్యేటువంటి ఆరోగ్య సమస్యలను రైతులను కాపాడేటువంటి కార్యక్రమంలో భాగంగా వారందరికీ కూడా ఈ డ్రోన్స్ ద్వారా ఈ రసాయన క్రిమిసంహారక మందులు పిచికారీ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రతి రైతు చేసుకునే విధంగా దాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేటువంటి కార్యక్రమం జరుగుతోంది.
1: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం కొనసాగుతుంది. శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయంగానే దానికి అనుబంధంగా ఉండే పాడి పరిశ్రమ, ఈ పాడి పరిశ్రమకి ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహాలు అందిస్తుంది?
0: ప్రధానంగా పాడి పరిశ్రమ అంటే పశు సంవర్ధక శాఖ సంబంధించినటువంటి దాంట్లో ఒక పాడియే కాకుండా పాడి, అదేవిధంగా కోళ్లకు సంబంధించినటువంటి ఇది కానివ్వండి, లేకుంటే ఫిషరీస్కి సంబంధించినటువంటిది కానివ్వండి, ఇవన్నీ కూడా చేసుకుంటూ పోయేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో ప్రధానమైనటువంటిది విబిజీ రామ్జీ పథకం, గతంలో ఉన్నటువంటి MGNREGS పథకం, దీంట్లో నుంచి అనుసంధానం చేసి గోపాల్ మిత్ర పేరుతోటి గతంలోను, ఇప్పుడు పశువుల షెడ్ల నిర్మాణానికి అంటే పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం రైతాంగానికి పశువుల షెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేవిధంగా పశువులకి ఆరోగ్య శిబిరాలు, మనుషులకి ఏ విధంగా అయితే హాస్పిటల్స్ ఇచ్చేస్తా ఉన్నారో పశువులకు కూడా హాస్పిటల్స్ ఉన్నాయి, వెటనరీ హాస్పిటల్స్, కానీ వాటిని ఆధునికీకరించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి వాటికి స్పెషల్ గా శిబిరాలు నిర్వహించి వాటిలో ప్రతి పశువుని వాటి దాని యొక్క ఆరోగ్యాన్ని ఐడెంటిఫై చేసి దానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాటికి ఐడెంటిఫికేషన్ కోసం పశు కిసాన్ క్రెడిట్ కార్డులను కూడా ఈరోజు అంటే సంస్థాగత రుణాలు తీసుకునే దానికోసం ఆ కార్డ్స్ ను కూడా ఈ ప్రభుత్వం జారీ చేసేటువంటి కార్యక్రమం తీసుకుంది. అటనే పశుగ్రాసం అభివృద్ధి, ఈ PMDS ద్వారా ఏదైతే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వ్యవహారం ఉందో దాన్ని తీసుకొని వచ్చి పశుగ్రాసానికి కావాల్సినటువంటి పౌష్టిక ఆహారాన్ని, పౌష్టికరమైనటువంటి మేతని అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. అదేవిధంగా గతంలో శైలాస్ ఇచ్చాం, అదేవిధంగా ఈరోజు దాన్ని శైలాస్ రూపంలో కాకపోయినా వేరే రూపాల్లో కొంత మరికొంత పశుగ్రాసం అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఉంది. అదేవిధంగా హాస్టల్స్, పిల్లలకి ఏ విధంగా అయితే హాస్టల్స్ విద్యార్థులకి ఉన్నాయో లేదా ఉద్యోగస్తులకి ఈ వర్కింగ్ మెన్ ఉమెన్ హాస్టల్స్ ఉన్నాయో ఆ విధంగా పశువులకు కూడా కష్టకాలంలో ఆ ప్రాంతంలో కనుక ఏదైనా మేత సమస్య, నీటి సమస్య ఉత్పన్నం అయితే వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చేసి దానికి కావాల్సినటువంటి సస్యరక్షణ, దానికి కావాల్సినటువంటి రక్షణ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకోవడానికి హాస్టల్స్ నిర్వహించేటువంటి కార్యక్రమం తీసుకున్నది. ఇదే కాకుండా ఇంతకుముందు హాస్పిటల్స్కి వెళ్తేనే ఇప్పుడు ఒక పశువుకు బాగలేకపోతే దాన్ని మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాలి, లేదా డాక్టర్ అందుబాటులో ఉన్నప్పుడు ఆయన వచ్చి చూడాలి. అలా కాకుండా ఇప్పుడు మొబైల్ వెటనరీ సర్వీసెస్ కూడా ఈ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొని వచ్చింది. తీసుకొని రావడం ద్వారా రైతులకి చాలా మేలు జరుగుతూ ఉంది. వాడికి ఇంటి దగ్గర వారి కష్టం దగ్గరే ఆ పశువుకి వైద్యం అందించేటువంటి కార్యక్రమం. దీంతో పాటుగా ఈరోజు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఏంటంటే ఈ లింగ నిర్ధారణ అంటే ఒక సెమెన్ సప్లై చేసేటువంటి కార్యక్రమంలో ఈ ఆవులకు కానివ్వండి, గేదెలకు కానివ్వండి, ఫిమేల్ బేబీ, ఫిమేల్ ఇది వస్తే కనుక దానికి భవిష్యత్తు ఉత్పత్తికి ఆ సంఖ్య పెరగడానికి ఉపయోగపడింది. అందుకని ఆ విధంగా ఫిమేల్ బేబీస్ జన్మించేటువంటి దానికోసం, దానికి ఆ దూడలు, ఆడదూడలు జన్మించే దానికోసం, గేదెలకి ఆడ పెయ్యలు జన్మించే దానికోసం ఆవులకి ముందే నిర్ధారణ చేసి ప్రభుత్వం ఏ విధమైనటువంటి సెవెన్ ఇవ్వాలి, ఇస్తే దీనికి ఆడ శిశువు జన్మిస్తుంది.

0: దూడ పుడుతుంది అనేటువంటి దాంతో వచ్చినటువంటి మార్పును ఈరోజు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. తద్వారా గణనీయంగా పశు సంపద పెరిగేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కూడా ఈ పసుపు పశువులకి, పారిశ్రామికవేత్తలకి, వీళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి సబ్సిడీలు, మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి దానికోసం పెద్దపీట వేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది.
1: చాలా సంతోషం సార్. ఉద్యాన పంటల విస్తరణకు ప్రభుత్వం చేస్తున్న చర్యలు,
0: ఉద్యానవన పంటలకు వచ్చేసరికి దేశంలో, ప్రపంచంలో ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చినాయి. రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఈ ఉద్యానవన పంటల సాగుని పెంచాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. దాంట్లో భాగంగానే 1,00,000 కోట్లు దీనికోసం కేటాయించి ఉద్యానవన పంటల అభివృద్ధిని ప్రోత్సహించే విధంగా, దానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, శీతల గిడ్డంగులు, అట్లే రహదారి మార్గాలు, గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్ అంటే గ్రామానికి గ్రామానికి మధ్య అంతర్గత గ్రామాల మధ్య ఉండేటువంటి రోడ్లు, గ్రామాల నుంచి పొలాలకు వెళ్ళేటువంటి రోడ్లు, ఈ విధంగా అంటే క్రాప్స్ వేసినప్పుడు వాటి పంట కోసుకొచ్చుకోవడానికి అవసరమైన ట్రక్కులు కానివ్వండి, పెద్ద ట్రాన్స్పోర్ట్ ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం ఇదంతా రాబోయేటువంటి 28 కల్లా కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హార్టికల్చర్ హబ్ అంటే ప్రపంచంలో ఒక మేటిగా ఆంధ్ర రాష్ట్రంలో హార్టికల్చర్ హబ్ని తయారు చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి కాను పంటలకి మామిడి హెక్టార్కి 50,000 రూపాయలు, దానిమ్మ హెక్టార్కి 70,000 రూపాయలు, అదేవిధంగా అరటి, ఈ విధంగా ఉద్యానవన పంటలు ఏమైతే నిమ్మ, జామకి ఎక్కువగా 80,000 రూపాయలు హెక్టార్కి ప్రభుత్వం ఈరోజు ప్రోత్సాహం అంటే 2 సంవత్సరాల కాలంలో దాన్ని పెంచుకునే దానికోసం రైతు ఈ పంట పెట్టి పెంచుకునేటువంటి క్రమంలో ఆదాయాన్ని అది కాపుకొచ్చి పంట చేతికొచ్చే వరకు కూడా ఆదాయం కోల్పోకుండా ఉండటానికి ప్రభుత్వం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రైతుకు ప్రోత్సాహం ఆ మొక్కలు పెంచుకోవటానికి, దానికి అవసరమైనటువంటి నీటి సౌకర్యానికి డ్రిప్పులు ఇవ్వటం, అదేవిధంగా దానికి అవసరమైనటువంటి పోషకాలు అందించే దానికోసం డబ్బులు ఇవ్వటం, వ్యవసాయం చేసుకోవడానికి డబ్బులు ఇవ్వటం, ఇలా ఉద్యానవన పంటల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఉంది. 28 కల్లా కూడా ఈ రాష్ట్రంలో ప్రపంచం మన వైపు చూసే విధమైనటువంటి హార్టికల్చర్ హబ్ని ఈ రాష్ట్రంలో తయారు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది.
1: తర్వాత ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అనగానే మీరు ప్రపంచం మొత్తం మన వైపు చూడాలంటున్నారు కదా, ఆల్రెడీ ఇప్పుడు మన వైపు చూసే 2 పంటలు మన దగ్గర ఉన్నాయి, అరకు కాఫీ, కోకో, వీటి విస్తరణకు ప్రభుత్వం చేస్తున్న చర్యలు.
0: అరకు కాఫీ బ్రాండ్గా మార్చి ఈరోజు దేశ విదేశాల్లో, దేశంలోనే కాదు విదేశాలకు కూడా అరకు కాఫీని అంటే మనకుండేటువంటి ఆ వాతావరణ పరిస్థితులు, ఆ నేల, ఆ కొండ వాలులు, ఆ లవణ ఖనిజాలు వీటన్నిటికి సంబంధించి వస్తున్నటువంటి ఆ రుచి అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది పేరు వచ్చింది. దానికోసమని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ దీన్ని బ్రాండ్ అంబాసిడర్గా అన్ని ప్రాంతాల్లో కూడా అరకు కాఫీ కార్యక్రమాన్ని ప్రోత్సహించి దాన్ని తీసుకుని రావడం జరుగుతుంది. ఈ పాటికే 2,39,000 ఎకరాల్లో అరకు కాఫీ పంట సీడు మన రాష్ట్రంలో సాగవుతా ఉంది, ప్రధానంగా ఉత్తరాంధ్రలో, అదేవిధంగా మన్యం జిల్లాల్లో ఇది సాగవుతా ఉంది. దీన్ని మరింత పెంచేదానికోసం అంటే 2028 నాటికి మరో 100,000 ఎకరాల్లో ఈ పంటని విస్తరించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ సంవత్సరం ఇప్పటికిప్పుడు 10,000 ఎకరాలు ఆల్రెడీ దాన్ని ఐడెంటిఫై చేసి దాని ప్లాంటేషన్ వేయటం కూడా జరుగుతాం.
1: ఓకే,
0: అదేవిధంగా కోకో పంట, కోకో మనం చూసాం, కోకోకి ప్రపంచవ్యాప్తంగా కూడా గిరాకీ ఉంది. ప్రపంచంలో చాలా బ్రహ్మాండమైనటువంటి నాణ్యత కలిగినటువంటి గింజలు, గుజ్జు మన దగ్గర పండేటువంటి పంటలో వస్తూ ఉంది, ప్రధానంగా ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏదైతే ఈ కొబ్బరి అదేవిధంగా పామాయిల్ సాగు చేస్తూ ఉన్నటువంటి ప్రాంతం ఉందో ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ దాదాపుగా సుమారు 90,000 ఎకరాల్లో కోకో అంతర పంటగా వీటిలో సాగు చేస్తా ఉన్నారు. ఇది అంతర పంట అంటే ఒకవైపున మెయిన్ క్రాప్ వస్తూ ఉంటుంది, దాని లోపల ఇంటర్నల్ క్రాప్ గా కోకో వన్ సాగు చేసుకోవడం ద్వారా రైతుకి ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా కూడా తనకు అవసరమైనటువంటి పెట్టుబడి రూపంలో కానివ్వండి, అదేవిధంగా తనకి ఆర్థికంగా తోడ్పాటు అందించేటువంటి కార్యక్రమానికి తోడ్పడతా ఉంది. దీనికోసం అని చెప్పి ఏలూరు జిల్లాలో ప్రత్యేకంగా 200 ఎకరాల్లో ఒక హబ్ను పెట్టి హబ్ దాన్ని అక్కడికి ఉత్పత్తులు అక్కడ సీడు ఇవ్వటం కానీ అక్కడికి వచ్చినటువంటి ఉత్పత్తిని తీసుకుని వచ్చి అమ్ముకునే మార్కెటింగ్ చేసుకునేటువంటి దానికి కానీ అక్కడ పరిశోధనకు కానీ రాబోయేటువంటి కాలాల్లో మరింత నాణ్యమైనటువంటి రకాన్ని వెరైటీని తయారు చేసుకునే దానికి కావాల్సినటువంటి కార్యక్రమం అంతా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంది.
1: సార్ ఇప్పుడు రైతనంగానే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీల దగ్గరగా లేకపోతే మనం ప్రభుత్వం దగ్గరికి రావడానికి కిసాన్ క్రెడిట్

0: వాడకం అంటే చాలామందికి రైతులకి కిసాన్ క్రెడిట్ వచ్చింది మా అబ్బాయి వాడాడు లేకపోతే వీళ్ళు వాడారు అని చెప్పడమే కానీ చాలామందికి అవగాహన అనేది ఒక అపప్రదం ఉంది. కిసాన్ క్రెడిట్ వాడకంలో ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహం అందిస్తుంది?
1: బ్యాంకర్స్ అందరినీ కూడా పిలిచి ఆ క్రెడిట్ లిమిట్ ఆ రైతుకి ఎంతవరకు క్రెడిట్ లిమిట్ ఉంది అనేటువంటి దాన్ని కూడా మొత్తం మొదటగానే డిపాజిట్ చేయడం జరిగింది. డిపాజిట్ చేయడం ఇన్ ద సెన్స్ వారి క్రెడిట్ లిమిట్ ని నిర్ధారణ చేస్తారు. ఈ క్రెడిట్ లిమిట్ లోపు సంవత్సరంలో ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు, ఎన్నిసార్లైనా దానిలో జమ చేసుకోవచ్చు. ఏ కాలంలో అయితే రైతు ఆ డబ్బును వాడుకుంటూ ఉంటాడో అంతవరకు మాత్రమే రైతుకి వడ్డీ చెల్లించేటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం 7% వరకు రుణం ఇంట్రెస్ట్ లో ఆ వడ్డీలో రాయితీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో అదంతా ఇస్తూ తీసుకుంటూ అంటే చెల్లిస్తూ వాడుకుంటూ ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అప్ టు 7% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని ఇంట్రెస్ట్ ను కూడా పే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది పెద్ద ఊరట రైతాంగానికి. అంటే 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి ఓ రైతు సంవత్సరం తర్వాత అతను సకాలంలో కనుక చెల్లిస్తే అతను నో ఇంట్రెస్ట్. 3,00,000 రూపాయల వరకు తీసుకునేటువంటి రైతుకి సకాలంలో చెల్లిస్తే 3% ఇంట్రెస్ట్. ఇది చాలా ఉపయోగపడతా ఉన్నటువంటి చిన్న రైతులకి, మధ్యతరగతి రైతులకి ఇది చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని దీని ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం.
0: సరే, ఇప్పుడు రైతులు అంటే ఇప్పుడు పంటలో వేసే సమయం కాబట్టి పంట వేసిన తర్వాత చాలామంది రైతులు చాలా రాష్ట్రాల్లో భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా గిట్టుబాటు ధర గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రతి ప్రభుత్వ సమయంలోనూ జరుగుతూ ఉంటుంది. ఎలాంటి సజెషన్స్ ప్రభుత్వానికి అందించారు గిట్టుబాటు ధర గురించి?
1: చంద్రబాబు నాయుడు గారు, ఈ వ్యవసాయ మిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన చాలా పెద్ద ఎక్సర్సైజ్ నిర్వహిస్తూ ఉన్నారు. పంటల వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటివి జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల పైన ఆధారపడి ఉంటాయి వాటి ధరలు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి గ్లోబలైజేషన్, ఈ ప్రపంచీకరణ తర్వాత నూతన ఆర్థిక విధానాలు ఈ దేశంలో ఈ ప్రపంచంలో అమలు జరుగుతూ ఉన్నటువంటి దాంట్లో ఈ గ్లోబల్ విలేజెస్ అయిపోయినాయి. ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వస్తువు పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఒడిదుడుకులు అనేటువంటివి చాలా సర్వసాధారణంగా వస్తాయి. ఇప్పుడు గత సంవత్సరం మనం చూసాం ఈ రాష్ట్రంలో నల్ల బర్లీ అనేటువంటిది HDF టొబాకో పెట్టారు. దాన్ని కొనేవాళ్ళు లేకుండా పోయారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని దానికోసం పెద్ద ఎత్తున 290 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ప్రభుత్వం తరఫు నుంచి దాన్ని కొనుగోలు చేసి అలా పెట్టాం. దాన్ని ఎప్పుడు మార్కెట్ వస్తే అప్పుడు అమ్మించేటారు. దాన్ని ఆపేసేయండి అని చెప్తే చంద్రబాబు నాయుడు గారి మాట మీద ఉన్నటువంటి గౌరవంతో అసలు ఈ సంవత్సరం ఒక్క ఎకరా కాదు ఒక్క మొక్క కూడా HDF పొగాకు అది పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే అలా ఒక మార్పును తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అదే సందర్భంలో కొన్ని పంటలు మనం చెప్పిన దాంతో నిమిత్తం లేకుండా రైతు సాంప్రదాయ పద్ధతిలో గతంలో అలవాటు ప్రకారం ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేసుకుంటూ పోయేటువంటి దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈ వచ్చిన ప్రతిసారి కూడా ఉద్యానవన పంటలకు సంబంధించి కానివ్వండి, ఇప్పుడు మామిడి లాంటి పంట వచ్చింది, మామిడి సంక్షోభం వచ్చింది, 2 సార్లు సంక్షోభం వచ్చింది. కారణం ఏంటంటే గల్ఫ్ యుద్ధం కారణం కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉత్పత్తుల్లో వస్తున్నటువంటి మార్పులు, తీసుకుంటున్న ఆహారంలో మార్పులతోటి మన దగ్గర ఉన్నటువంటి ఆ జ్యూస్ క్వాలిటీలో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, కొంత ఎక్స్పోర్ట్ ఆగింది. ఆగినప్పుడు దాన్ని ఆదుకోవడం కోసం, రైతుకు భరోసా కల్పించేదానికోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో ఎంటర్ అవ్వటం, దాంట్లో ఏదైతే 25% ఆ ఇంటర్వెన్షన్ స్కీమ్లో మనం ప్రభుత్వం వాటా చెల్లించేదో దాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యాలతోటి దాన్ని 1 టన్నుకొచ్చే 4,000 రూపాయలు మామిడి రైతాంగానికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మిర్చి కష్టం వస్తే మిర్చి రైతుకి ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా ఉల్లి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు పంట అన్నారని వచ్చిన పంట మిగతా తను ఏ రేటు కన్నా అమ్ముకొని హెక్టార్కి 50,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం సహాయం అందించినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. అదేవిధంగా ఈ సంవత్సరం పొగాకు మార్కెట్లో వచ్చినటువంటి ఈ బర్లీ పొగాకు అయిపోయింది, ఇది ఇప్పుడు వర్జీనియా పొగాకుతో వచ్చినటువంటి ఈ కొంత క్రైసిస్ ను కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంవత్సరానికి 50,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు ప్రతి రైతుకి కూడా బేరం ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణ సౌకర్యం వడ్డీ లేని రుణాన్ని అందించడం, అదేవిధంగా అంటే క్వింటాల్కి వచ్చేసి 2,000 రూపాయలు ప్రభుత్వం అదనంగా అంటే 1 కేజీకి 20 రూపాయలు చొప్పున ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే ఆ రైతు ఉత్పత్తి చేశాడో అంత పొగాకు కూడా వచ్చిన ధరతో పాటుగా క్వింటాల్కి 2,000 రూపాయలు కలిపి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నారు.
0: సార్, చివరిగా ఇప్పుడు మార్కెట్ యార్డులు ఉన్నాయి కదా, మార్కెట్ యార్డులు పాత్ర, ఇప్పుడు ఈనాం పథకం, ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈనాము, ఈ వివరాలు.
1: అంటే ఈ రాష్ట్రంలో 218 మార్కెట్ యార్డులు ఉన్నాయండి. ఈ 218 మార్కెట్ యార్డు

0: జిల్లాలో 33 ఈనామ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయినటువంటి ఉన్నాయి.
1: ఓకే,
0: అందులో ఇప్పుడు యాక్టివ్ గా 12 నడుస్తూ ఉన్నాయి, మిగతావి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. దీని ప్రధానమైన కారణం ఏంటంటే ఈనామ్ సిస్టమ్ లో ఏంటంటే ఈ మార్కెట్ యార్డ్ లోకి వచ్చినటువంటి సరుకుని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా బిడ్ చేసుకోవచ్చు, దాన్ని డిజిటలైజేషన్ అనమాట. ఆ బిడ్ చేసుకునేటువంటి కార్యక్రమంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఈ సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రధానంగా కమిషన్ ఏజెంట్లు, మార్కెట్ యార్డ్స్ లో కమిషన్ ఏజెంట్స్ ఉంటారు. ఈ కమిషన్ ఏజెంట్స్ రైతు తెచ్చినటువంటి పంటని ఒక వ్యాపార కొనుగోలు చేసుకుని పోయినప్పుడు ఆ వ్యాపారికి ఆ ఏజెంట్ కి ఉన్నటువంటి సంబంధంతో ఈ ఏజెంట్ ముందుగానే అతను ఓ 20 రోజులకో 15 రోజులకో డబ్బులు ఇచ్చినా ఇతను ముందుగానే రైతుకు డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఈ ఏనాం పద్ధతిలో ఏమవుతా ఉందంటే ఎవరో ఎక్కడి నుంచో టెండర్ వేస్తారు, వాళ్ళ బిడ్ లో వాళ్ళకి కనుక ఆ ప్రైస్ కి అదే హైయెస్ట్ ప్రైస్ అయి వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, ఆ వ్యాపారికి ఈ ఏజెంట్ కి సంబంధం లేకపోవడంతో ఈ వ్యాపారిని నమ్మి ఏజెంట్ డబ్బులు చెల్లించేటువంటి కార్యక్రమం చేయలేకపోతా ఉన్నాడు. చేయలేకపోయినప్పుడు అంటే ఒక స్టాగ్నేషన్ వస్తాం. ఇలాంటిది ఒక రకమైనటువంటి ఇబ్బంది, దాంట్లో మనం ప్రధానంగా ఎదురు చూస్తాం. రెండవది ఏంటంటే ఇప్పుడు ఒక ఉత్పత్తి, ఇప్పుడు పొగాకు వచ్చింది అనుకోండి, పొగాకు ఒక బోర్డులో పెట్టినప్పుడు రైతు అక్కడికి వెళ్ళినటువంటి ఆ ప్యాసింగ్ చేసేటువంటి వాళ్ళ ఆఫీసర్, కంపెనీ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో ఆ ఉద్యోగి, అతను పోయి ఆ బేల్లో చేయిబెట్టి తీస్తే దాంట్లో ఉన్న ఉష్ణోగ్రత ఏమిటి, ఆ పొగాకు మధ్యలో ఏముంది, చివరిలో ఏం పెట్టారు, పైన ఏం పెట్టారు, ఇవన్నీ చూసుకుంటాడు. చూసుకొని దానికి ప్రైస్ ఇచ్చేస్తాడు. ఈనాంలో ఏంటి, ఇక్కడ ఉన్నటువంటిది మహారాష్ట్ర నుంచో ఏ పంజాబ్ నుంచో ఆ ధాన్యం కొనుగోలు చేయాలి. ఆ ధాన్యం బస్తా ఓపెన్ చేసినప్పుడు కెమెరాలో కనపడే విజిబిలిటీ వేరుగా ఉంటుంది. ఆ విజువల్ నీకు లోపలికి పోతే దాంట్లో పాయ ఉండొచ్చు, మట్టి ఉండొచ్చు, చెత్త ఉండొచ్చు, రకరకాలైనటువంటి ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి చేయటంలో కొంత ఇబ్బంది ఉంది. అందుకని ఈనాం సిస్టంలో నడిపేటువంటి వీటికి కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉంది. మిగతా మార్కెట్ యార్డ్లంటి కూడా ప్రభుత్వం అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ అందించి అక్కడ డైరెక్ట్ గా జరిగేటువంటి వ్యాపారాలంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి గుంటూరు కానివ్వండి, ఆదోని కానివ్వండి, పెద్ద మార్కెట్ యార్డ్స్ ఇవి. ఆసియా ఖండంలోనే ఒక పేరు ఉన్నటువంటి, ఇప్పుడు గుంటూరు అంటే ఓన్లీ మిర్చి, కానీ ఆదోనిలోకి వచ్చేసరికి రకరకాలైనటువంటి ఉత్పత్తులన్నీ కూడా వస్తాయి. లేకపోతే మదనపల్లి టమాటో మార్కెట్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నటువంటి పరిస్థితి.
1: ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు అలాగే మార్కెట్ యార్డ్ ద్వారా అందిస్తున్న సేవలు చాలా విపులంగా వివరించారు. నమస్కారం సార్.
0: నమస్కారం.
2: మీరింతవరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
4: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
5: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
4: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
5: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
4: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
5: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
4: నినదిద్దాం.

లో చిత్ర గీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర మౌనిక పాడిన చంద్రబోస్ సాహిత్యం వింటారు. చిత్రం జుమ్మంది నాదం.

కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, నరేష్ అయ్యర్ మనీషా ఎర్రపాతిని పాడిన గీతం, చిత్రం నేను లోకల్.

0: గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో మీరు ఇంతవరకు చిత్ర గీతాలు విన్నారు.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
1: నినదిద్దాం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మిక్కీ జే మెహే సంగీతానికి రాయప్రోలు సుబ్బారావు గారి, సాహిత్యం కృష్ణ, గానం చిత్రం లీడర్

మీరు విన్న ఆ గీతం వేటూరి సాహిత్యానికి నరేష్ అయ్యర్, శ్రేయ ఘోషల్ పాడారు. చిత్రం నువ్వు నేను ప్రేమ. కార్యక్రమంలో వినబోతున్న గీతం వెన్నెలకంటి సాహిత్యానికి వేణు సుమంగళి పాడిన పాట. చిత్రం నాలుడు.

కార్యక్రమం తర్వాత సమీర భరద్వాజ్ పాడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, మిక్కీ జే మేయర్ సంగీతం, చిత్రం శతమానం భవతి.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
1: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 అవస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటకపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. విభజన భయానక పరిస్థితుల స్మృతి దినం సందర్భంగా దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నివాళులర్పించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానల్లో మొదట హిందీలోను, ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఈ రాత్రి 9:30 రాష్ట్రపతి ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. భారత వాయుసేనకు చెందిన 2 MI-17 హెలికాప్టర్ల ద్వారా వేదికపై పూలవర్షం కురిపిస్తారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ గీతం వందే మాతరం వారసత్వానికి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో యువశక్తి ఉత్సాహం, ఆకాంక్షలు కీలక పాత్ర ప్రతిబింబించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎర్రకోట వేడుకల్లో మొట్టమొదటిసారిగా వందే మాతరం గీతాన్ని ఆలపించనున్నారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్, NCC, మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు జాతీయ గీతం వందే మాతరంను, ఆ తర్వాత జాతీయ గేయాన్ని ఆలపిస్తారు.

సైన్యం, నావికాదళం, వాయుసేనకు చెందిన 2500 మంది బాలురు, బాలికల క్యాడెట్లు, మైభారత్ వాలంటీర్లు పాల్గొంటారు. ఎర్రకోటలో జరిగే ఈ వేడుకలను వీక్షించడానికి వివిధ రంగాలకు చెందిన సుమారు 5000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో పీఎం విశ్వకర్మ యోజన కింద శిల్పులు, పీఎం ముద్రా యోజన కింద మహిళా పారిశ్రామికవేత్తలు, పీఎం స్వనిధి కింద వీధి వ్యాపారులు, భారత టాక్సీ డ్రైవర్లు ఉన్నారు. ఈ మేరకు ఢిల్లీలో వివిధ ఏజెన్సీలకు చెందిన సుమారు 15000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్, అగ్నిమాపక, హోంగార్డ్, పౌర రక్షణ, కరెక్షనల్ సర్వీసెస్కు చెందిన 1057 మంది సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య సేవ పథకాలను ప్రకటించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు 301 శౌర్య పథకాల జాబితాను విడుదల చేసింది. ఇందులో 272 మంది పోలీస్ సిబ్బందికి, 29 మంది అగ్నిమాపక సిబ్బందికి పథకాలను ప్రకటించింది. ఈ 301 శౌర్య పథకాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుండి 197 మంది, జమ్మూకాశ్మీర్ నుండి 51 మంది, ఈశాన్య ప్రాంతం నుండి 12 మంది, ఇతర ప్రాంతాల నుండి 41 మంది సిబ్బందికి శౌర్య పథకాలను ప్రదానం చేస్తారు. మొత్తం 92 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలను కూడా ప్రకటించారు. ఇందులో కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన 21 మంది అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారాలు లభించాయి. వీరిలో 6 అధికారులకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ లభించింది. వీరిలో సీబీఐ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శోభా దత్తా, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ బెనర్జీ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గిన్ని రాణా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ సోవాల్ ఉన్నారు. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రత్యేకమైన ప్రజా వేదికను సృష్టించే దిశగా కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. దేశ చేనేత పర్యావరణ వ్యవస్థకు హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఒక ప్రదర్శన కేంద్రంగా రూపొందించారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇక్కడ సాంప్రదాయ చేనేత విధానాలను పరిరక్షించడం, వివరించడం మాత్రమే కాకుండా దానిని చురుకుగా ఆచరించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. నేషనల్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ నిర్వహించే ఈ ప్రదర్శనలో 24 మంది అవార్డు గ్రహీత చేనేత కార్మికులు ప్రారంభోత్సవ ప్రదర్శనలో పాల్గొంటారని, అలాగే వేవ్ ది ఫ్యూచర్ 5వ ఎడిషన్ ద్వారా 30కి పైగా ఎంపిక చేసిన బ్రాండ్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్దుల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వయోవృద్దుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై మండలి చర్చించనుంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు వయోవృద్దులకు గౌరవ, భద్రత, సామాజిక భాగస్వామ్యం, శ్రేయస్సుతో కూడిన జీవనాన్ని కల్పించాలనే ప్రభుత్వ నిబంధతను మరింత దృఢతరం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంలో స్నేహ, స్టోరీస్ ఆఫ్ నర్చరింగ్, ఎంగేజ్మెంట్, హ్యాపీనెస్ అండ్ యాక్టివ్ ఏజింగ్ అనే ఈ బుక్ ను కూడా మంత్రి ఆవిష్కరిస్తారు. 2024 అక్టోబర్ నుండి 2026 జూన్ వరకు వయోవృద్దుల సంక్షేమం కోసం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు, సాధించిన విజయాలను ఈ బుక్ లో పొందుపరిచారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఇద్దరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మానవరహిత డ్రోన్లు, వాటి విడిభాగాల దిగుమతులపై 100% వరకు కొత్త సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ రంగంలో విదేశీ వ్యాపారులపై అమెరికా ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వైట్హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ప్రస్తుత ప్రపంచ డ్రోన్ మార్కెట్లో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. 2006 స్థాపించిన చైనా డ్రోన్ తయారీ సంస్థ డీజీఐ ఇటీవల కాలంలో ప్రపంచ డ్రోన్ మార్కెట్లో 3/2 వాటను కలిగి ఉంది. ఈరోజు విభజన భయానక పరిస్థితుల స్మృతి దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన, నాటి దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. విభజన సమయం అనేది చరిత్రలో ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఘట్టమని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజలు దీనిని అధిగమించి తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారని, ప్రతికూలతను విజయంగా మార్చుకున్నారని, దేశ ప్రగతికి అపారంగా దోహదపడ్డారని మోదీ చెప్పారు. ఈరోజు దేశంలో సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించడానికి, సమైక్య భారత నిర్మాణానికి సమిష్టిగా కృషి చేయడానికి ప్రతి ఒక్కరి

0: సంకల్పాన్ని ఈరోజు మరింత బలపరుస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. 1947 ఆగస్టు 14 తేదీ చరిత్రలో అత్యంత క్రూరమైన ఘట్టాల్లో ఒకటని సోషల్ మీడియా పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. ఆ సమయంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా అన్నారు. దేశాన్ని మళ్లీ విభజించాలని కోరుకునే శక్తులు ఎప్పటికీ విజయం సాధించకుండా ఉండేలా ఈ విషాద ఘటనల జ్ఞాపకాలను యువతకు తెలియజేసే ప్రయత్నాన్ని మోదీ ప్రభుత్వం చేస్తుందని అమిత్ షా చెప్పారు. దేశ విభజన వల్ల లక్షలాది కుటుంబాల జీవితాలు తీవ్ర విషాదం, నిరాశ్రయతను చూశాయని, ఆ విషాదకరమైన రోజును ఈ రోజుకు అందరూ గుర్తు చేసుకుంటున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. తమ ఇల్లు, కుటుంబాలు, ఆస్తులు, ఆప్తులను కోల్పోయినప్పటికీ తమ జీవితాలను తిరిగి నిర్మించుకోవాలనే దృఢ సంకల్పాన్ని ప్రదర్శించిన అసంఖ్యాక వ్యక్తుల పోరాటాలు, ధైర్యం, త్యాగానికి ఇది ఒక స్మారకమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కీలక సూత్రధారి పరారీలో ఉన్న వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యుఏఈ నుంచి తిరిగి రప్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. విదేశాల్లో తలదాంచుకుంటున్న డ్రగ్స్ స్మగ్లర్లను ప్రభుత్వం కనిపెట్టి వారి చర్యలను నిర్మూలిస్తుందని అమిత్ షా తెలియజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ కోసం ఉద్దేశించిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ డిజిటల్ రూపాయి ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలో జరగనుంది. సంక్షేమ పథకాల అమలులో ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలవనుంది. కాగా పీఎంజీకేఏవై కింద ఆహార రాయితీ కోసం డిజిటల్ కరెన్సీ విధానంలో డీబీటీ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న దేశంలోని మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతంగా ఈ కార్యక్రమంతో చండీగఢ్ నిలవనుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 4 గంటల సమయం నుండి ఢిల్లీ మెట్రో సేవలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి ప్రారంభమవుతాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులు, ఆహ్వానితులు, ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డీఎంఆర్సీ తెలిపింది. వాతావరణం. ఛత్తీస్గఢ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3-4 రోజుల్లో పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి జె బాలార్క గారు ఆరపించిన భక్తి గీతాలు వింటారు. ముందుగా ఆనంద నర్తన గణపతి నాటరాగం ఆదితాళం ఉతుక్కాడ్ వెంకట సుబ్బయ్యర్ రచన వింటారు.

భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి జె బాలార్క్ గారు పాడిన భక్తి గీతాలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శివ దర్శన వలచిరాగం ఆదితాళం పురంధరదాస కీర్తన

కార్యక్రమంలో ఇప్పుడు వినండి రామ రామయణ రాధా సిద్ధు భైరవీ రాగం ఆదితాళం ప్రయాగ రంగదాసు కీర్తన.

0: భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి జె బాలార్క గారు పాడిన భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: August 1947 భారత్ కే ఇతిహాస్ కా వో రక్త రంజిత్ దిన్ జబ్ దేశ్ కా విభజన్ और लाखों लोगों ने इस बंटवारे की त्रासदी से विभाजन के कारण लोगों को अपना घर, परिवार, जमीन और संपत्ति भी छोड़नी पड़ी। असहनीय पीड़ा से जूझते इन मजबूर और विस्थापित लोगों को निर्मम हिंसा का सामना करना पड़ा। वर्ष 2021 में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने विभाजन की असहनीय पीड़ा और दुख से गुजरे लोगों को याद कर और उन्हें श्रद्धांजलि अर्पित करने हेतु विभाजन विभीषिका स्मृति दिवस की घोषणा की। आइए 14 अगस्त 2026 को बंटवारे और उस समय हुई क्रूर हिंसा के शिकार हुए लोगों को अपनी श्रद्धांजलि अर्पित करें। अपने आसपास होने वाले साइलेंट मार्च में भागीदारी करते हुए उनकी याद में 1 मिनट का मौन धारण करें।

చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన నాయని కృష్ణమూర్తి సాహిత్యం వింటారు చిత్రం మహర్షి.

చిత్రగీతాలు కార్యక్రమంలో చివరిగా అంజనా సౌమ్య రమ్య బెహ్ర పాడిన సిరివెన్నెల సాహిత్యం మికీ జే మేయర్ సంగీతం చిత్రం బ్రహ్మోత్సవం.

చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట అగ్నిమాప శాఖకు చెందిన 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. రాష్టంలో రోజువారీ వ్యర్థాల నిర్వహణ కోసం 107 మున్సిపాలిటీల్లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 7 గంటలకు ఆలిండియా రేడియో జాతీయ నెట్వర్క్లలో రాష్టపతి ప్రసంగం ప్రసారం కానుంది. దూరదర్శన్ ఛానళ్లలో ముందుగా హిందీలో, ఆ తర్వాత ఆంగ్లంలో ప్రసారం చేస్తారు. ఆలిండియా రేడియో ప్రాంతీయ నెట్వర్క్లలో రాత్రి 9:30 ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఇదిలా ఉండగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర ఫలాలను అందించిన మహనీయులైన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవలసిన రోజే స్వాతంత్ర్య దినోత్సవమని గవర్నర్ పేర్కొన్నారు. సత్యం, అహింస, శాంతి, ఐక్యత, సోదరభావం వంటి ఉన్నత ఆదర్శాలకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట అగ్నిమాపక శాఖకు సుమారు 40 కోట్ల రూపాయలతో సమకూర్చిన 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి వి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందులో 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 బహుళ ప్రయోజన అగ్నిమాపక వాహనాలు ఉన్నాయని, గ్రామీణ అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధునాతన అగ్నిమాపక వాహనాలు, భారీ అగ్ని ప్రమాదాల్లో నిరంతర నీటి సరఫరా కోసం వాటర్ బ్రౌజర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని అధికారులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరంలో నిర్వహించిన తిరంగా ర్యాలీని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. విజయనగరం కోట దగ్గర నుంచి ఘంటసంభం వరకు నిర్వహించిన తిరంగా ర్యాలీలో పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ రామసుందర్రెడ్డి, ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని తెలిపారు. వారి స్ఫూర్తిని తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని మంత్రి తెలియజారు.

0: చేస్తూ
1: మన స్వాతంత్ర దినోత్సవం 79 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 80వ స్వాతంత్ర దినోత్సవం రేపు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం మన దేశానికి ఎలా వచ్చింది, మన పూర్వీకులు దానికోసం ఎంత కష్టపడ్డారు, ఎంత ఇబ్బంది పడి ఎంత బ్రిటిష్ పరిపాలనని వెళ్ళగొట్టడానికి ఎంతో మంది నాయకుల తాలూకు త్యాగాలు ఒకసారి మన భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ అది వాళ్ళు ఇచ్చినటువంటి త్యాగం. మరి అలాంటి త్యాగాన్ని మనం ఖచ్చితంగా మనందరం కూడా భావితరాలకు అందించాలి.
0: రాష్ట్రంలో ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్న 7,000 టన్నుల వ్యర్థాల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పాత వ్యర్థాల శుద్ది కర్మాగారాన్ని మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 85 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, మిగిలిన 70 లక్షల టన్నుల చెత్తను ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. రోజువారీ వ్యర్థాల నిర్వహణ కోసం రాష్టంలోని 107 మున్సిపాలిటీలో తాజా వ్యర్థాల ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, సెప్టెంబర్ నెలాఖరులోగా వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. మచిలీపట్నం ఓడరేవు నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని రాష్ట గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో పోర్టు నిర్మాణ పనులను అధికారుల బృందంతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 2027 మార్చి జూన్ మధ్య పోర్టును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, దీనికి అనుసంధానంగా రైల్వే రోడ్డు అనుసంధాన పనులు జరుగుతున్నాయని చెప్పారు. పోర్టు ఆధారిత పరిశ్రమలతో మచిలీపట్నం పరిసర ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలియజేస్తూ,
2: పోర్ట్ నిర్మాణానికి చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇది శతాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ గతంలో శాతవాహనులు, అంతకు ముందు పల్లవ రాజులు, చోళరాజులు కూడా ఈ పోర్ట్ నుంచి వాళ్ళ యాక్టివిటీస్ చేశారని, తర్వాత డచ్ పోర్చుగీస్ బ్రిటిష్ వాళ్ళు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడే ప్రారంభించారని కూడా చరిత్ర ఉంది. అలాంటి ఈ పోర్ట్ ని స్వతంత్రం వచ్చిన తర్వాత కొంత నిర్లక్ష్యం కాబట్టి తర్వాత వచ్చినటువంటి కొన్ని తుఫాన్ల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఏదైనా కానీ మార్చి లోపు ఈ పోర్టు ప్రారంభించుకునేదానికి ఎక్కువ అవకాశం లేదు. ఆ విధంగా మేము చేస్తాం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా మార్చడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ది పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది పరిశ్రమల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని శ్రీనిధి రుణ సహకార సమైక్యతో అనుసంధానిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. దీని ద్వారా అర్హత కలిగిన మహిళలు శ్రీనిధి రుణంతో 3 లక్షల రూపాయల వ్యయంతో ఆహార శుద్ది యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు. మహిళలకు రుణం అందించడమే కాకుండా వారి వ్యాపారం విజయవంతమయ్యే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపడంతో పాటు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ,
3: రేపు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగా లాస్ట్ 5 డేస్ నుంచి కూడా అనేక కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ ఆశయాలు గుర్తు పెట్టుకునేలాగా ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్లాంట్ నాటాలని చెప్పేసి మనం జిల్లా వ్యాప్తంగా దీన్ని టేకప్ చేశాము. ప్రతి మండలంలోని ప్రతి విలేజ్లో కూడా ప్లాంటేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో జరుగుతుంది.
0: రాష్ట్రంలో గ్రామీణ రహదారుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రాష్ట్రంలోని 158 గ్రామాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 446 కోట్ల 57 లక్షల రూపాయలు మంజూరు చేసిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నిధులను రోడ్ల నిర్మాణానికి, రహదారుల నిర్వహణకు వినియోగించనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా 158 గ్రామాల్లో 165 రోడ్లు, 19 వంతెనలు నిర్మించనున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పురంధేశ్వరి పేర్కొన్నారు. నేతన్న సేవలో పథకం కింద అర్హులైన చేనేత కార్మికులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక

వల్ల కొందరి ఖాతాల్లో నగదు జమ కాలేదని, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఇప్పటికే పలువురు చేనేత కార్మికుల ఖాతాల్లో 25,000 రూపాయల చొప్పున సాయం జమ చేసినట్లు చెప్పారు. ఇటీవల వచ్చిన కొత్త దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, అర్హులైన వారికి ఈ నెల 20వ తేదీలోగా ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. మార్కాపురంలో జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు సొరంగాలలో పర్యటించారు. ఈ సందర్భంగా టీబీఎం యంత్రాల వెలికితీత, లైనింగ్ పనులను అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. మిగిలిన పనులను మరో వారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలలోనే జంట సొరంగాల ద్వారా నల్లమల సాగర్కు కృష్ణా జలాలను విడుదల చేస్తామని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట అగ్నిమాపక శాఖకు చెందిన 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలో రోజువారీ వ్యర్థాల నిర్వహణ కోసం 107 మున్సిపాలిటీల్లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితవాణి స్త్రీల కార్యక్రమం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
5: చెప్పండి.
4: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
5: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
4: కానీ ఇది ఎలాగవుతుంది?
5: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
4: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
5: అలాగైతే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: అంతేనా?
5: అంతే.
4: అర్థమైంది.
5: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
6: ఆర్బీఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
9: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
8: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
9: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
8: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
9: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
8: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
9: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
8: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారి గురించి ఆకొండి శ్యామలామారుతి శ్రీదేవి గారి

0: సంగం వినండి.
1: భారత స్వాతంత్ర పోరాటంలో పురుషులతో సమంగా, ఆ మాటకొస్తే కొన్ని సందర్భాలలో పురుషుల కన్నా మెన్నగా సాహసాన్ని ప్రదర్శించిన స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారు. అటువంటి ధీరోదాత్తురాలైన మహిళామూర్తి ఉన్నవలక్ష్మీబాయమ్మ. గాంధీ మహాత్ముడి మాటను తన మాటగా, గాంధీజీ బాటను తన బాటగా మలుచుకున్న ఉన్నవ లక్ష్మీనారాయణ గారి ధర్మపత్ని ఆమె. తన భర్త అడుగుజాడల్లో సాగి తన జీవితాన్ని సంఘ సంస్కరణ కోసం, దేశ సేవ కోసం అంకితం చేసిన ఉత్తమురాలు ఉన్నవ లక్ష్మీబాయమ్మ. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి తాలూకాలోని అమీనాబాద్ గ్రామకరణమైన నడింపల్లి సీతారామయ్య లక్ష్మీదేవమ్మల చివరి సంతానంగా 1882లో జన్మించింది లక్ష్మీబాయమ్మ. అమీనాబాద్లో ఆమె బాల్యం, అక్కడి ప్రాథమిక పాఠశాలలోనే ఆమె విద్యాభ్యాసం గడించింది. ఆ రోజుల్లో ఆడపిల్లలకు 10వ ఏటకే పెళ్లి చేసేవారు. లక్ష్మీబాయమ్మకి బావ లక్ష్మీనారాయణతో వివాహం జరిగింది. ఉన్నవ లక్ష్మీనారాయణ సహృదయులు, సౌజన్యమూర్తి, మహాత్ముడి మార్గాన్ని మనసారా విశ్వసించిన వ్యక్తి. స్వరాజ్య పోరాటంలో కఠిన కారాగార శిక్షలు అనుభవించారు. కుల వ్యవస్థను నిరసిస్తూ సంఘ విజయం వంటి గొప్ప నవలను రచించారు. దీన్ని ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. ఆయనకు అన్ని విధాలుగా తగిన ఇల్లాలు లక్ష్మీబాయమ్మ. కందుకూరి వీరేశలింగం ఈ దంపతులను రాజమహేంద్రవరం రమ్మని ఆహ్వానించారు. అక్కడ వారు చేస్తున్న స్త్రీ జనోద్ధరణ కృషిని ఉన్నవ దంపతులు కళ్ళారా చూసి గుంటూరు వచ్చాక వారు అటువంటి కృషినే ఆరంభించారు. భర్త మాటే తన మాటగా, ఆయన నడిచే బాటే తన బాటగా మలుచుకున్న స్త్రీమూర్తి లక్ష్మీబాయమ్మ. మహిళా సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నారామె. చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన స్త్రీలందరినో ఆదరించి వారికి తిరిగి వివాహాలు చెయ్యించారు. ఆ రోజుల్లో ఉన్నవ దంపతుల సంఘ సంస్కరణని వ్యతిరేకించి వారిని చాందసుల సహపంక్తి భోజనాల నుండి వెలివేస్తే దానిని ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు. 1918లో దేశభక్త కొండ వెంకటప్పయ్య చేతివృత్తుల్లో స్త్రీలకు శిక్షణ ఇవ్వడం కోసం గుంటూరులో తన గృహంలో ఒక పాఠశాలను ప్రారంభించారు. అక్కడే వయోజనులకు చదువు చెప్పించారు. వారికి చదవడం రాయడం నేర్పించారు. ఆ బాధ్యతని ఉన్నవ దంపతులు చూశారు. మరీ ముఖ్యంగా లక్ష్మీబాయమ్మ ఆ పనిలో ముఖ్య పాత్ర వహించారు. అదే కాలక్రమంలో శారదానికేతన్గా మారింది. కులమత వర్గ విభేదాలు లేకుండా అందరికీ శారదానికేతన్లో ప్రవేశం కల్పించారు. శారదానికేతన్ స్థాపనతో లక్ష్మీబాయమ్మ నిరాధారులైన ఆడపిల్లలందరినో దగ్గరకు చేసుకుని సాయంకాలం వేళ బాలికలు అందరినీ దగ్గరకు చేర్చుకుని అనేక కథలు చెప్పి వారిని ఆనందింపచేసి పాటలు పాడించి తగాదాలు తీర్చి ఆటలు ఆడించేవారు. శారదానికేతన్ 4 భాషల సూత్రాన్ని అనుసరించింది. అప్పుడక్కడ తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, హిందీ భాషలు నడుస్తూ ఉండేవి. పిల్లలకి ఈ 4 భాషల్లో ప్రావీణ్యత కలిగించే ప్రయత్నం చేసేవారు. చదువుతో పాటు చేతి వృత్తులకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇతరులు కన్న పిల్లల్ని తన స్వంత పిల్లలుగా భావించి ఆదరించి అక్కున చేర్చుకుని వారి శ్రేయోభివృద్ధుల కోసం దేశమంతా తిరిగి విరాళాలు సంపాదించి తెచ్చిన ఉత్తమురాలు ఉన్నవ లక్ష్మీబాయమ్మ. 1921 పలనాటిలో సహాయ నిరాకరణోద్యమం జరిగింది. కారంపూడిలో పల్నాడు సదస్సు జరిగింది. దాని ప్రభావం వల్ల

0: ప్రజలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి ప్రభుత్వ అధికారుల్ని కూడా సాంఘిక బహిష్కరణ చేశారు. ఆ మేరకు ఉన్నవ లక్ష్మీనారాయణ, మాడభూషి వేదాంతం నరసింహాచార్యులు, మాచెల్లలో ఉన్న గుంటూరు జిల్లా కలెక్టర్ షీల్డీని కలిసి విషయాన్ని వివరించడానికి వెడితే వారిని అరెస్టు చేసి 1 సంవత్సరం జైలు శిక్ష విధించారు. అది తెలియగానే లక్ష్మీబాయమ్మ గుంటూరు రైల్వే స్టేషన్ చేరి భర్తకు ధైర్యంగా వీడ్కోలు చెప్పి ఆయన తరపున తానే ఉద్యమాన్ని నడిపించింది. 1930వ సంవత్సరంలో గాంధీ మహాత్ముడు శాసనోల్లంఘనానికి సమకట్టారు. ఆ సందర్భంలో సబర్మతీ నది నుండి దండిదాకా పాదయాత్ర చేసి దండిలో ఉప్పు తయారు చేశాడు. ఉన్నవ దంపతులు ఆంధ్రప్రాంతమంతా తిరిగి స్వరాజ్య సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఎవరైతే స్వాతంత్ర శపథం చేశారో వారందరికీ ఆమె వేర కంకణాలు కట్టారు. శారదానికేతనంలోని బాలికలు స్వరాజ్య వీరులకి వీరగంధం పూశారు. నేవరంపాడులో ఉప్పు తయారు చేస్తుంటే లక్ష్మీబాయమ్మను అరెస్టు చేసి 6 నెలల కాలం పాటు కఠిన జైలు శిక్షను విధించారు. 1932లో శాసనోల్లంఘనం ఉద్యమంలో భాగంగా ఢిల్లీలో మరోమారు అరెస్టయ్యి జైలు శిక్షను అనుభవించారు. 1943 ఫిబ్రవరి 3వ తేదీన మరోసారి వారిని అరెస్టు చేసింది ఆంగ్ల ప్రభుత్వం. ఆమె పట్టుదల, దీక్ష ఎంత గొప్పవంటే ఆమె సంఘానికి దేశానికి చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకుని గృహలక్ష్మి పత్రిక వారు ఆమెకు స్వర్ణ కంకణం బహుకరించాలని నిర్ణయించారు. అయితే ఆమె దేశానికి స్వతంత్రం వచ్చే వరకు బంగారు నగలు ధరించనని ప్రతిజ్ఞ చేశారు. అందువల్ల కంకణం స్వీకరిస్తానే కానీ ధరించనని స్పష్టం చేశారు. దేశం కోసం, దేశ స్వతంత్రం కోసం, సంఘ సంస్కరణ కోసం జీవితమంతా పోరాడి సాంఘిక సంస్కరణోద్యమాలను ఎంతో చైతన్యంతో ముందుకు నడిపించి స్త్రీ విద్యావ్యాప్తికి చిరస్మరణీయమైన కృషి చేసి తన భర్త కంటే ముందుగా 1956లో జీవితాన్ని చాలించిన తెలుగు నారీమణి ఉన్నవ లక్ష్మీబాయమ్మ తన భార్యను గొప్ప దేశభక్తురాలుగా తీర్చిదిద్ది ఆమెతో పాటుగా సాంఘిక సేవారంగంలోనూ స్వరాజ్య పోరాటంలోనూ కలిసి నడిచిన ఉత్తమ పురుషుడు ఉన్నవ లక్ష్మీనారాయణ 25/9/1958న అస్తమించారు.
1: స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారి గురించి ఆకొండి శ్యామలా మారుతి శ్రీదేవి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్రోద్యమ నాయకురాలు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారి గురించి డాక్టర్ వెలుగోలు నాగరాజలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక దేశభక్తి గీతం.

0: కార్యక్రమంలో తర్వాత వేమన శతకానికి కబీరదాస్ దోహేలకి సమన్వయం డాక్టర్ పివి దుర్గా శ్రీదేవి గారి ప్రసంగం వింటారు.
1: సహితస్య భావః సాహిత్యం. సమాజానికి హితము కూర్చేదే సాహిత్యము. సాహిత్యానికి సమాజానికి అవినాభావ సంబంధం ఉంది. ఒక జాతి యొక్క సంస్కృతిని నాగరికతని ముందు తరాల వారికి అందించడంలో సాహిత్యం ప్రధాన పాత్రను పోషిస్తుంది. సాహిత్యం యొక్క మనుగడ కూడా సమాజంపైన ఆధారపడి ఉంటుంది. అటువంటి ఈ సాహిత్యంలో ఎన్నో సాహితీ ప్రక్రియలు, వాటిని అందించిన ఎంతోమంది కవులు, సాహిత్యకారులు ఈ సాహితీ చరిత్రలో నిక్షిప్తమై ఉన్నారు. వాటిలో సంస్కృత వాంగ్మయం నుండి తెలుగుకు తెచ్చుకున్న ఒక సాహితీ ప్రక్రియ శతక సాహిత్యం. శతక సాహిత్యం అంటే 100 లేదా అంతకంటే ఎక్కువ పద్యాలలో ఒకే మకుటంతో రచించే ఒక ప్రత్యేకమైన సాహితీ ప్రక్రియ. మకుటం అనగా పద్యం చివర వచ్చే పదం. నీతి, భక్తి, లోకజ్ఞానం వంటి ఎన్నో అంశాలను ఈ శతక సాహిత్యంలో మనము చూడవచ్చు. ఈ శతక సాహిత్యంలో వేమన శతకం, సుమతీ శతకం, దాశరథి శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, భాస్కర శతకం వంటి కొన్ని ప్రసిద్ధ శతకాలు ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమయ్యే రీతిలో గొప్ప ప్రజాదరణ పొందిన వేమన శతకాలను హిందీ సాహిత్యంలో భక్తి ఉద్యమంలో నిర్గుణ శాఖకు చెందిన ప్రసిద్ధ సంత కవి కబీర్దాస్ యొక్క దోహాలతో పోలిస్తే ఎన్నో సమానతలు కనిపిస్తాయి. యోగి వేమన, సంత్ కబీర్దాస్ ఇరువురి జీవన విధానంలో భిన్నత్వం ఉన్నప్పటికీ రచనా శైలిలో ఎంతో సామీప్యం కనిపిస్తుంది. వేమన తన పద్యాలన్నీ ఆట వెలదిలో రచించారు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. మొదటి 2 పాదాల్లో నీతిని ప్రతిపాదించి 3 పాదంలో దానికి తగిన సామ్యం చూపించేవారు. 4 పాదం విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో పూర్తవుతుంది. కబీర్దాస్ కూడా తన పద్యాలను 2 వరుసలలో రచించారు. అందుకే వాటిని దోహాలు అంటారు. మొదటి వరుసలో చెప్పవలసిన విషయాన్ని 2 వరుసలో చెప్పి దానికి సామ్యాన్ని చూపించేవారు. ఈయన భాషను సదుక్కడి అంటే

మిశ్రిత భాష అంటారు. తెలుగు సాహిత్యంలో వేమన గురించి తెలియని వారు ఉండరు అనేది అతిశయోక్తి కాదు. వానకు తడవని వారు, ఒక వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. వేమన ఒక ప్రజాకవి, సంఘ సంస్కర్త, ఆధ్యాత్మికవేత్త, మానవతావాది. ఈయన తన రచనల ద్వారా కులమత భేదాలను ఖండించారని, ఆత్మ సంస్కారాన్ని ప్రబోధించారని, కుల వ్యవస్థపై తిరుగుబాటు చేశారని, అంతేకాక గొప్ప మానవతావాదిగా పేరుగాంచారు. సర్వమానవ సమానత్వం, అస్పృశ్యతా ఖండన, నైతిక ప్రబోధము, మూఢనమ్మకాల, సామాజిక సాంప్రదాయాల పట్ల వ్యంగ్యాత్మక ధోరణి ఈయన పద్యాల్లో కనిపిస్తాయి. వేమనకు సమకాలికుడైన కబీర్దాస్ రచనలలో కూడా సమకాలీన సమాజంలోని మత సామరస్యత, మూఢాచారాల పట్ల వ్యతిరేకత, గురువుల పట్ల గౌరవం, సంఘ సంస్కరణలు, ఇవి అన్నీ సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే రీతిలో కనిపిస్తాయి. వీరిరువురు వేర్వేరు ప్రాంతాలకు చెందినవారైనప్పటికీ, విభిన్న జీవన విధానాలు అయినప్పటికీ వీరిరువురి రచనల్లో ఎంతో సమన్వయం కనిపిస్తుంది. వీరిరువురు తమ రచనల ద్వారా సామాజిక చైతన్యం తేవడానికి ఎంతో కృషి చేశారు. వీరిరువురిలో సమానమైన ఆలోచన ధోరణి, రచనా శైలి కనిపిస్తుంది. వేమన, కబీర్దాస్ ఇరువురు గురువుకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. భగవంతుని పొందాలంటే గురువు ద్వారానే అది సాధ్యపడుతుందని ఇరువురు వివరించారు. వేమన చెప్పినది ఏమిటంటే, తిత్తిలోని శివుని స్థిరముగా తెలియక తిక్కపట్టి జనుడు తిరుగుచుండు, తిక్క తీర్ప గురుడొక్కడే దిక్కురా, విశ్వదాభిరామ వినురవేమ. అదే భావాన్ని కబీర్దాస్ హిందీలో, గురు గోవింద్ దోవుఖడే కాకే లాగోపాయ్, బలిహారి గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్. మనిషికి కులము కన్నా గుణము ప్రధానము. గుణము లేని వానికి సమాజంలో ఎటువంటి విలువ ఉండదని వేమన వివరిస్తే, దానికి ఒక ఉదాహరణ ద్వారా కబీర్ బలపరిచారు. ఎలా అంటే, కత్తి కొనడానికి వెళ్ళినప్పుడు కత్తి యొక్క పదును ముఖ్యంగా చూడాలి, అంతేకాని దానిని పెట్టే వర ఎలా ఉంది అని చూడకూడదు. అదే భావం వీరిరు పద్యాల్లో కనిపిస్తుంది. వేమన, గుణముల కలవాణి కులమెంచగానేల, గుణము కలిగి నేని కోటిసేయు, గుణము లేక ఎన్న గుడ్డి గవ్వయు లేదు, విశ్వదాభిరామ వినురవేమ. అదేవిధంగా కబీద్వాస్, జాతిన పూచో సాధుకి పూచి లీసియే జ్ఞాన్, మోల్కరో తల్వార్క పడార హందో మ్యాన్. ఆచార వ్యవహారాలు మూఢ నమ్మకాలు కాకూడదు. అటువంటి మూఢ నమ్మకాలను, విగ్రహారాధనను ఖండిస్తూ మనము చేసే పనులు సమాజానికి ఉపయోగపడాలని ఇరువురూ ప్రబోధించారు. వేమన ప్రకారము, పలుగురాళ్లు తెచ్చి పదగ గుడులు కట్టి చెలగి శిలల సేవ జేయనేల, శిలల సేవ జేయ ఫలమేవి కలుగురా, విశ్వదాభిరామ వినురవేమ. అదే భావాన్ని కబీర్ తన దోహలో కూడా చూపించారు. పాహన్ పూజో హరిమిలై తో మై పూజు పహార్, కాకీయా చాకీ భలి పీస్ ఖాయ్ సంసార్. సహనశీలత, క్షమాగుణము, అహింసాత్మకత, శత్రువుకి కూడా కీడు చేయరాదనే నీతి సందేశం వీరిరువురి పద్యాల్లో కనిపిస్తుంది. వేమన చెప్పిన ప్రకారం, చెంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు చేయరాదు, పొసగు మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. కబీర్ ప్రకారము, జాహీతో కాంటా బువై తాహీ బోయ్ తో ఫూల్, తోహీ ఫూల్ కీ ఫూల్ హై బాకో హై విస్సూల్. భగవంతుని స్మరించడానికి ఏకాగ్రత కావాలి. చేతిలో మాలను జపిస్తూ మనసెక్కడో భ్రమిస్తూ ఉంటే అది నిజమైన పూజ కాదు అని ఇరువురు తమ పద్యాలలో వివరించారు. వేమన చెప్పిన ప్రకారము, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. అదేవిధంగా ఆత్మశుద్ధి కావాలి, చిత్తశుద్ధి ప్రకారము చేయాలని, మాలాతో కర్మే ఫిరై జీభు ఫిరై ముక్కుమాహి, మనువాతో చహుదిషి ఫిరై యహతో సుమిరన్ నాహి అని కబీర్ వివరించారు. మనిషికి బ్రతికి ఉన్నప్పుడు విలువ ఎవరూ ఇవ్వరు సరికదా. తరువాత ఆడంబరంగా పిండాలు పెట్టడం, పూజలు చేయడం వ్యర్థమని దీనిపై ఇరువురు తమ వ్యంగ్యాత్మక ధోరణులతో రచనలు చేశారు. వేమన, పిండములను చేసి పితరుల దలపోసి కాకులకు పెట్టు గాడిదలారా, పియ్యి దినడు కాకి పితరుడెట్లాయరా, విశ్వదాభిరామ వినురవేమ. కబీర్, జిందాన బాప్ కోయిన పూజే మరే బాద్ బాద్ పుజువాయే, ముట్టీభర్ చావల్ లేకే కవ్వేకో బాప్ బనాయే. ఏదైనా సాధించాలంటే దానికి ఎంతో ప్రయత్నం అవసరం. సాధన ద్వారా ఎటువంటి పనినైనా సాధించవచ్చు. ఈ నీతి సందేశాన్ని ఇరువురు తమ పద్యాల్లో వివరించారు. వేమన చెప్పిన ప్రకారం, అనగ ననగ రాగ మతి శైలులు చునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధన

0: நமன பொருள் சமக்கூறு தரலோன விஸ்வதாபிராம வினுரவேமா. கபீர் கரத்து கரத்து அபியாசுகர் ஜடமதி ஹோத்து சுஜான் ரசரி ஆபத்து ஜாத்துதே சில்பர் பரத்து நிஷான். ఎన్ని మంచి మాటలు చెప్పినా ఎన్ని ప్రయత్నములు చేసినా మూర్ఖుని మనసు మార్చలేము. అటువంటి వారి వలన సమాజమునకు ఎటువంటి లాభము ఉండదు. అటువంటి వారికి దూరంగా ఉండడమే మేలనే సందేశం వీరిరువు రచనల్లో కనిపిస్తుంది. వేమన చెప్పిన ప్రకారం ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా బొలకదు విశ్వదాభిరామ వినురవేమ. కబీర్ దాస్ మూరఖు కోసమ ఛావత్ జ్ఞాన్ గోంఠి కోజాయ్ కోయల్ హోయిన గుజారు నౌమన్ సాబున్ లాభ్. ఇలా వేమన శతకాలు కబీర్ దాస్ దోహేలలో ఎన్నో పోలికలు కనిపిస్తుంటాయి. వీరిరువురు కేవలం రచనలు చేయడమే లక్ష్యంగా కాకుండా వీటి ద్వారా సామాజిక చైతన్యం జాగృతం చేయటంలో సఫలమైనారని చెప్పవచ్చు. అప్పటి సామాజిక సాంఘిక ధార్మిక పరిస్థితులలో విప్లవం లేవనెత్తి ఆమూలాగ్రం పరివర్తన సాధించే ప్రయత్నంలో కృతకృత్యులైనారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో మానవతా విలువలను పెంపొందిస్తూ సమాజంను ప్రగతి మార్గంలో నడిపించుటలో ఇరువురు కవులు తమ వంతు కృషి చేసి మహోన్నతులుగా ప్రసిద్ధికెక్కారు. కబీర్ హిందీ సాహిత్యంలో భక్తి ఉద్యమంలో సంత కవిగా విశ్వవిఖ్యాతిగాంచారు. యోగి వేమన తెలుగు సాహిత్యంలో గొప్ప తత్వవేత్త ప్రజాకవిగా పేరుగాంచారు. యోగి వేమన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహిస్తోంది.
1: మీరింతవరకు వేమన శతకానికి కబీర్ దాస్ దోహేలకి సమన్వయం ఈ అంశం గురించి డాక్టర్ పివి దుర్గాశ్రీదేవి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో చివరిగా దేశభక్తి గీతం.

0: 151 पर आ गया। और अंत में मुख्य समाचार एक बार फिर, राष्ट्रपति द्रौपदी मुर्मू 80वें स्वतंत्रता दिवस की पूर्व संध्या पर आज राष्ट्र को संबोधित करेंगी। प्रधानमंत्री नरेंद्र मोदी कल दिल्ली के ऐतिहासिक लाल किले पर राष्ट्रीय ध्वज फहराएंगे और देश को संबोधित करेंगे। आज विभाजन विभीषिका स्मृति दिवस है। प्रधानमंत्री, गृह मंत्री और रक्षा मंत्री ने विभाजन के दौरान अपनी जान गंवाने वालों को श्रद्धांजलि दी। भारत ने कोलंबिया को भूकंप के बाद पुनः निर्माण कार्यों में सहयोग के लिए 20 मीट्रिक टन राहत सामग्री की पहली खेप भेजी। और छत्तीसगढ़, पूर्वी मध्य प्रदेश, हिमाचल प्रदेश, झारखंड में आज मूसलाधार वर्षा की चेतावनी। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి లలిత గీతల కార్యక్రమంలో ముందుగా బృందగానం వింటారు రచన డాక్టర్ ఎస్టి జ్ఞానానంద కవి భారతీయ ధార చరిత్ర. వినండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: లలిత గీతాలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పి సుశీల్ గారు పాడిన లలిత గీతం ఈ జగమే ఒక ఆమని.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు

0: పత్రాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటీ మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: లలిత గీతాలు విన్నారు శ్రోతలకు. గమనిక, ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మరియు డిటిహెచ్ ఛానళ్లు మాత్రమే వినవచ్చు. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా బోర్డర్ ఈ చిత్రం నుంచి రూప్ కుమార్ రాథోడ్ పాడిన గీతం.

టీన్ టైం కార్యక్రమంలో వినబోతున్న హిందీ చిత్రగీతం వి జరా చిత్రం నుంచి లతా మంగేష్కర్, ఉదిత్ నారాయణ్, గుద్ ఆస్మాన్ అలాగే ప్రథా మజుందార్ పాడిన గీతం.

టెన్ టైం కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న హిందీ చిత్ర గీతం కాబిల్. ఈ చిత్రానికి జుబిన్ నౌటియాల్ పాడిన కుమార్ సాహిత్యం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ యువలయ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మరి ఈరోజు యువలయలో నేను అడగబోయేటువంటి క్విజ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి మీ అందరూ సిద్ధమే కదా. సో మరి ఇందుకు ఆలస్యం, ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం. సో వెల్కమ్ టు యువలయ. మరి రేపు మనమంతా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నటువంటి తరుణం ఇది. అందరూ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతూ ఉన్నారు కదా. మరి ఈరోజు యువలయలో కూడా అలాంటి స్వాతంత్రాన్ని మరి పాల్గొన్నటువంటి ఆ సమర వీరుల గురించి తలుచుకుంటూ నాటి సంఘటనలను ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటూ ఆ ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం. ఏమంటారు? అన్నీ మీకు తెలిసిన ప్రశ్నలే, చక్కగా మీరు ఆన్సర్ చేస్తూ ఉండండి, ఓకేనా? మరి ఫస్ట్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, జలియన్ వాలాబాగ్ ఘటన ఏ సంవత్సరంలో జరిగింది? ప్రశ్న మీ అందరి కోసం మరొకసారి, జలియన్ వాలాబాగ్ ఘటన ఏ సంవత్సరంలో జరిగింది? ఆ సంవత్సరం పేరు ఎంత కాలసం? వెంటనే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి 2488812 ఈ నెంబర్కు వెంటనే మెసేజ్ చేయండి. మరి ఈరోజు మన యువలయ కార్యక్రమంలో ముందుగా ఒక పెట్రియాటిక్ సాంగ్ రోజా ఈ చిత్రం నుంచి మీకోసం వచ్చేస్తుంది. మనో పడిన రాజశ్రీ సాహిత్యం వినండి.

ఎల్ఏసి కాలనీ నెల్లూరు అన్నాధపురం నుంచి మనకి పంపించేశారు. ఆ తర్వాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. నెక్స్ట్ మనకి పంపించిన వారు ఎవరు అంటే నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ణయ్య, శ్రీ విష్ణు కైలాష్, మనోజ్ తనోజ్, ఆ తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, ఇంకా మనకు పంపించిన వారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, శుభ సాయంత్రం మేడం అంటూ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, మహేంద్ర తెనాల్ నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి పంపించేసేసారు సుభాషిణి, శ్రీ విష్ణు కైలాష్, మనోజ్ తనోజ్, అలాగే చేబ్రోలు రామకృష్ణయ్య మరొకసారి పంపించారు వీరందరూ. నెక్స్ట్ కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, ఐ రామకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి, శేషాద్రి గారు నెల్లూరు నుంచి పంపించారు. ఆ తర్వాత మనకు పంపించిన వారు ఎవరు అంటే నల్గొండ జిల్లా నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం. నెక్స్ట్ పంపించిన వారు వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనకుర్తి నుంచి. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ మేడం అంటూ పంపించిన వారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి అనంతపురం జిల్లా నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె ఈ నుంచి పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ పంపించారు. తర్వాత గుండుకొలను నుంచి కొనకల రమేష్, రామోజీ శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు. ఆ తర్వాత విజయవాడ నుంచి శాంతి పంపించేసేసారు. గణేష్ నెల్లూరు నుంచి, గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి క్షీరసాగర్ మాటూరు బాపట్ల నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, పండ లలిత దేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుండి. నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. ఆ తర్వాత మేడం శుభ సాయంత్రం అంటూ ఆన్సర్ పంపించిన వారు రామ్మోహన్ రావు, సత్యవతి, మను, ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించేసేసారు కరెక్ట్ ఆన్సర్, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. ఎవరు పంపించారంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేశ్వర శ్యామల, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య. నెక్స్ట్ పంపించిన వారు నెల్లూరు జిల్లా కోపూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి గారు. తర్వాత కొత్తగూడెం జిల్లా నుంచి మనకి పంపించిన వారు ఎవరు అంటే రాజేష్ ఖన్నా, చిన్న పాసి, సునీతారాజ్, భానురాజ్, అమ్మి. తర్వాత శృతి, అఖిల, కందికాయపల్లి గ్రామం నుండి. నెక్స్ట్ బి శివకుమార్, ముదిరాజ్, వీసీ కాలనీ నంద్యాల నుంచి. ఆ తర్వాత పంపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. నెక్స్ట్ పంపించిన వారు దైదా భిక్షం, దైదా వెంకటి, కాంధీనగర్, మిరియాలు కూడా నల్గొండ జిల్లా నుంచి. నెక్స్ట్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. ఆ తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు, డి బాలాజీ వనస్థలిపురం నుంచి. ఆ తర్వాత పంపించిన వారు కనకారావు పార్వతి, వీరభద్రపురం, పెడన నుంచి పంపించారు. మహమ్మద్ ఇనాయతుల, ఇష్టతుల, ఇబాదతుల, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. ఆ తర్వాత పంపించిన వారు నెల్లూరు జిల్లా దగదత్తి నుంచి చేబ్రోలు రవి, ఇనమడుగు నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి, నెల్లూరు నుంచి టైలర్ ప్రసాద్, ఇంకా చిత్తూరు నుండి పంపించిన వారు నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ. నెక్స్ట్ పాలెంపోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి, మార్కాపురం నుంచి డ్రైవర్ బాబు, దేవరాజగట్ట నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప గారు, అహోబిలం వెంకటేశ్వరులు, లక్ష్మి గారు, నరేందర్ రెడ్డి, ముంతా పెద్దన, గురుగుట్ల నుంచి, మస్తాన్ భాషా బుచ్చిరెడ్డి పాలెం నుంచి, అలాగే రామకృష్ణయ్య గారు, బండారి శంకరయ్య గారు వీరందరూ పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి. ఆ తర్వాత ఓకే రండి, ఓకే ప్రసాద్ గారు. తర్వాత మనకు పంపించిన వారు ఎవరు అంటే అంకయ్య బండారుపల్లి, నెల్లూరు జిల్లా నుంచి, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, అనంతపురం నుండి అనురాధ. తర్వాత పంపించిన వారు క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, ఇప్పుడే మీరు వింటూ ఉన్నారా, అయితే రెండో క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దాసిరిపాలెం నుండి శివదాసిరెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ, కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రణి, జస్విత, సులోచన. ఆ తర్వాత గండవరపు శ్రీహరి ఇమ్మడుకు నెల్లూరు నుంచి. తర్వాత పంపించిన వారు ఏంటి అంటే కనుక తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వానపూడి సత్యరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ ఎం రావు ఒంగోలు నుంచి,

రోజా మూవీ నుంచి సాంగ్ వినేశారు కదా. ఒక పేట్రియాటిక్ సాంగ్ వినగానే మనందరికీ తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశభక్తి భావం పెంపొందుతూ ఉంటుంది. నాడు ఎంతోమంది అనేక మంది స్వాతంత్ర సమర యోధులు ఈ మనకి స్వాతంత్రం రావడం కోసం ఎంతగానో కష్టపడ్డారు. మరి ఈరోజు నేను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్, జలియన్ వాలా బాగ్ ఘటన ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగాను. మొట్టమొదటి ఆన్సర్ మనకు వచ్చేసింది గుడ్ ఈవినింగ్ మేడమ్ అంటూ ప్రసాద్.

ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే ఎస్ రేవతి, రాజశేఖర్, వడియంపాలెం, నెల్లూరు నుంచి. వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు, ఎవరు రాంగ్ ఆన్సర్ మటుకు పంపించలేదు. సూపర్ అండి, మీ అందరికీ మంచి నాలెడ్జ్ ఉందని అర్థమైపోయింది. మరి ఈ రోజు నేను అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న, జలియన్ వాలా బాగ్ ఘటన ఏ సంవత్సరంలో జరిగింది? 1919 ఏప్రిల్ 13 కరెక్ట్ ఆన్సర్ అండి. ఇప్పుడేమైనా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీబాయ్, మంగళపూరి ప్రకాష్, కాదర్ బాషాబాయ్, ఎంఎఫ్ఎస్ సర్దార్ బాయ్, సుధాకర్, నెల్లూరు జిల్లా నుంచి పంపించేసేసారనమాట. సో వీరందరికీ అభినందనలు తెలియజేసేద్దాం. రెండవ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక మనందరికీ తెలిసిందే, లాల్ బాల్ పాల్ లో ఉన్న ఆ ముగ్గురు నాయకులు ఎవరు? ప్రశ్న మీ అందరి కోసం మరొకసారి, లాల్ బాల్ పాల్ లో ఉన్న ఆ ముగ్గురు నాయకులు ఎవరు? సరైన సమాధానం కోసం వెయిట్ చేస్తూ 8662488812కి మీరు మెసేజ్ చేస్తూ ఉండండి. నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను మీకోసం. భారతీయుడి చిత్ర నుంచి ఈ పాట.

అదండి, ఒక మంచి పాట వినేశారు కదా మీరు. భారతీయుడు చిత్రం నుంచి నేను అడిగినటువంటి రెండవ ప్రశ్న ఏంటి అంటే, లాల్ బాల్ పాల్లో ఉన్న ముగ్గురు నాయకులు ఎవరు అని అడిగాను. సో మనందరికీ అందరికీ తెలిసిన ఆన్సరే, సరైన సమాధానం అందరూ పంపించారు. పాలింపల్లి ఆలకట్ట నంద్యాల జిల్లా నుంచి, మార్కాపురం నుంచి డ్రైవర్ బాబు, దేవరాజ్ గట్టు నుంచి సాల్మన్ రాజు గారు, అలాగే సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, ఇంకా గురుగుంట్ల నుంచి అహోబిలం వెంకటేశ్వర లక్ష్మీగారు, నరేందర్ రెడ్డి, వాస్తు సిద్ధాంతి రామకృష్ణయ్య గారు, కార్పెంటర్ మస్తాన్ భాషా, బుచ్చిరెడ్డిపాల నుంచి బండారు శంకరయ్య సరైన సమాధానం పంపించేసేసారు. వీరికి అభినందనలు తెలియజేసేస్తున్నాము. అందరికీ మిగతా వాళ్ళు కూడా పంపించారు, ఎవరు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. అత నెక్స్ట్ పంపించిన వారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి, తర్వాత పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఆ తర్వాత ఎస్ కరెక్ట్గా పంపించారు, వరకంటి బద్రి విశాల నెల్లూరు జిల్లా నుంచి. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే, కడప నుంచి గుండు శివుడు వినయ్ ప్రవీణ, ఆ తర్వాత సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. తర్వాత పంపించిన వారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరంటే, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబ్బాని, అనంతపురం నుండి అనురాధ. ఇంకా పంపించిన వారు ఎవరు అంటే, శ్యామ్ నెల్లూరు నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఆ తర్వాత శ్రీదేవి శైలజ కృష్ణ తులసి రెడ్డమ్మ. మీరు ఎక్కడి నుంచి పంపించారు అంటే, కడప నుంచి పంపించారు వీరంతా. నెక్స్ట్ పంపించిన వారు రాజేష్ ఖన్నా, చిన్నపాసి, సునీతారాజ్, భానురాజ్, అమ్మి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత పంపించిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి, కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. నెక్స్ట్ కోటేశ్వరరావు అత్తిరి నుంచి, గుడ్ ఈవినింగ్ మేడం అంటూ నా ఆన్సర్ పంపించారు మీ ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనికా, త్రిలోక్. ఆ తర్వాత పంపించిన వారు రెడ్డి సర్వేపల్లి నుంచి, మాణిక్యలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే, మధుసూదన్ రెడ్డి పాపనీయపాల్యం నుంచి, లతా సుహాస్ హోస్కోట నుంచి. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీలమంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ, లలితా మలిక్ సత్తుపల్లి నుంచి. నెక్స్ట్ పంపించిన వారు సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, సీమాని, స్వీటీ. నార్కెట్పల్లి నుంచి

உன்னம் வெங்கடேசம், ஹேமலதா, அஜய்குமார், உதய்குமார், கமலா, யேசுபாதம், ஹேமசுந்தர் ఒంగోలు నుంచి, ఆ తర్వాత కరీంనగర్ జిల్లా చంద్రపూడి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రణి, జస్విత, సులోచన. నెక్స్ట్ పంపించిన వారు దైతాభిక్షం దైతా వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నంద్యాల జిల్లా నుంచి గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మాటూరు, బాపట్ల నుంచి. ఆ తర్వాత పంపించిన వారు శృతి, అఖిల, కందికాయపల్లె గ్రామం నుంచి. నెక్స్ట్ పంపించిన వారు నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు. ఆ తర్వాత పంపించిన వారు నెల్లూరు జిల్లా ఎనమడగ నుండి రామకృష్ణయ్య, సుభాష్, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. సమీనా నెల్లూరు నుంచి. ఆ తర్వాత కడప నుంచి గరికపాటి నాగేంద్రరావు, సుజాత, దివ్య, కన్నా, ధర్మతేజ. నెక్స్ట్ పంపించిన వారు ఎం రావు ఒంగోలు నుంచి. తర్వాత డి బాలాజీ, వనస్థలిపురం, హైదరాబాద్ నుంచి. గణేష్ నెల్లూరు నుంచి. ఆ తర్వాత కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా, రాము వీరు పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకిరాజు. ఆ తర్వాత పంపించిన

కడప నుంచి గరికపాటి నాగేంద్రరావు, సుజాత, దివ్య, కన్నా, ధర్మతేజ. నెక్స్ట్ పంపించిన వారు ఎం రావు ఒంగోలు నుంచి, తర్వాత డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, గణేష్ నెల్లూరు నుంచి, ఆ తర్వాత కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా, రాము వీరు పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకీరాజు. ఆ తర్వాత పంపించిన వారు ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, శ్యామల, నాగటి బండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య. తర్వాత పంపించిన వారు ఎవరు అంటే బి శివకుమార్, ముదిరాజు, విసీ కాలనీ, నంద్యాల నుంచి. నెక్స్ట్ పంపించిన వారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. నెక్స్ట్ పంపించిన వారు ఆర్ సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందికాయపల్లె గ్రామం నుంచి. ఆ తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్, సుప్రియ. ఆ తర్వాత పంపించిన వారు గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి పంపించారు. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. ఆ తర్వాత త్రివేణి, చిన్మయి, ప్రీతం పంపించారు నల్గొండ నుంచి. నెక్స్ట్ పంపించిన వారు ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. ఆ తర్వాత సార్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. తర్వాత పంపించిన వారు ధనుంజయ, అనంతపురం జిల్లా, సిండికేట నగర్, పెద్దమ్మగుడి దగ్గర నుంచి పంపించేసేసారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల నుంచి మనకి సమాధానం వచ్చింది. గుడ్ ఈవినింగ్ అంటూ మనకు ఆన్సర్ పంపించిన వారు ఎక్కడి నుంచి అంటే బెంగళూరు నుంచి సంజయ్, స్వాతి, భరత్. శుభ సాయంత్రం అంటూ పంపించిన వారు ఎవరు అంటే సూర్య, శ్రీనివాసరావు, సూర్యతేజ, మన్ను, ధవళేశ్వరం, రాజమహేంద్రవరం నుంచి పంపించారు. తర్వాత నెక్స్ట్ పంపించిన వారు మహీంద్ర, తెనాల నుంచి పంపించారు. మిడతల రామ్మూర్తి గారు, ఉడవకొండ నుంచి మనకి సమాధానం వచ్చేసింది. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే కనకారావు, పార్వతి, పెడన, వీరభద్రపురం నుంచి సమాధానం పంపించారు. చంద్రపాల్, గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుండి. శివదాసిరెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యులు వీరందరూ సమాధానం పంపించేసేసారు. నెక్స్ట్ పంపించిన వారు బాపట్ల జిల్లా నుంచి లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, వీరందరూ పంపించారు బాపట్ల నుంచి. ఆ తర్వాత పంపించిన వారు కొవ్వూరు నుంచి డి కోటేశ్వరరావు పంపించారు. నెక్స్ట్ గడ్డం అంకయ్య పంపించారు బండారిపల్లి నెల్లూరు నుంచి. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయ, లక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు ఇస్మాయిల్ బాయ్, జయగిరిబాయ్, మహమ్మద్ రఫీబాయ్, పూరి ప్రకాష్, ఖాదర్ బాషా, సర్దార్ బాయ్, సుధాకర్, నెల్లూరు జిల్లా నుంచి పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు మనకి ఎవరు అంటే నెల్లూరు జిల్లా దగ్గరత్తి నుంచి రవి, ఇనమడుగురు నుండి సుధాకర్ రెడ్డి, ఇంకా నెల్లూరు నుంచి ప్రసాద్ పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు నెల్లూరు ఫ్రెండ్స్ పంపించారు కదా. నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే కడప నుండి మనకు వచ్చేసింది సమాధానం. మహేష్, రవి వీరు పంపించారు. నమస్తేనండి, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రఘువీర్ సింగ్ సూడాబాయ్ ఏలూరు నుంచి పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు ప్రొద్దుటూరు కడప నుండి సంధ్య, యాస్మిన్, సాదియా. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే శ్రీహరి, ఇనుమడుకు నెల్లూరు నుంచి, ఫణిరాజ్, నెల్లూరు నుంచి పంపించారు. అందరూ సరైన సమాధానం పంపించారు. అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. లాల్, బాల్, పాల్లో ముగ్గురు నాయకులు ఉన్నారు. వారే లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారందరికీ మరొకసారి అభినందనలు. చాలామంది ముందుగానే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ప్రధానమంత్రి ఎక్కడ జాతీయ జెండాను అంటే న్యూఢిల్లీలో ఎక్కడ ఏ ప్లేస్లో జాతీయ జెండాను ఎగురవేస్తారు, సరైన సమాధానం పంపించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ప్రధాని న్యూఢిల్లీలో జాతీయ జెండాను ఎక్కడ ఎగురవేస్తారు, సరైన సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీకోసం ఇష్క చిత్రం నుంచి ఈ పాట.

ఓకే అండి, మరి పాట వినేశారు కదా. ప్రశ్న మరొకసారి చెప్తున్నాను. భారత స్వాతంత్రోద్య దినోత్సవం సందర్భంగా మన ప్రధానమంత్రి జాతీయ జెండాను న్యూఢిల్లీలో ఎక్కడ ఎగురవేస్తారు? ప్రశ్న విన్నారు కదా. ఓకే, మరి ఆన్సర్స్ చూసేద్దాం. కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు కమలా యేసుపాదం హేమసుందర్ ఒంగోలు నుంచి. ఎం కొండారెడ్డి కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచి నుంచి వేముల పరశురాములు పద్మ కరెక్ట్ ఆన్సర్ అండి. శివకుమార్ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి

మండలం నెమ్మాని నుంచి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, చిన్నాపాసి, సునీతారాజ్, భానురాజ్, అమ్మి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహేంద్ర వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యానగర్ నుంచి బిజిలి, వెంకటేష్, శ్యామల వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హాస్కాట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి వినయ్, ప్రవీణ, కృష్ణ తులసి, మోషే, అప్పు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి శ్రీదేవి, శైలజ, స్వరూప, సృజన, ఉమా, నిఖిత ఇంకా వారి కుటుంబ సభ్యులు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ వర్మ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఏలూరు నుంచి సత్యనారాయణ, గంగాదేవి, శివకుమార్, రాజేంద్ర ప్రతాప్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్. సంజయ్, స్వాతి, భరత్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన కరెక్ట్ ఆన్సర్ అండి. బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ అండి. దినేష్ ప్రకాశం డిస్ట్రిక్ట్ కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పాలింపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి సాల్మాన్ రాజు, శశిరెడ్డి, చిన్నప్ప, ముంతా పెద్దన్న, నరేంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణయ్య, బండారు శంకరయ్య వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. లలితా మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అంకయ్య నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. వీరా కనకారావు, పార్వతి, పెడన వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసురెడ్డి, తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు. అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి ధనుంజయ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నాగార్జున, లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి బదిరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్.

శృతి అఖిల కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంతా పెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తరువాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ వీరు కూడా పంపించారు. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదాభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డి వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి త్రివేణి చిన్మయ్యి ప్రీతం వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చేబ్రోలు రవి, ఇనమడుగు నుండి కొల్లా సుధాకర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ప్రసాద్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం నుంచి డ్రైవర్ బాబు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ప్రధానమంత్రి జాతీయ జెండాను న్యూఢిల్లీలో ఎక్కడ ఎగురవేస్తారు అని అడిగాం కదా, దానికి కరెక్ట్ ఆన్సర్ ఎర్రకోట. ఓకేనా, మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామా. టంగుటూరి ప్రకాశం పంతులును ఏ బిరుదుతో పిలుస్తారు? ప్రశ్న మరొకసారి, టంగుటూరి ప్రకాశం పంతులును ఏ బిరుదుతో పిలుస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే 0866 24 888 12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం ఒక మంచి పాట విందాం.

ఓకే అండి, మరి ప్రశ్న మరొకసారి చూద్దాం. టంగుటూరి ప్రకాశం పంతులను ఏ బిరుదుతో పిలుస్తారు అని అడిగాను కదా, ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ వరగంటి బదిరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమలా యేసుపాదం హేమసుందర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని నుంచి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలితా మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డి వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్టిక్ట్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, చిన్నాపాసి, సునీతారాజ్, భానురాజ్, అమ్మి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం రావు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చేర్లవంచ నుంచి వేముల పరశురాములు, పద్మ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి కరెక్ట్ ఆన్సర్ అండి. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలింపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి సాల్మాన్ రాజు, శశిరెడ్డి, చిన్నప్ప, నరేంద్రారెడ్డి, ముంతా పెద్దన్న,

వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. శృతి, అఖిల కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నాగార్జున, లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా, సుహాస్ హోస్కోట నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి ధనుంజయ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. నెక్స్ట్ ఎవరు పంపించారంటే మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదాభిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. బెంగళూరు నుంచి సంజయ్, స్వాతి, భరత్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ అండి మీరు పంపించింది. డి కోటేశ్వరరావు కోవూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజవోలు రాజమహేంద్రవరం నుంచి హారిక కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మురిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని కరెక్ట్ ఆన్సర్ అండి. అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదిని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహేంద్ర తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుదర్శనం, శ్రీకుమార్, పెరుమాళ్, శ్రీవాణి ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అమలాపురం నుండి మద్దుల శ్రీనివాసబాబు, సునీత, రాజేష్, సింధు, అర్జున్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరా కనకారావు, పార్వతి, పెడన వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఏ బిరుదుతో పిలుస్తారు? టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఏ బిరుదుతో పిలుస్తారు? ఓకేనా, ప్రశ్న విన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఆన్సర్ పంపించేయండి. ఓకేనా. నెక్స్ట్ ఎవరు పంపించారంటే కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఎవరు పంపించారంటే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా? నేను అడిగిన ప్రశ్న, టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఏ బిరుదుతో పిలుస్తారు అని అడిగాను కదా, ఆంధ్రకేసరి. ఓకేనా, కరెక్ట్ సమాధానం పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి కార్యక్రమంలో ఇప్పుడు ఒక సఖీ చిత్రం నుంచి ఒక పాట విందాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా గోపి గోపికా గోదావరి ఈ చిత్రానికి కార్తీక్ కౌసల్య వంశీ పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి. శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

యువ శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆగస్టు 15 అంటే మనకు స్వాతంత్ర దినోత్సవం గుర్తుకొస్తుంది. కానీ ఆ స్వాతంత్రానికి ముందు జరిగిన విషాదకరమైన సంఘటన మన చరిత్రలో ఉంది. అదే 1947 జరిగిన భారత విభజన. ఆ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని తమ ఇళ్ళు ఆస్తులు స్వస్థలం వదిలి నిరాశ్రయులైన లక్షలాది మందిని గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 14 తారీఖున పార్టీషియన్ హరర్స్ రిమెంబరెన్స్ డేను నిర్వహిస్తున్నారు.

అసలు ఈ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారంటే, 1947 బ్రిటిష్ పాలన ముగిసే సమయంలో భారతదేశం విభజించబడింది. దాని ఫలితంగా భారతదేశం, పాకిస్తాన్ అనే రెండు దేశాలు ఏర్పడ్డాయి. ఈ విభజన సమయంలో మతపరమైన ఉద్రిక్తతలు, హింస, భయాందోళనల కారణంగా అనేక కుటుంబాలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. అందుకే ఈరోజు కేవలం గతాన్ని గుర్తు చేసుకునే రోజు మాత్రమే కాదు, విద్వేషం, విభేదాలు మన సమాజానికి ఎంతటి నష్టాన్ని కలిగించగలవో గుర్తు చేసే రోజు. అయితే ఈ దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైందంటే, 2021 ఆగస్టు 14 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆగస్టు 14 ప్రతి సంవత్సరం పార్టీషియన్ హర్రర్స్ రిమెంబరెన్స్ డేగా పాటించాలని ప్రకటించారు. విభజన సమయంలో బాధపడిన ప్రజల పోరాటాలు, త్యాగాలను గుర్తు చేసుకోవడం, భవిష్యత్ తరాలకు ఆ చరిత్రను తెలియజేయడం ఈ నిర్ణయం యొక్క ఉద్దేశం. అయితే విభజన కాలంలో అనేక రాజకీయ నాయకులు, స్వాతంత్ర ఉద్యమ నాయకులు కీలక పాత్ర పోషించారు. వారిలో ముఖ్యంగా మహాత్మాగాంధీ గారు మత సామరస్యం, అహింస, ప్రజల మధ్య శాంతి కోసం కృషి చేశారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్ర భారతదేశపు తొలి ప్రధానమంత్రి, స్వాతంత్రం మరియు కొత్త భారతదేశ నిర్మాణంలో ప్రముఖ నాయకుడు. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వతంత్ర భారతదేశాన్ని ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తే, మహమ్మద్ అలీ జిన్నా గారు ముస్లిం లీగ్ నాయకుడు, పాకిస్తాన్ ఏర్పాటుకు ప్రధానంగా కృషి చేసిన నాయకుడు, తరువాత పాకిస్తాన్ తొలి గవర్నర్ జనరల్ అయ్యారు. అలాగే లార్డ్ మౌంట్ బాటన్ గారు బ్రిటిష్ భారతదేశానికి చివరి వైస్రాయ్. 1947 అధికార బదిలీ ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వతంత్ర భారతదేశ రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు. ఆయన దృష్టిలో సామాజిక న్యాయం, సమానత్వం ఎంతో ముఖ్యమైనవి. అయితే చరిత్రను గుర్తుంచుకోవడం అంటే గతంలోని బాధలను మళ్లీ పెంచుకోవడం కాదు, ఆ తప్పులు మళ్లీ జరగకుండా నేర్చుకోవడం. మతం, భాష, ప్రాంతం, కులం వంటి భేదాలు మనుషుల మధ్య ద్వేషానికి కారణం కాకూడదు. విభజన మన చరిత్రలో ఒక విషాద అధ్యాయం, కానీ ఆ విషాదం నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం శాంతి, సామరస్యం, మానవత్వం ఎప్పటికీ కాపాడుకోవాలి. కార్యక్రమంలో ఇప్పుడు ఆటా చిత్రం నుంచి కార్తీక్ చిత్ర పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం 14వ తారీఖున పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1947వ సంవత్సరంలో బ్రిటిష్ పాలన నుంచి పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. పాకిస్తాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో కూడా 14వ తారీఖున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు అధికారిక రికార్డులు పేర్కొంటున్నాయి. అయితే బ్రిటిష్ పాలనలో భారత ఉపఖండం ఉండేది. స్వాతంత్ర ఉద్యమం రాజకీయ పరిణామాలు, ముస్లిం లీగ్ ప్రత్యేక దేశం కోసం చేసిన డిమాండ్ వంటి అనేక పరిణామాల తరువాత 1947వ సంవత్సరంలో బ్రిటిష్ భారతదేశం విభజించబడింది. ఈ విభజన ఫలితంగా భారతదేశం మరియు పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడ్డాయి. 1947వ సంవత్సరంలో 14వ తారీఖున పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందింది. పాకిస్తాన్ ఏర్పాటులో అత్యంత ముఖ్యమైన నాయకుల్లో మహమ్మద్ అలీ జిన్నా ఒకరు. ఆయనను పాకిస్తాన్లో క్వైద్ ఏ అజామ్ అని గౌరవంగా పిలుస్తారు. పాకిస్తాన్ ఏర్పాటుకు దారితీసిన రాజకీయ ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించారు. అలాగే అల్లామా మహమ్మద్ ఇక్బాల్ ఆలోచనలు కూడా ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. పాకిస్తాన్ అధికారిక సాంస్కృతిక సంస్థల సమాచారం ప్రకారం ఇక్బాల్ ముస్లింలకు ప్రత్యేక రాజకీయ స్వదేశం అనే ఆలోచనను ముందుకు తీసుకెళ్లిన ప్రముఖ ఆలోచన పరుడిగా గుర్తించబడ్డారు. ఈ రోజున పాకిస్తాన్లో వారి జాతీయ జెండాను ఎగురవేయడం, అధికారిక కార్యక్రమాలు, ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కరాచీలోని మజార్ ఏ క్వైద్ వద్ద కూడా స్వాత్

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేత కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆర్ఎక్స్ చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన పాట వింటారు.

మన జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది. సంపాదించడం ఎంత ముఖ్యమో, సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు చేయాలి, ఎలా పొదుపు చేయాలి అనే విషయాలు తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ ఆలోచనలను మనకు గుర్తు చేసే రోజే నేషనల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ డే, జాతీయ ఆర్థిక అవగాహన దినోత్సవం. ప్రతి సంవత్సరం 14వ తారీఖున ఈ రోజును జరుపుకుంటారు. ఆర్థిక అవగాహన అంటే మన ఆదాయం, ఖర్చులు, పొదుపు, అప్పులు, భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాల గురించి సరైన అవగాహన కలిగి ఉండడం. మనకు నెలకు ఎంత డబ్బు వస్తుందో తెలుసుకోవడం మాత్రమే ఆర్థిక అవగాహన కాదు, మనకు వచ్చే డబ్బులో అవసరాలకు ఎంత, పొదుపుకు ఎంత

అనవసర ఖర్చులు ఏవి, భవిష్యత్తులో ఏ లక్ష్యాల కోసం డబ్బు అవసరం, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడమే నిజమైన ఆర్థిక అవగాహన. ఎంత సంపాదిస్తున్నామనే దానికంటే ఎంత తెలివిగా పొదుపు చేస్తున్నాం అనేది కూడా ముఖ్యం. ముఖ్యంగా యువత చిన్న వయసు నుంచే డబ్బు విలువను తెలుసుకోవడం మంచిది. చిన్న చిన్న ఖర్చులను కూడా గమనించడం, అవసరం మరియు కోరిక మధ్య తేడాను అర్థం చేసుకోవడం, పొదుపు చేసే అలవాటును పెంచుకోవడం, ఆర్థిక విషయాల్లో తల్లిదండ్రులు లేదా విశ్వసనీయ పెద్దల నుంచి సలహా తీసుకోవడం ఉపయోగకరం. ఆర్థిక అవగాహన మనకు బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, భవిష్యత్తు కోసం ప్రణాళిక చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ నేషనల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ డే మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. మన భవిష్యత్తును సురక్షితంగా నిర్మించుకోవాలంటే ఆర్థిక జ్ఞానం కూడా అవసరం. కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమం చిత్రం నుంచి విజయ్ యేసుదాస్ పాడిన పాట వింటారు.

చల్లటి ఐస్ క్రీమ్ లేదా ఐస్ ట్రీట్ తినడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ముఖ్యంగా ఆరెంజ్ పండు రుచి, వెన్నెలా ఐస్ క్రీమ్ కలిసిన ప్రత్యేకమైన చల్లటి ట్రీట్నే క్రీమ్ స్కిల్ అంటారు. ప్రతి సంవత్సరం 14వ తారీఖున నేషనల్ క్రీమ్ స్కిల్ డేగా జరుపుకుంటారు. ఇది క్రీమ్ స్కిల్ అనే ప్రసిద్ధ చల్లటి తీపి పదార్థాన్ని గుర్తు చేసుకునే ఒక రోజు. సాధారణంగా క్రీమ్ స్కిల్లో మధ్యలో వెనిలా ఐస్ క్రీమ్ ఉండి దాని చుట్టూ ఆరెంజ్ ఫ్లేవర్ ఉన్న చల్లటి షర్బట్ పొర ఉంటుంది. ఆరెంజ్ పండు రుచిలోని తీయదనం, వెన్నెలా ఐస్ క్రీంలోని క్రీమ్ రుచి రెండూ కలిసి దీనికి ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. ఈ క్రీమ్ స్కిల్ గురించి అర్థం చేసుకోవాలంటే ముందుగా ఫ్రాంక్ ఎప్పర్సన్ కథ తెలుసుకోవాలి. 1905వ సంవత్సరంలో 11 ఏళ్ల బాలుడైన ఫ్రాంక్ ఎప్పర్సన్ ఒక రాత్రి నీరు, సోడా ఫ్లేవరింగ్ మిశ్రమాన్ని ఒక కర్రతో కలిపి బయటే వదిలేశాడు. ఆ రాత్రి ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండడంతో ఆ మిశ్రమం గడ్డకట్టుకుపోయింది. మరుసటి రోజు కర్రతో పాటు గడ్డకట్టిన ఆ మిశ్రమాన్ని చూసి ఒక కొత్త ఐస్ ట్రీట్ ఆలోచన వచ్చింది. తర్వాత అతను దానికి మొదట ఎప్సికిల్ అనే పేరు పెట్టాడు. 1920లలో దాన్ని ప్రజలకు విక్రయించడం ప్రారంభించాడు. తరువాత అతని పిల్లలు పిలిచే విధానం నుంచి పాప్సికల్ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. పాప్సికల్ చరిత్రకు తరువాత దశలో 1937లో క్రీమ్ స్కిల్ పరిచయం చేయబడింది. ఇందులో వెన్నెలా ఐస్ క్రీమ్ మధ్యభాగానికి బయట ఆరెంజ్ షర్బత్ పొరను కలిపారు. ఈ ఆరెంజ్ వెన్నెలా కలయికే క్రీమ్ స్కిల్ కు ప్రత్యేక గుర్తింపుగా మారింది. నేషనల్ క్రీమ్ స్కిల్ డే ప్రధానంగా ఒక సరదా ఫుడ్ డే. చల్లటి ట్రీట్ ను ఆస్వాదించడం, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం, కుటుంబం లేదా స్నేహితులతో ఆనందాన్ని పంచుకోవడం వంటివి ఈ రోజున జరుపుకుంటారు. అంతేకాదు, ఫ్రాంక్ ఎప్పర్సన్ కథ మనకు ఒక చిన్న ఆలోచన కూడా చెబుతుంది. కొత్త ఆలోచన ఎక్కడి నుంచైనా రావచ్చు, వయస్సు చిన్నదైనా సృజనాత్మకతకు పరిమితి లేదు. కార్యక్రమంలో ఇప్పుడు నిర్మలా కాన్వెంట్ చిత్రం నుంచి ఏఆర్ అమీన్ పాడిన పాట వింటారు.

మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 6:05 ఆంగ్లంలోను, 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. సూపర్ ఎల్నినో ప్రభావం దృష్ట్యా నీటిని భద్రపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్టాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేందుకు వినూత్న విధానాలతో ముందుకు వెళుతున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని రేపు రాష్ట శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు ప్రాంగణాల్లో జాతీయ పతాక ఆవిష్కరణ జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరం వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతి

0: సహా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయనున్న 36 ప్రాజెక్టులు, రాష్టంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి లోటు వర్షపాతం, భూగర్భ జలాలు, తాగునీటి సరఫరా, నిర్వహణ ప్రణాళిక, జలధార, జలహారతి కార్యక్రమాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో 89.9% మేర సివిల్ పనులు నిన్నటికి పూర్తయ్యాయని, ఎడమ కాలువ పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి అవుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. డ్యాం సైట్ వద్ద రోడ్లు లాంటి మౌలిక వసతుల పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే ప్రాజెక్టు సమీపంలోని గండిపోసమ్మ ఆలయాన్ని పరిరక్షిస్తూ స్థానికుల మనోభావాలను కాపాడేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సూపర్ ఎల్నినో ప్రభావం దృష్ట్యా నీటిని భద్రపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, వచ్చిన నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలని, ఆపై మిగిలిన నీటిని 6 మడులకు ఉపయోగించుకోవాలని సూచించారు. జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం వివరాలను మంత్రి వెల్లడిస్తూ, పోలవరం ప్రాజెక్టు మొత్తం పనులలో 77% పూర్తయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టును టూరిజం హబ్గా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి రామానాయుడు పేర్కొంటూ,
1: పోలవరం స్పిల్వే ఏదైతే ఉందో ఆ పోలవరం స్పిల్వేకి సంబంధించి కూడా మోడరేషన్ కానీ, అదేవిధంగా బ్రిడ్జ్ కనెక్టివిటీ, బ్రిడ్జ్ కూడా ఐకానిక్ మోడల్లో తయారు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ వారం 10 రోజుల్లో ఈ యొక్క పోలవరంతో పాటుగా ప్యారలెల్ గా ఆ వర్క్స్ కూడా, హైవేస్ కనెక్టివిటీ కానీ, పోలవరం ప్రాజెక్ట్ నుంచి అప్ టు భద్రాచలం వరకు కూడా ఏ రకంగా అయితే రివర్ బేస్ మనం టూరిజాన్ని డెవలప్ చేయగలుగుతాం, వీటన్నిటి మీద కూడా డిస్కషన్ జరిగినటువంటి పరిస్థితి.
0: భారత 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం 7:45 రాష్ట శాసనసభ కౌన్సిల్ ప్రాంగణంలో శాసనమండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఉదయం 8 రాష్ట శాసనసభ భవనం ముందు జరిగే వేడుకల్లో శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. సచివాలయం మొదటి భవనం వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, నేలపాడులోని హైకోర్టు వద్ద ఉదయం 10 ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జగన్నాయకులపాలెం నుంచి ద్రాక్షారామం వరకు ఈ రోజు జరిగిన తిరంగా ర్యాలీలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. అమలాపురం పట్టణంలో జరిగిన తిరంగా ర్యాలీలో కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ను డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు వినూత్న విధానాలతో ముందుకు వెళుతున్నామని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజమహేంద్రవరం పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డును శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, కమిషనర్ రాహుల్ మీనాలతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కోసం 107 ప్లాంట్లను మంజూరు చేశామని, సెప్టెంబర్ నెలాఖరుకు అన్ని ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేస్తూ,
2: రోజు వచ్చే 7,000 టన్నుల్ని దాన్ని వదిలేస్తే మళ్ళా కుప్పలు తయారవుద్దని ప్రాసెసింగ్ ప్లాంట్స్ 107 శాంక్షన్ చేశాం. ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఎందుకంటే 123 మున్సిపాలిటీస్ లో 16 మున్సిపాలిటీలు ఈరోజు వచ్చే చెత్తని అటు విశాఖపట్నం ప్లాంట్ కి, గుంటూరు ప్లాంట్ కి పోతుంది. 16 మున్సిపాలిటీలో ఆ 2 ప్లాంట్ కి పోతుంటే మిగిలిన 107 ప్లాంట్లలో ఏ రోజుకి ఆ వచ్చింది ప్రాసెస్ చేయాలనే దాంతో ప్రాసెసింగ్ ప్లాంట్ శాంక్షన్ చేశాం. అవి ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి.
0: అలాగే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్న మంత్రి నారాయణ, కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, పెద్దాపురంలో 6 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ, నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని అల్లూరి సీతారాం

రాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి సూచించారు. దేశ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునేందుకు 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు మై భారత్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ కార్యక్రమాలు, అనుభవాత్మక కార్యకలాపాల్లో పాల్గొనడం వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడుతుందన్నారు. యువత తమ ప్రతిభ, ఆలోచనలు, సృజనాత్మకతను సమాజ అభివృద్ధికి వినియోగిస్తూ వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో క్రియాశీల భాగస్వాములు కావాలని ఆమె ఆకాంక్షించారు. విజయనగరం జిల్లాలో వెదురు సాగును పెద్ద ఎత్తున విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి వెల్లడించారు. అమరావతి నుంచి ముఖ్యమంత్రి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొని జాతీయ వెదురు మిషన్ అమలు దిశగా జిల్లాలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. వెదురు సాగుకు అనుకూలమైన భూముల గుర్తింపు, రైతులను ప్రోత్సహించే విధానాలపై చర్చించారు. వెదురు సాగు ద్వారా రైతులకు దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరడంతో పాటు స్థానికంగా కుటీర పరిశ్రమలకు ముడిసరుకు లభ్యత పెరుగుతుందని అధికారులు తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు గుంటూరులో మోండి గేటు మురుగు కాలువ వ్యవస్థ అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరులో దశాబ్దాలుగా ఉన్న డ్రైనేజ్ సమస్యకు ఈ పనుల ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. నగరం నుండి బయటికి వెళ్లే ప్రధాన డ్రైన్లలో ఒకటైన మోండిగేటు సామర్థ్యాన్ని 30,000 లీటర్ల నుండి 50,000 లీటర్లకు పెంచుతామని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. సూపర్ ఎల్నినో ప్రభావం దృష్ట్యా నీటిని భద్రపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేందుకు వినూత్న విధానాలతో ముందుకు వెళుతున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని రేపు రాష్ట శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు ప్రాంగణాల్లో జాతీయ పతాక ఆవిష్కరణ జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: हिमाचलप्रदेश झारखण्ड उत्तरप्रदेश उत्तराखण्डेषु च अत्यधिकवृष्ट्यै नारङ्गवर्णीया पूर्वसञ्चेतना प्रदत्ता अस्ति। आगामि दिनद्वयोः दिल्ली हरियाणा चण्डीगढ़ पंजाब पश्चिममध्यप्रदेश मध्यमहाराष्ट्र ओडिशा विदर्भ उपहिमालयीय पश्चिम बंगाल भारतस्य पूर्वोत्तर भागेषु च प्रचण्ड वृष्टिः भवितुम् अर्हति। अद्यारभ्य हिमाचल प्रदेशस्य अनेकेषु भागेषु नैऋत्य प्रावृतकालः पुनः तीव्रः अभवत्। प्रातः कालादेव केषुचित् क्षेत्रेषु प्रचण्ड वृष्टिः दरीदृश्यते। अनेकेषु मण्डलेषु प्रचण्ड वृष्ट्या नदीनां जलस्तरः वर्धितः अस्ति। प्रशासनेन जनाः सावधानेन स्थातुम् आहूताः। ओडिशा राज्ये दिनद्वयोः अविराम वृष्ट्या राज्यस्य उत्तरभागेषु नूतन जलाप्लावस्य आशंका समुत्पन्ना, यत्र अनेकाः नद्यः द्रुतगत्या उद्बुद्धाः संकटस्तरं च अतिक्रमन्ति। अशीतितमस्य स्वतंत्रता दिवसस्य पावनावसरे केन्द्रीयान्वेषण ब्यूरो इति संस्थायाः एकविंशतिः अधिकारिणः ए विशिष्ट सेवाकृते राष्ट्रपतिपदकेन तथा श्लाघनीय सेवापदकेन भूषिताः। एतेषु षट् अधिकारिणः विशिष्ट सेवायाः कृते राष्ट्रपतिपदकम् अपि अलभन्त। येषु शोभादत्ता मनोज बनर्जी गिन्नीराणा संजय कुमार सामलश्च अन्तर्भवन्ति। पञ्चदश अधिकारिणश्च तेषां निष्ठापूर्णकार्यस्य कृते श्लाघनीय सेवापदकेन सम्मानिताः। झारखण्डराज्यस्य राजीनगरे शासकीय नियुक्ति विधानशोधनाय छात्राणाम् आन्दोलनम् अद्य एकविंशतितमं दिवसं प्राप्नोत्। जयपाल सिंह मुण्डा क्रीडाङ्गणे छात्रनेतॄणां शासनस्य च मध्ये सञ्जातः सङ्घर्षः उत्तरोत्तरं जटिलताम् उपैति। जम्मू कश्मीरस्य उधमपुरमण्डले अद्य ग्रामसुरक्षादलस्य एकः सदस्यः हतः, अपरश्च गभीररूपेण क्षतः सञ्जातः। यदा तेषां सहयोगिना एव आन्तरिकविवादस्य अनन्तरं ताभ्यामुपरि गोलिकाप्रहारः कृतः। आकाशवाणी जम्मू वार्ताहरः ज्ञापयति यत् एषा घटना उधमपुरस्य सुदूर पञ्चौरी क्षेत्रे तदा अभवत् यदा VDG सदस्याः डोमिनेट आरक्षिस्थानं प्रति गच्छन्तः आसन्। आहतेभ्यः जनेभ्यः सदस्यः त्वरितं चिकित्सालयं प्रापितः इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఏపోట రేపు ఉదయం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ కార్యక్రమంలో 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో చెవి ముక్కు గొంతుకు వచ్చే వ్యాధులు నివారణ చర్యలు ENT డాక్టర్ ఎం రాంబాబు గారితో పరిచయం. ఇక 7:00 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం వింటారు. అనంతరం 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో జాతీయ అంతర్జాతీయ వార్తల గురించిన సమాచారం, సినిమా పాట మునగ అంశాలుంటాయి. 8:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు. ఇక 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్ ఢిల్లీ నుంచి, 9:30 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 10:00 జానపద రంజని కార్యక్రమంలో ఇంద్రావతి గారి పాడిన జానపద గీతాలు, 10:30 మధుర గీతాలు, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఏ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాలు విందాం. రేపు ఉదయం 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో మాతృవందనం దేశభక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావుల కార్యక్రమంలో దేశభక్తి శ్రీ పత్తిపాటి పర్వతాచార్యులు గారి వ్యాఖ్యానం. 6:35 చేనుముచ్చట్ల కార్యక్రమంలో పచ్చరొట్ట ఎరువులు సేంద్రియ వ్యవసాయం వివరాల గురించిన అంశాలు. 6:44 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ నుంచి, 6:55

ప్రజలకు ప్రసార విశేషాలు. 7 గంటలకు దేశభక్తి గీతం బృందగానం వింటారు. 7 గంటలకు క్షమించండి, రేపు ఉదయం 7 గంటలకు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోటపై నిర్వహించే పతాక ఆవిష్కరణ అనంతరం జాతినుద్దేశించి చేసే ప్రసంగ కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7 గంటలకు ప్రసారమవుతుంది. ఇక 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్వాతంత్రోద్యమంలో స్త్రీలు రూపకం వింటారు. ఒక 10 గంటలకు 12:40 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు, 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇవి ఏ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు ఉన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: కార్యక్రమంలో ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో చెవి ముక్కు గొంతుకు వచ్చే వ్యాధులు నివారణ చర్యలు ఎన్టీ డాక్టర్ ఎం రాంబాబు గారితో పరిచయం విందాం.
1: శ్రోతలకు నమస్కారం. ముఖ్యంగా మన జీవితంలో ప్రధానమైనవి హార్ట్తో పాటు చెవి, ముక్కు, గొంతు. ఈ మూడు అవయవాల్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చాలా ఇబ్బందిగా, చాలా అనీజీగా, ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ భాగాలు మానవ శరీరంలో. మరి సాధారణంగా ఈ చెవి, ముక్కు, గొంతుకు ఎలాంటి వ్యాధులు వస్తుంటాయి, వస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలి, ఈ అంశాలను వివరించేందుకు ఈరోజు మన స్టూడియోకు మార్కాపురంలో ప్రముఖ ఈఎన్టీ వైద్యులు డాక్టర్ రాంబాబు గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చేశారు. వారి ద్వారా ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారం అండి, మీకు ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం.
1: ప్రధానంగా డాక్టర్ గారు, చెవి, ముక్కు, గొంతు సమస్యల్లో ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యలు మీరేమైనా గుర్తించారా?
2: ప్రధానంగా అండి, మన ఏరియాలో ఎలర్జీ అనేది ఒక మెయిన్ రీజన్ అండి. ముక్కు ఎలర్జీ, రెండవది చెవిలో ఇన్ఫెక్షన్, మూడు గొంతు నొప్పి. ఈ మూడు కామన్గా వచ్చే కండిషన్స్ అండి ఈ ఏరియా, మన ఏరియాలో.
1: ఎలర్జీలు అంటే మామూలుగా గొంతుకు

0: రావచ్చు, ముక్కుకు ఎంత అవ్వచ్చు కదా డాక్టర్ గారు.
1: అవునండి, ముక్కుకు వస్తే మీకు కంటిన్యూస్గా తుమ్ములు వస్తూ ఉంటాయి, 5 నుంచి 10 తుమ్ములు. లేదు ఎటువంటి డస్ట్లోకి వెళ్ళినా మీకు మళ్ళీ తుమ్ములు వస్తాయి. ఇంట్లో ఘాటైన మసాలా తగిలినా, లేదు కొన్నిసార్లు సోప్ ఘాటైన సోపు వాడినా, తలస్నానం చేసిన తర్వాత అయినా ఆ షాంపూ వల్ల కానీ తుమ్ములు వస్తుంటాయి. ఇంట్లో క్లీనింగ్ చేసే టైంలో కూడా ఆ డస్ట్కి మీకు తుమ్ములు రావచ్చు. వీటిని డస్ట్ అలర్జీ అని అంటాం. ఈ అలర్జీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ముక్కుమ్మటి నీరు కారడము, తుమ్ములు రావడము ఉంటుంది. ఇదే అలర్జీ గొంతు వరకు ఉందనుకోండి, దాన్ని థ్రోట్ అలర్జీ అంటాము. ఆ థ్రోట్ అలర్జీ ఉన్నప్పుడు మీకు డ్రై కఫ్ వస్తుందండి, పొడి దగ్గు. ఆ డస్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్కువ దగ్గు ఉండడము, లేదు భోంచేసిన తర్వాత పడుకోగానే ఇంకొంచెం ఎక్కువ దగ్గు రావడము కంటిన్యూస్గా ఉంటుంది. మీకు ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా కూడా ఇంప్రూవ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది, అలర్జీ దగ్గు అంటాం దాన్ని.
0: ఓకే, ఇందులో చెవికి కూడా అలర్జీలు వచ్చే అవకాశం ఉన్నాయంటారా?
1: చెవి అలర్జీ చాలా అరుదండి, కొంచెం ఇరిటేషన్ ఉంటుంది తప్ప ఇలాంటి సింప్టమ్స్ ఏమి చెవి నుంచి ఉండవు. చెవిలో జనరల్గా కొంచెం ఇరిటేషన్ ఉన్నప్పుడు కానీ, లేదు తలస్నానం చేశామని చెప్పి ఇయర్బడ్స్ దూది పుల్లలు అవి పెట్టి తిప్పుతూ ఉంటారు.
0: అవును,
1: తిప్పే వాళ్ళలో ఎక్కువగా ఫంగస్ ఇన్ఫెక్షన్ వస్తుందండి, ఎందుకంటే ఆ పై లేయర్స్ తడిసినప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి. వాటిని మనం కొంచెం గట్టిగా రబ్ చేసినప్పుడు స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఎక్కడైతే స్కిన్ డ్యామేజ్ అవుతుందో వెంటనే ఫంగస్ పెరుగుతుంది. ఆ ఫంగస్ కొంచెం ఎక్కువ ఉంటే చెవి నొప్పి, చీమ్ కారడం లాంటిది. ఒక 1 వీక్ లోపు ఆ ఫంగస్ని మనం ఐడెంటిఫై చేయగలిగి వాటిని క్లీన్ చేయగలిగితే ఇయర్ డ్రమ్కి ఇబ్బంది ఉండదు. అదే 1 వీక్ నుంచి 10 డేస్ దాటింది అనుకోండి, ఆ ఫంగస్ ఇయర్ డ్రమ్కి రంధ్రం పడేలా చేసేది.
0: డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మీరు చూస్తూనే ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా యువత అయితే చెవిలో బండి మీద పోయినా, బస్సులో పోయినా, జర్నీ చేసినా, ఎక్కడున్నా కంటిన్యూగా చెవిలో ఎక్కువ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. వీటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?
1: ఇయర్ ఫోన్స్ కంటిన్యూస్గా వాడడం వల్ల మేజర్ ఇబ్బందులు అయితే రావండి. ఒకటి, వినికిడి లోపం లాంగ్ టర్మ్లో రావచ్చు. కంటిన్యూస్గా ఇయర్ ఫోన్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ సౌండ్ కంటిన్యూస్గా ఇయర్ డ్రమ్ మీద కంటిన్యూస్గా పడుతూనే ఉంటుంది, దానివల్ల ఏజ్ రిలేటెడ్ హీరింగ్ లాస్ వస్తుందండి. రెండవది, మరీ టైట్గా ఉండే ఇయర్బడ్స్ అయితే, హార్డ్గా ఉండే ఇయర్బడ్స్ వల్ల చెవి నొప్పి రావచ్చు, సాఫ్ట్గా ఉండే వాటితో నొప్పి రాదు.
0: ఇప్పుడు ఎక్కువగా మనం ఇప్పుడే మనం చెప్పుకున్నాము, యువతలో ఎక్కువగా మీరు అన్నట్టు ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, ఇయర్బడ్స్ వినియోగంపై మీరు ఇచ్చే సూచనలు ఏమిటి?
1: ఇయర్బడ్స్ అయితే వాడొద్దనే చెప్తామండి.
0: ఇయర్బడ్స్ వాడద్దు,
1: ఇయర్బడ్స్ అస్సలు వాడద్దు. చెవి లోపల హెయిర్ ఉంటుందండి, చెవి క్లీనింగ్ హెయిర్ తనంత తానే చేసుకోగలుగుతుంది. మనకి సెరమన్ గ్లాండ్స్ ఉంటాయండి, గుబిలి గ్రంథులు, చెవి క్లీనింగ్ కోసమే గుబిలి గ్రంథులు ఉంటాయి. ఆ హెయిర్ ఎంతవరకు అయితే ఉంటుందో అక్కడి వరకే గుబిలి గ్రంథులు ఉంటాయి. కాబట్టి రోజు వచ్చే గుబిలి హెయిర్ ద్వారా బయటకు వచ్చేస్తుంది, దాన్ని మనం తీయాల్సిన అవసరం లేదు. కొంతమందిలో గుబిలి ఏమన్నా చిక్కగా ఉండి డస్ట్ కలిసి గుబిలి పేరుకుపోతే 1 in a 3 years, 3 సంవత్సరాల్లో ఒక్కసారి ENT డాక్టర్ని కలవండి, గుబిలి నిండుగా ఉంటే క్లీన్ చేస్తారు, సరిపోతుంది. అంతేకాని డైలీ ఇయర్బడ్స్ వాడడం అనేది మంచి పద్ధతి
0: మంచిది కాదు. సో ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరి చెవిలో, బస్సులో చూసినా, కార్లో చూసినా, బండి మీద వెళ్ళినా,
1: కంటిన్యూస్ ఇయర్ ఫోన్స్ వాడడం కూడా అవాయిడ్ చేయాలండి. లాంగ్ టర్మ్లో హీరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో అదే నర్వ్ ఇరిటేట్ అయితే టిన్నిటస్ అంటాం, కంటిన్యూస్ రింగింగ్ సెన్సేషన్ వస్తుంది చెవిలో, అది కూడా వచ్చే అవకాశం ఉంటుందండి.
0: ఓ, ఇప్పుడు చెప్పారు చూడండి, చెవిలో శబ్దము లేదా వినికిడి తగ్గడం వంటి సమస్యలను ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలంటారు జనరల్గా?
1: ఎప్పుడైతే ఒక పర్సన్ నాకు వినపడట్లేదు అని లౌడ్ స్పీకర్ పెట్టి ఫోన్లో మాట్లాడతాడో అది టైం అండి, అతనికి సివియర్ హీరింగ్ లాస్ ఉన్నట్లు అర్థం, హీరింగ్ ఎయిడ్ వాడేంత అవసరం ఉంది అని. రెండవది, తను డైలీ యాక్టివిటీస్లో ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని అర్థం చేసుకోలేక, వినపడలేక మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారంటే సివియర్ హీరింగ్ లాస్ అని అర్థం.
0: ఓకే, సో అలాంటప్పుడు వెంటనే మనము డాక్టర్ని కలవాలి.
1: అవునండి, దానికి మీకు హీరింగ్ లాస్, నర్వ్ హీరింగ్ లాస్ అయితే మీకు మెడిసిన్ ఏమి ఉండవండి, హీరింగ్ ఎయిడ్ ద్వారా వినిపించేలా చేసుకోవడము. అలా కాకుండా చెవిలో రంధ్రాలు పడి వినికిడి తగ్గిపోయింది అంటే దానికి సర్జరీస్ చేసి రంధ్రాన్ని సరిచేసినా, లేదు ఎముకలకు సంబంధించి కొంతమందిలో ఎముకలు బిగుసుకుపోయి వినిపిడి అలా తగ్గిపోయినప్పుడు ఆ ఎముకలకు సంబంధించి సర్జరీ చేయొచ్చు, నరానికి మాత్రం సర్జరీ చేయలేము.
0: ఓకే అండి, సాధారణంగా పిల్లల్లో వినికిడి లోపాన్ని తల్లిదండ్రులు ఎలా గుర్తించాలంటారు?
1: పుట్టుకతో

0: అంటే వినికిడి ఉండదు చాలామంది పిల్లలకి. వాళ్ళలో ఐడెంటిఫై చేయడానికే వాళ్ళకు 6 to 9 months టైం పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ మాటలు మాట్లాడాలి అంటే 9 నెలల టైం పడుతుంది. అప్పుడు అమ్మ నాన్న అని 9 మంత్స్కి వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగి మా వాడు ఇంకా మాట్లాడట్లేదు, పదాలు రావట్లేదు అని టెస్టింగ్కి తీసుకొస్తే బెరా టెస్ట్ అని ఉంటుందండి. అది వినికిడి ఎంత ఉంది అనేది ఐడెంటిఫై చేయగలము. పుట్టుకతోటే వినికిడి లేదు అంటే ఎంత ఎర్లీగా కోక్లియర్ ఇంప్లాంటేషన్ చేయించగలిగితే అంత మంచిది. లేట్ అయ్యే కొద్దీ 3 ఇయర్స్ 5 ఇయర్స్ దాటే కొద్దీ రికవరీ కొంచెం తక్కువ ఉంటుంది. 6 మంత్స్ నుంచి 5 ఇయర్స్ లోపు కోక్లియర్ ఇంప్లాంటేషన్ చేయొచ్చు.
1: ఓకే,
0: రెండవ వినికిడి లాస్ ఎట్లా అంటే చెవుల్లో గుబులి పెరుగుపోద్ది ఒక్కోసారి, అది కూడా వినపడడం తక్కువ ఉంటుంది. అలానే పూర్తిగా చెవుడు రాదు, వినిపిస్తుంది కానీ తక్కువ వినిపిస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి గుబులి క్లీన్ చేసామంటే వాళ్ళు నార్మల్గా వినపడుతుంది. మూడవ కేటగిరీ ఏంటంటే కంటిన్యూస్ కోల్డ్ ఉంటుంది కొంతమంది పిల్లలకి, వాళ్ళకి అడినాయిడ్ హైపర్ట్రోఫీ అని వస్తుంది. ముక్కు వెనక భాగంలో కండ పెరిగింది, వాళ్ళు నోరు తెరుచుకొని నిద్రపోవడం, గురక పెట్టడం, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కర్ణబేరి బాగానే ఉంటుంది కానీ కర్ణబేరి లోపల నీరు చేరింది. నీరు చేరడం వల్ల ఒటైటిస్ మీడియా విత్ ఇఫ్యూజన్ అంటాము, వాళ్ళలో కూడా వినికిడి తగ్గింది. వాళ్ళకి అడినాయిడ్ సర్జరీ చేసి చెవిలో ఉన్న వాటర్ తీసేస్తే నార్మల్గా వినిపిస్తుంది. ఈ మూడు కేటగిరీలు అండి పిల్లల్లో వినికిడి తగ్గడానికి కారణాలు.
1: ఇంకొక ప్రధాన ప్రశ్న డాక్టర్ గారు, చాలామంది కూడా ఇప్పుడు చలికాలం కానీ లేకపోతే ఎలర్జీ లేదని వస్తే ముక్కు దిబ్బడ, తుమ్ములు, అలర్జీ ఉంటే వస్తుంటాయి. ఈ సమస్యలకు ప్రధాన కారణం ఏంటంటారు?
0: పొల్యూషన్ అండి.
1: పొల్యూషన్
0: కావచ్చు, వాళ్ళకి పడని కెమికల్స్ కావచ్చు. మెయిన్గా డస్ట్ అలర్జీ అంటాం, లేదంటే కెమికల్స్ వల్ల వచ్చే అలర్జీ అంటాము. ఇవి కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవుతూనే ఉంటారు కాబట్టి వీళ్ళలో ఈవెన్ మేము డాక్టర్స్గా మీరు కంటిన్యూస్గా వాడండి అన్నా కూడా 1 వీక్ వాడతారు, 10 డేస్ వాడిన తర్వాత వాళ్ళకి సిమ్టమాటిక్ రిలీఫ్ వస్తుంది, రాగానే ఆపేస్తారండి. ఆపేసిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ మళ్ళీ మొదలయ్యాయని వస్తుంటారు. ఎలర్జీ కంటిన్యూస్గా ఉన్నప్పుడు మన ట్రీట్మెంట్ కూడా కంటిన్యూస్గానే ఉండాలండి. అలా కంటిన్యూస్గా వాడితే వాళ్ళకి ఎలర్జీ సిమ్టమ్స్ ఏమి బయటికి రావు, అలానే అలర్జీని మనం పూర్తిగా తీసేయలేము. అంటే కంటిన్యూస్ మెడికేషన్ నేసల్ స్ప్రేస్ వాడుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఇబ్బంది లేకుండా ఉంటుంది.
1: ఓకే, ఇప్పుడు ఈ వర్షాకాలం కానీ చలికాలంలో కానీ ఎక్కువగా గొంతు నొప్పి, గొంతు బొంగురుపోవడం ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. సో ఎప్పుడు మనము డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది?
0: జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ తోటి గొంతు నొప్పి స్టార్ట్ అవుతుందండి, కోల్డ్ తోటి స్టార్ట్ అవుతుంది.
1: ఓకే,
0: ఫస్ట్ 3 డేస్లో మీరు నార్మల్ రొటీన్ మెడికేషన్ తోటి తగ్గిపోతుంది. 3 డేస్ దాటి ఇంకా తగ్గట్లేదు అంటే అప్పుడు యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం వస్తుంది, అప్పుడు డాక్టర్ని కలిస్తే మంచిది. లేదు సివియర్ థ్రోట్ పెయిన్ ఉండి ఈవెన్ గుట్కేయడానికి కూడా కష్టంగా ఉన్న సందర్భంలో వెంటనే డాక్టర్ని కలిస్తే ఇంజెక్టబుల్స్ వాడాలా ట్యాబ్లెట్స్ తోటే తగ్గిపోతుందా అనే విషయం అర్థమవుతుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.
1: ఓకే, ఇప్పుడు మన లైఫ్ స్టైల్ కానీ ఆహార అలవాట్లు కానీ కాలుష్యం కానీ చెవి ముక్కు గొంతులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయంటారు?
0: ఆహార అలవాట్ల వల్ల రీసెంట్ టైమ్స్లో ఎసిడిటీ బాగా పెరిగిందండి చిన్నపిల్లల్లో కూడాను. అది కారం కావచ్చు, మసాలా కావచ్చు, లేదు జంక్ ఫుడ్ కావచ్చు. వీటి వల్ల ఎసిడిటీ అంటే ఏజ్తో సంబంధం లేకుండా, ఒకప్పుడు పెద్దవాళ్ళకే ఎసిడిటీ వచ్చేది, ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడితే ఎసిడిటీ వచ్చే అన్న స్టేజ్ నుంచి ఈవెన్ ఇప్పుడు మనం చిన్నపిల్లలండి 2 ఇయర్స్ 3 ఇయర్స్ వాళ్ళకు కూడా ఎసిడిటీ వస్తుంది. ఈవెన్ పాల వల్ల కూడా ఎసిడిటీ వస్తుంది.
1: పాల వల్ల
0: కూడా వస్తుంది అండి. కానీ నైట్ టైం పాలు 2 ఇయర్స్ 3 ఇయర్స్ దాటితే నైట్ పాలు ఇచ్చి పడుకోబెట్టద్దు అని చెప్తాము. పాలు ఇచ్చిన తర్వాత అవి అరగడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి పడుకోవడం మంచిది అంటాం.
1: చిన్నపిల్లల ఆరోగ్యంలో తల్లిదండ్రులు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ మూడు ప్రాబ్లమ్స్ రాకుండా?
0: ఒకటండి, సీజనల్ డిసీజెస్ని మనమేం ఆపలేము. కొంచెం జాగ్రత్తలు హైజీనిక్గా ఉంటే సీజనల్ డిసీజులు కూడా ఆగిపోతాయి. అంటే మాస్క్ పెట్టుకోవడము, పక్క వాళ్ళ నుంచి మనకు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్ల సీజనల్ ఇన్ఫెక్షన్స్ని కొంచెం ఆపచ్చు. రెండవది ఫుడ్ హ్యాబిట్స్ అండి, జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయగలిగితే వీళ్ళ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అప్పుడు ఆకలి బాగుంటుంది, అరుగుదల బాగుంటుంది. ఎసిడిటీ ఉన్నప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. మూడవది ఎప్పటికప్పుడు రెగ్యులర్గానే బ్లడ్ పర్సంటేజ్ ఒకసారి చూపించుకుంటే మంచిదండి.
1: బ్లడ్ పర్సంటేజ్
0: ఎనీమియా ఒక కారణం అవుతుంది పిల్లల్లో ఆకలి తగ్గిపోవడానికి. ఎనీమియా కరెక్ట్ చేసుకుంటే

0: అంటే మళ్ళీ ఆకలి అవుతుంది.
1: అంటే మనం ఎక్కువగా ఈ ఫాస్ట్ కల్చర్ వచ్చేసరికి, రాత్రి అయ్యేసరికి ఎక్కువగా మీరు చెప్పినట్టు జంక్ ఫుడ్ ఎక్కువ వాడుతున్నారు. సో అవి కూడా
0: జంక్ఫుడ్ని అలవాటు చేసుకోవడం అంటే ఇక ఫుల్ అసిడిటీ ఎక్కువ వస్తుందండి. మైదా కానీ మసాలా కానీ డైరెక్ట్గా కారప్పొడే చల్లి ఇచ్చేస్తుంటారు. అంత డైజెస్ట్ చేసుకోవడానికి గ్యాస్ట్రిక్ స్టమక్ అంత రెడీగా ఉండదండి. ఎక్కువ యాసిడ్ సెక్రీట్ అవ్వాల్సి వస్తుంది. ఆ యాసిడ్ గొంతు వరకు వస్తుంది. జనరల్గా అడల్ట్లో అయితే చిన్నపిల్లలు చెప్పరు కానీ పెద్దవాళ్ళు మోస్ట్ కామన్ ప్రాబ్లంగా వచ్చి చెప్తుంటారు, నా గొంతు పట్టేస్తుందండి, అన్నం తింటే సగమే తిన్న ఫీలింగ్ వస్తుంది, మింగిన ఫీలింగ్ వస్తుంది, గొంతంతా ఇరిటేషన్ ఉంటుంది, నస దగ్గు వస్తుంది. ఇవన్నీ అసిడిటీ సిమ్టమ్స్ అండి.
1: ఓకే డాక్టర్ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీరు చెవి ముక్కు గొంతు వ్యాధులకు సంబంధించిన వివరాలు చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.
1: మీరు ఇంతవరకు చెవి ముక్కు గొంతుకు వచ్చే వ్యాధులు నివారణ చర్యల గురించి ENT డాక్టర్ ఎం రాంబాబు గారితో పరిచయం విన్నారు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బల
5: సై బాల్,
4: నడువుల తామర
5: సై బాల్,
4: బురద పుల్ల
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
7: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాథ్.

కార్యక్రమంలో ఒక సినిమా పాట విందాం. జై చిత్రం కోసం బేబీ ప్రీతి కులశేఖర్ బృందం పాడిన పాట విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతినిద్దేశించి చేసే ప్రసంగం కార్యక్రమం విందాం.

0: On the eve of Independence Day, you were listening to Honorable President of India, Shrimati Draupadi Murmu's address to the nation.
1: स्वतंत्रता दिवस की पूर्व संध्या पर अभी आप भारत की माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू का राष्ट्र के नाम संदेश सुन रहे थे।
2: MRP यानी अधिकतम खुदरा मूल्य से अधिक भुगतान ना करें। जागो ग्राहक जागो। उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
3: जब भी हेलमेट खरीदें या कोई इलेक्ट्रॉनिक सामान BIS ISI मार्क देखकर ही खरीदें, क्योंकि जान है तो जहान है। जागो ग्राहक जागो। उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: किसी भी उपभोक्ता शिकायत के लिए 1915 पर कॉल करें। जागो ग्राहक जागो। उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: ये प्रसारण आकाशवाणी के दिल्ली केंद्र से किया गया।
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మీరింతవరకు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతినుద్దేశించి చేసిన ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఇప్పుడొక దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది మురుము చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ధి సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలో నెసలైన ముఖ్య ఉద్దేశం అన్న విషయాన్ని దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో అన్న ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడప్పారావు గారు ఉటంకిస్తూ చెప్పారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఈరోజు దేశ విభజన విషాద స్మృతి దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విభజన సమయాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి, అన్యాయాన్ని ఎదుర్కొని పోరాడిన వారికి నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు జాతినుద్దేశించి ఆమె ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక అంచనాలు చెబుతున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ దేశ ఆర్థిక ప్రగతికి, జాతీయ భద్రతకు పునాదులను మరింతగా బలపరిచిందని, సుస్థిర అభివృద్ది లక్ష్యాలు కొన్నింటిని నిర్ణీత సమయం కంటే ముందే భారత్ సాధించిందని చెప్పారు. జాతీయ ప్రయోజనాలే విదేశాంగ విధానానికి పునాదని పేర్కొంటూ, శాంతి, సహకారం, చర్చలు, వసుధైవ కుటుంబకం అనే ఆదర్శాలే భారత విదేశాంగ విధానానికి ప్రధాన స్తంభాలని రాష్ట్రపతి చెప్పారు. గ్లోబల్ సౌత్ అభివృద్ది చెందుతున్న దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని, యునైటెడ్ నేషన్స్ వంటి బహుపాక్షిక సంస్థల్లో ప్రపంచ సమాజానికి సరైన ప్రాతినిధ్యం లభించేలాగా భారత్ కృషి చేస్తోందని ఆమె చెప్పారు. ఉగ్రవాదంపై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల ఖచ్చితమైన సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిచ్చేవారికి ఇది స్పష్టమైన హెచ్చరిక అని రాష్ట్రపతి అన్నారు. ఉగ్రవాదానికి ఆశ్రయమిచ్చే దేశంతో సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం దేశ ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యంగా రైతుల కోసం తీసుకున్న నిశ్చయాత్మకమైన అడుగని ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. అనేక దశాబ్దాలుగా తీవ్ర సవాలుగా మారిన నక్సలిజం నంతం చేసి దేశాన్ని నక్సలైట్ రహితంగా మార్చడం ఒక గొప్ప విజయమని, గతంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఈనాడు కొత్త ఉత్సాహం నిండిందని రాష్ట్రపతి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు ప్రభుత్వం పోటీ పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపడుతోందని, పరీక్షల్లో అక్రమాలను పూర్తిగా అరికట్టి పారదర్శకతను పెంచుతోందని వివరించారు. దేశంలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరిక నుంచి బయటపడ్డారని, జన్ధన్ యోజన కింద 59 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు తెరవగా అందులో 32 కోట్లకు పైగా మహిళల ఖాతాలే ఉన్నాయని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్ కింద 60 కోట్ల మందికి ఏటా 5 లక్షల రూపాయలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించామని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద

0: ఉత్తమ డిజిటల్ మౌలిక సదుపాయాలను భారత్ అభివృద్ధి చేసిందని, ప్రపంచంలోని రియల్ టైం డిజిటల్ లావాదేవీల్లో సగానికి పైగా భారత్లోనే జరుగుతున్నాయని రాష్ట్రపతి తన ప్రసంగంలో చెప్పారు.
1: हमारे देश में विश्व का सबसे बड़ा और सबसे अच्छा डिजिटल इंफ्रास्ट्रक्चर विकसित किया गया है. गांव की छोटी छोटी दुकानों में तथा रेहड़ी पटरी पर भी डिजिटल पेमेंट्स हो रहे हैं. विश्व में आधे से अधिक रियल टाइम डिजिटल ट्रांजैक्शंस भारत में हो रहे हैं. हमारे देशवासियों और सरकार ने मिलकर डिजिटल क्रांति का उदाहरण विश्व समुदाय के सामने प्रस्तुत किया है.
0: ఏక్ పేడ్ మా కే నామ్ లైఫ్ వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. పండిట్ రఘునాథ్ ముర్ము రాసిన ఒక పాటను టంకిస్తూ ప్రకృతిని మానవ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డ్రోన్ దీదీల నుంచి వైమానిక దళంలోని ఫైటర్ కాంబాట్ లీడర్ల వరకు అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని రాష్ట్రపతి ఆనందం వ్యక్తం చేశారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన 13 స్వర్ణ పథకాల్లో 8 పథకాలు మహిళలే సాధించారని కొనియాడారు. 10 కోట్ల మందికి పైగా మహిళలు స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్నారని, 3 కోట్ల లాక్పతి దీదీల లక్ష్యం పూర్తయి మరో 3 కోట్ల కొత్త లాక్పతి దీదీల దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్రపతి చెప్పారు. లోక్సభ శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి నారీ శక్తి వందన అధినియం 2023 ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందన్నారు. దేశ జనాభాలో 65% మంది 35 ఏళ్లలోపు వారేనని, వారి భాగస్వామ్యంతో దేశంలో బలమైన స్టార్టప్ ఈకోసిస్టమ్ తయారైందని పేర్కొన్నారు. ఖేలో ఇండియా ద్వారా క్రీడా రంగానికి ప్రభుత్వం అపూర్వమైన పెట్టుబడులు పెడుతోందని, అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారుల ప్రతిభ మెరుగైందని చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ధి, సంక్షేమం, వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్యోద్దేశం అన్న విషయాన్ని దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడ పారో గారిని ఉటంకిస్తూ తన ప్రసంగంలో పేర్కొనడం విశేషం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను రేపు దేశం అత్యంత వైభవోపేతంగా జరుపుకోనుంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 2 MI-17 హెలికాప్టర్లు ఎర్రకోట ప్రాంగణంపై పూలవన కురిపిస్తాయి. జాతీయ జెండా ఆవిష్కరణ సమయానికి సరిగ్గా 21 తుపాకుల సెల్యూట్ సమర్పిస్తారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజులపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ గేయం వందే మాతరం 150 సంవత్సరాల ఘనమైన వారసత్వాన్ని పురస్కరించుకుని ఎర్రకోట వేడుకల్లో మొదటిసారిగా వందే మాతర గీతాన్ని ఆలపించనున్నారు. ఈరోజు దేశ విభజన విషాద స్మృతి దినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, అన్యాయాలను ఎదుర్కొని పోరాడిన వారికి నివాళులర్పించారు. ప్రధానమంత్రి సోషల్ మీడియాలో సందేశమిస్తూ, దేశ విభజన అనేది ఎన్నో జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసిన విషాదకర ఘట్టమని పేర్కొన్నారు. ఎన్నో కుటుంబాలు తమ నివాసాలను, ఆత్మీయులను కోల్పోయి అపారమైన బాధను అనుభవించాయని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశంలో సౌభ్రాతృత్వాన్ని, ఐక్యతను పెంపొందించుకునేందుకు వికసిత్ భారత్ సాధన దిశగా అంతా కలిసికట్టుగా కృషి చేయడానికి ఈరోజు అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ ఆదివారం నుంచి 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తారు. చెన్నై, చెంగల్పట్టు, తిరువరూర్, తంజావూరు జిల్లాల్లో జరిగే పలు విద్యా, స్మారక, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదివారం చెంగల్పట్టులోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ 22వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి హాజరవుతారు. చెన్నైలో మాజీ గవర్నర్ దివంగత లా గణేశన్ వర్ధంతి కార్యక్రమంలో ఈకోస్ ఆఫ్ ఎ నేషనలిస్ట్ మైండ్ అనే పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొంటారు. హిందుత్వ సిద్ధాంతకర్త విడి సావర్కర్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై నమోదైన క్రిమినల్ పరువు నష్టం దావా కేసును సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. రాహుల్ గాంధీని ప్రాసిక్యూట్ చేయడానికి చట్ట ప్రకారం అవసరమైన ముందస్తు అనుమతిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వనందువల్ల ఈ కేసు విచారణ ముందుకు సాగలేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ కేసుకు అవసరమైన చట్టబద్దమైన ముందస్తు అనుమతి కోరబడిందని పేర్కొంటూ రాహుల్ గాంధీ పిటిషన్ను అనుమతించింది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. టెక్స్టైల్ రంగానికి నూతన ఉత్తేజాన్ని అందించడం, అంతర్జాతీయ స్థాయిలో భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడం, ప్రపంచ వేదికపై భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో చర్చించారు. ఉపాధి కల్పన, పెట్టుబడి

0: ఎగుమతులు వినూత్న సాంకేతికతలు ఆవిష్కరణలు సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా జౌళి రంగాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే మార్గాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా పీపల్కోటి వద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ టన్నెల్లో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈరోజు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. నేరుగా టన్నెల్లోకి వెళ్లి సహాయక రక్షణ చర్యలను సమీక్షించారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీయడమే ప్రథమ ప్రాధాన్యమని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు. విశేషాలు మరొకసారి. ప్రపంచవ్యాప్తంగా యుద్దాలు అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన ప్రసంగంలో ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ది సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలో అసలైన ముఖ్య ఉద్దేశం అన్న విషయాన్ని దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులు అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడప్పారావు గారిని ఉటంకిస్తూ చెప్పారు. ఢిల్లీలో చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇవ్వవాణి.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో ఇంటర్నేషనల్ న్యూస్, అంతర్జాతీయ వార్తలు, అనంతరం సినిమా పాట మనకు అంశాలు ఉంటాయి. కార్యక్రమంలో ముందుగా విద్యా సమాచారం గురించి విందాం. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ వర్సిటీలో బిఎస్సి కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. ఆ వివరాలు చూద్దాం. ఇప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 4 సంవత్సరాల బిఎస్సి ఆనర్స్ డిప్లొమా హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం హార్టీసెట్ 2026 పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం సీట్ల సంఖ్య 91, కోర్సు వ్యవధి 4 సంవత్సరాలు. అర్హత డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ఉత్తీర్ణులై ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరాల్లో డిప్లొమా పూర్తి చేస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 31 డిసెంబర్ 2026 నాటికి. జనరల్ బీసీ అభ్యర్థులకు 17-22 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 25 సంవత్సరాలు, ఇక దివ్యాంగ అభ్యర్థులకు 27 సంవత్సరాలు. ఎంపిక విధానం హార్టీసెట్ 2026 ర్యాంకు ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకటరామన్న గూడెం 53-41-01 చిరునామా పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపించాలి. దరఖాస్తు చివరి తేదీ 26 ఆగస్టు 2026. ఇది ఈనాటి విద్యా సమాచారం. ఇక ఉద్యోగ సమాచారం విందాం. ఎస్వీఐఎంఎస్ టీటీడి తిరుపతిలో 236 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. వివరాలు చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడి పరిధిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎస్వీఐఎంఎస్ తిరుపతి

డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన రెగ్యులర్ స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 236. ఖాళీల వివరాలు బ్యాక్లాగ్ ఖాళీలు 24, రెగ్యులర్ ఖాళీలు 212. ఇక ఈ పోస్టుకు అర్హత విషయానికి వస్తే, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్లో ఉత్తీర్ణులవ్వాలి. దీనితోపాటు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కూడా కలిగి ఉండాలి. ఈ అర్హత లేకపోతే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. దీనితోపాటు 3 సంవత్సరాల జనరల్ నర్సింగ్ కోర్సుల్లో అంటే జిఎన్ఎం 6 నెలల మిడ్వైఫరీ ట్రైనింగ్ పూర్తి చేసి మెడికల్ కాలేజీ లేదా టెర్సీరియర్ కేర్ ఆసుపత్రిలో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. ఇక వయసు విషయానికి వస్తే 1/7/2026 నాటికి కనీసం 18 సంవత్సరముల నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. ఇక వేతనం నెలకు 38,720 రూపాయల నుంచి 118,390 రూపాయలు. ఎంపిక విధానం రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 15 జూలై 2026. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 10/8/2026. వెబ్సైట్ svimstpt.apnic.in వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థుల పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును.

కార్యక్రమంలో తెలుసుకుందాం రండి. కార్యక్రమంలో జాతీయ అంతర్జాతీయ వార్తల గురించి తెలుసుకుందాం. ముందుగా బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది 79 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2026 ఆగస్టు 15 భారతదేశం తన 80వ స్వాతంత్ర దినోత్సవంను ఘనంగా జరుపుకోనుంది. ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి యూత్ పవర్ థీమ్లు నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో దేశ యువత పోషించే పాత్రను థీమ్ ప్రతిబింబిస్తుంది. 2026 స్వాతంత్ర దినోత్సవ థీము యువశక్తిని ఎంచుకున్నారు. ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు తదితర యువ సాధకులు దేశ సామాజిక ఆర్థిక సాంకేతిక పరివర్తనలో అందిస్తున్న అపారమైన సహకారంను ఈ థీమ్ గుర్తిస్తుంది. 2047 నాటికి స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ బృహత్తరమైన లక్ష్యమైన వికసిత్ భారత్ 2047 ఇది అనుసంధానంగా ఉంది. యువశక్తి అంటే నేరుగా యువత బలం అని అర్థం. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. కాబట్టి దేశ ఉజ్వల భవిష్యత్తులో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమైనది. యువతను కేవలం ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తు నిర్మాతల్లో క్రియాశీలక భాగస్వాములుగా ఈ థీమ్ పరిగెత్తిస్తుంది. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవానికి విశేషమైన ప్రాముఖ్యత కూడా ఒకటి ఉంది. 1947 మొదటి స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నందున 2026 జరుపుకునేది 80వ స్వాతంత్ర దినోత్సవం అవుతుంది. అలాగే వందే మాతరంకు 150 సంవత్సరాలు అవుతుంది. బంకించంద్ర చట్టోపాధ్యాయ రచించిన జాతీయ గీతంకు 2026 సంవత్సరంలో 150వ సంవత్సరం నిండుతాయి. తర్వాత అంతరిక్షంలో త్రివర్ణ పతాకం, భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్ వివరాలు చూద్దాం. అంతర్జాతీయ అంతరిక్షం నుంచి రష్యా వ్యామోగాములు భారత ప్రజలకు ప్రత్యేక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష

అధ్యక్షులు తెలిపారు. చేతుల్లో త్రివర్ణ పతాకంను పట్టుకొని భారత్ రష్యా సుదీర్ఘ అంతరిక్ష సహకారం సంబంధాలు, గగన్యాన్ మిషన్ గురించి ప్రస్తావించారు. భారత 80వ స్వాతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్న వేళ అంతరిక్షం నుంచి భారత ప్రజలకు రక్షా వ్యామోహములు, ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్ రష్యా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహం, అంతరిక్ష రంగంలో ఇరు దేశాల సహకారంను వారు గుర్తు చేశారు. ఈ సందేశంలో రష్యా వ్యామోగామి అయిన ప్యూటర్ దుబ్రెగ్ మాటలు మాట్లాడుతూ

0: దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిన భయంకరమైన భారీ వినాశనాన్ని మిగిల్చింది. ఈ విపత్తులో ఇప్పటి వరకు 213 మంది ప్రాణాలు కోల్పోగా 9,000 మంది పైగా గాయపడ్డారు. ఇక ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం తన అధికారిక నివాసమైన 7వ లోక్ కళ్యాణ్ మార్గ్లో కలిశారు. గ్లాస్లో వేదికగా జరిగిన పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసిన అథ్లెట్లను ప్రధాని గారు అభినందించారు. వారి విజయాలు దేశానికి గర్వకారణంగా నిలవడమే కాకుండా భవిష్యత్తు తరాల యువతను క్రీడల వైపు ఆకర్షించగలవని అన్నారు. వైట్ రెవల్యూషన్ 2.0ను ప్రారంభించడం జరిగింది. వివరాలు చూద్దాం. సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వైట్ రెవల్యూషన్ 2.0ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా డైరీ సహకారాలను విస్తరించడం, ఉపాధి అవకాశాలు పెంచడం, మహిళా సాధికారతను బలపరచడం లక్ష్యంగా ఉంది. 2028-29 నాటికి డైరీ సహకారాల ద్వారా పాల సేకరణను 50% పెంచి రోజుకు 107,000 కేజీలు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సుమారు 75,000 కొత్త డైరీ సహకార సంఘాలు ఏర్పాటు చేయబడతాయి. 46,422 ఉన్న డీసీఎస్లను బలోపేతం చేస్తారు. ఈ పథకం ద్వారా పాల తరుగుదల నష్టాలు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది, పోషక భద్రత మెరుగుపడుతుంది. అసలు వైట్ రెవల్యూషన్ అంటే ఏమిటి? వైట్ రెవల్యూషన్కు భారతదేశానికి సంబంధమైంది, అటువంటి విషయాలు తెలుసుకుందాం. భారతదేశంలో పాల ఉత్పత్తిని భారీగా పెంచడానికి, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి 1970వ సంవత్సరంలో ప్రారంభించిన అతిపెద్ద కార్యక్రమమే శ్వేత విప్లవం లేదా ఆపరేషన్ ఫ్లడ్. దీనినే వైట్ రెవల్యూషన్ అని కూడా అంటారు. ఈ వైట్ రెవల్యూషన్ పితామహుడు డాక్టర్ వర్గీయస్ కురియన్. భారతదేశంలో శ్వేత విప్లవానికి వీరు నాయకత్వం వహించారు. దీనికి మరో పేరు ఆపరేషన్ ఫ్లడ్, అచ్చ తెలుగులు చెప్పాలంటే పాల వెల్లువ. ఈ వైట్ రెవల్యూషన్ యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చేసి దేశంలో పాల ఉత్పత్తిని పెంచి రైతులకు ఉపాధి కల్పించి దేశాన్ని పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా మార్చడం. మొదటి దశలో 1970 నుంచి 1980 సంవత్సరం వరకు దేశంలోని ప్రధాన నగరాలను పాల ఉత్పత్తి కేంద్రాల్లో అనుసంధానం చేశారు. ఇక రెండో దశలో 1981 నుంచి 1985లో పాల సరఫరా కేంద్రాలు వేలాది గ్రామాలకు విస్తరించాయి. ఇక చివరి దశ మూడో దశలో 1986 నుంచి 1996లో పాడి పరిశ్రమకు కావలసిన మౌలిక వసతులు, పశువుల ఆరోగ్యం మరియు సహకార సంఘాలు మరింత అభివృద్ధి చెందాయి. ఇవి ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలోని అంతర్జాతీయ జాతీయానికి సంబంధించిన కొన్ని అంశాలు విన్నాం.
1: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికి దక్షిణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశ సమగ్రతను కాపాడటం, త్యాగాల ద్వారా సాధించిన స్వేచ్ఛను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. దేశ నిర్మాణంలో నారీ శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన 1057 మందికి శౌర్య సేవా పథకాలను ప్రకటించింది. వార్తల వివరాలు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి కొద్దిసేపటి క్రితం జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రపంచ సగటు వృద్ధి రేటుకు రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందన్నారు. దేశ ఆర్థిక పురోగతి, జాతీయ భద్రతా పునాదులను ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ మరింత బలోపేతం చేసిందని చెప్పారు. సుస్థిర అభివృద్ది లక్ష్యాలు 2030లో కొన్నిటిని భారత్ నిర్దేశిత గడువు కంటే ముందే సాధించిందన్నారు. జాతీయ ప్రయోజనమే భారత విదేశాంగ విధానానికి పునాది అని, శాంతి, సహకారం, చర్చలు, వసుధైవ కుటుంబకం అనేవి ఆ విధానానికి మూల స్తంభాలని వివరించారు. ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు పరస్పర సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని చెప్పారు. 2047లో స్వాతంత్ర శత వార్షికోత్సవం నాటికి మన దేశం వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. అలాగే తెలుగు కవి గురజాడ అప్పారావు రాసిన కవితను రాష్ట్రపతి తన ప్రసంగంలో ఉటంకించారు.
1: గుర్జాడా అప్పారావు ని అప్నే ఏ గీతమే కహాయ్, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఈన్ పక్తి ఒక భావే, దేశ ప్రేమ కరో, భలాయికో బఢావ్. దేశ కా అర్థ కేవల్ మిట్టి హి నహీ హై, దేశ కా అర్థ సమస్త జన సముదాయ హై. ముజే విశ్వాస్ హై కి సమాజ్ కి భాగీదారీ ఔర్ సర్కార్ కే ప్రయాసో సే గాంవ్ గాంవ్ మే, నగర్ నగర్ మే, భారత్ కే ఘర్ ఘర్ మే రహనే వాలే సభీ లోగ్ స్వస్థ్ సుఖీ ఔర్ సమృద్ధ్ బనేంగే.
0: దేశం నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛ గత తరాల వారి త్యాగాల వల్ల లభించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విభజన విభీషక స్మృతి దివస్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశ సమగ్రతను కాపాడటం, ఆ త్యాగాల ద్వారా సాధించిన స్వేచ్ఛను గౌరవించడం ప్రతి ఒక్కరి ప్రధాన కర్తవ్యమని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ విభజన అనేక మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిందని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. విభజనతో అనేక మంది నిరాశ్రయులయ్యారని, ప్రియమైన వారిని కోల్పోయారని, అపారమైన బాధను అనుభవించారని వివరించారు. దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, ఆనాటి అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు నివాళి అర్పించారు. పోలీస్, అగ్నిమాపక సేవలు, హోంగార్డ్, పౌర రక్షణ సేవలకు చెందిన 1057 మందికి కేంద్ర ప్రభుత్వం 2026 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శౌర్య సేవా పథకాలను ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు 301 శౌర్య పథకాల జాబితాను విడుదల చేసింది. ప్రాణాలను, ఆస్తులను కాపాడటంలో, నేరాలను నివారించడంలో లేదా నేరస్తులను పట్టుకోవడంలో ప్రదర్శించిన విశేషమైన ప్రదర్శనకు శౌర్య పథకాన్ని ప్రదానం చేస్తారు. ఇందులో 272 పోలీస్ సిబ్బందికి, 29 అగ్నిమాపక సేవా సిబ్బందికి కేటాయించారు. మొత్తం 301 శౌర్య పథకాలలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుండి 197 మంది, జమ్మూ కాశ్మీర్ నుండి 51

0: మంది, ఈశాన్య ప్రాంతం నుండి 12 మంది, ఇతర ప్రాంతాల నుండి 41 మంది సిబ్బందికి అందజేస్తున్నారు. అలాగే 92 విశిష్ట సేవా పథకాలను, 664 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ను ప్రకటించారు. విమానయానం వంటి ఆకాంక్షిత రంగాలకు ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో అవసరమైనంత సమయం లభించలేదని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. దీనికి కారణం ప్రతిపక్షాల అంతరాయాల మధ్య వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడడమే అని ఆయన సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. పౌర విమానయాన రంగానికి సంబంధించిన 28 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు. 2013 సంవత్సరం వర్షాకాల సమావేశాల్లో తీసుకున్న 14 ప్రశ్నలతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం రక్షణ దళాల ఆధునీకరణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకాశవాణి ద్వారా ఆయన సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా గత 12 ఏళ్లలో రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. దేశీయ రక్షణ ఉత్పత్తి గత దశాబ్ద కాలంగా 4 రెట్లు పెరిగిందని, భారత్ ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగానూ, రక్షణ ఎగుమతిదారుగా అభివృద్ది చెందుతోందన్నారు. రక్షణ దళాలలో మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించడంపైన, దేశ నిర్మాణంలో నారీ శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడంపైన ప్రభుత్వం దృష్టి సారిస్తోందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: हमारे प्रयासों ने रक्षा उत्पादन को नई दिशा दी है. हमारा घरेलू रक्षा उत्पादन जो 2014 तक मात्र 46,000 करोड़ रुपए हुआ करता था, वो वित्त वर्ष 2025-26 में रिकॉर्ड 1,78,000 करोड़ रुपए पर पहुंच गया है. 2013-14 में 686 करोड़ रुपए का डिफेंस एक्सपोर्ट, आज वित्त वर्ष 2025-26 में 38,424 करोड़ रुपए तक पहुंच गया है और हमारे डिफेंस प्रोडक्ट्स 80 से अधिक देशों में एक्सपोर्ट हो रहे हैं.
0: సద్భావనా, పరస్పర గౌరవం, విశ్వాసం భారత్ వియత్నాంల మధ్య సంబంధాలకు బలమైన పునాది అని వియత్నాంలోని భారత రాయబారి షెరింగ్ డబ్ల్యూ షెర్పా అన్నారు. భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవాలకు సిద్దమవుతున్న తరుణంలో ఆయన ఈ విషయాన్ని ఒక వియత్నమీస్ ఆంగ్ల దినపత్రికలో రాశారు. ఈ సాంప్రదాయం ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లడానికి కీలకంగా నిలుస్తుందన్నారు. ఉమ్మడి నాగరికత సంబంధాలు, బౌద్ధమతం, చరిత్ర, సంస్కృతిలో పాతుకుపోయిన భారత్ వియత్నాం సంబంధాల పరిణామం అసాధారణమైందిగా అభివర్ణించారు. వసుదైవ కుటుంబకం అనే స్ఫూర్తితో అభివృద్ధికి భారతదేశం అనుసరిస్తున్న ప్రజల కేంద్రీకృత విధానం ప్రపంచ శ్రేయస్సుకు దోహదపడాలనే దాని నిబద్ధత గొప్పవని షెర్పా పేర్కొన్నారు. 2027 జనాభా గణన కోసం రూపొందించిన గృహ షెడ్యూల్ ప్రశ్నావళిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం నోటిఫై చేసింది. తల్లిదండ్రుల వివరాలు, ఆధార్, మొబైల్ నంబర్, మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్య, పని ప్రదేశానికి ప్రయాణం, మతం, కులం వంటి 40 ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. జనాభా గణన అనేది పరిపాలనకు ఒక కీలకమైన సాధనంగా నిలుస్తుంది. ఇది రాబోయే దశాబ్దానికి భారతదేశ అభివృద్ధి ప్రణాళికకు పునాది వేస్తుంది. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే 80వ స్వాతంత్ర దినోత్సవాలను వీక్షించేందుకు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం నుండి పీఎం విశ్వకర్మ పథకం కింద 100 మంది లబ్దిదారులను ప్రభుత్వం ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. ఈ లబ్దిదారులు పీఎం విశ్వకర్మ పథకం కింద ఉన్న 18 సాంప్రదాయ వృత్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, వీరిలో దర్జీ, వడ్రంగి, కంసాలి, కమ్మరి, తాళాల తయారీదారులు వంటి వారు ఉన్నారని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వీరికి గుర్తింపుగా జ్ఞాపికలను అందజేస్తారని, అనంతరం వారు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమవుతారని పేర్కొంది. స్వాతంత్ర దినోత్సవాలలో పీఎం విశ్వకర్మ లబ్దిదారుల భాగస్వామ్యం భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి సాంప్రదాయ కళాకారులు, చేతి వృత్తుల వారు అందించిన అమూల్యమైన సేవకు లభించిన గుర్తింపు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. పరారీలో ఉన్న డ్రగ్ కింగ్ పిన్ వీరేందర్ సింగ్ బసోయాను యుఏఈ నుంచి తిరిగి రప్పించడంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విజయం సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానంలో ఇది ఒక కొత్త మైలురాయని సామాజిక మాధ్యమం పోస్టులో ఈరోజు పేర్కొన్నారు.

0: ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశ సమగ్రతను కాపాడటం, త్యాగాల ద్వారా సాధించిన స్వేచ్ఛను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. దేశ నిర్మాణంలో నారీ శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన 1057 మందికి శౌర్య సేవా పథకాలను ప్రకటించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా సుబ్బు చిత్రం కోసం మనో పాడిన పాట విందాం. సంగీతం మణిశర్మ.
1: Do you love your mommy and daddy?
2: Why not?
1: So that

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: తరువాత పాట ఖడ్గం చిత్రం కోసం హనీ పాడిన పాట సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: చెప్పేది అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్, స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం.

తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం కోసం కేకే వర్ధిని పాడిన పాట విందాం. సంగీతం MM కీరవాణి.

మీరు ఇంతవరకు చిత్రమందిరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికి దక్షిణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం అనంతరం 9:15 స్పాట్లైట్, 9:30 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతినుద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.

0: గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026 సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తెలుగు అనువాదం వింటారు. అనువాదం పఠనం శ్రీమతి తురగా ఉషారమణి.
1: నా ప్రియమైన సహపౌరులారా, నమస్కారం. రేపు మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను ఈ జాతీయ ఉత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరికొద్ది గంటల్లో మన దేశం స్వాతంత్రం వచ్చిన 80వ సంవత్సర శుభారంభాన్ని చూస్తాం. దేశంలోనూ విదేశాల్లో ఉన్న భారతీయులందరూ ఈ పండుగను అత్యంత సంతోషంతో జరుపుకుంటారు. మన త్రివర్ణ పతాకం మన స్వేచ్ఛకు చిహ్నం. అత్యంత గర్వంతో దేశభక్తితో మనం ఈ జెండాను ఆవిష్కరిస్తాం. 1947 ఆగస్టు 15వ తేదీన భారతమాత దాస్య శృంఖలాల నుంచి విముక్తమైంది. ప్రతి పౌరుడు స్వతంత్ర భారత భవితవ్యానికి వాస్తుశిల్పిగా ఆవిర్భవించాడు. పౌరులందరూ తమ ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకునే వీలుండడమే స్వేచ్ఛకు అసలైన అర్థం. ప్రపంచంలోనే అగ్రగామిగా మన దేశాన్ని నిలబెట్టాలన్న లక్ష్య సాధన కోసం కృషి చేసే అవకాశం ఉండడమే స్వేచ్ఛ. అత్యంత అంకితభావంతో ఉండే విద్యార్థులు, అధ్యాపకులు, అభివృద్ధికి కట్టుబడి ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆరోగ్య సేవలను అందించే డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, అత్యంత శ్రామికులైన మన కార్మికులు, అన్నదాతలైన మన రైతులు అందరూ కూడా దేశ నిర్మాణానికి తమ వంతు కృషి అందిస్తున్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు, హస్తకళా వృత్తి నిపుణులు, కళాకారులు, దార్శనికత కల మేధావులు, ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో శ్రద్ధగా పనిచేసే సిబ్బంది, వారికి సేవలందించేందుకు అంకితమవుతున్న ప్రజాప్రతినిధులు, న్యాయ వ్యవస్థలో అధికారులు, తమ విధి నిర్వహణకు కట్టుబడి ఉన్న ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, అర్థవ్యవస్థలో చిన్న పెద్ద పెట్టుబడిదారులు, నిస్వార్థంతో పనిచేసే సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛతాభియాన్లో ప్రముఖ పాత్ర పోషించే సఫాయి మిత్ర కార్మికులు అందరూ కూడా దేశ ప్రగతిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వివిధ ఇతర కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న అసంఖ్యాకమైన పౌరులు రాజ్యాంగంలో పొందుపరిచిన తమ ప్రాథమిక విధులను అత్యంత శ్రద్ధతో, చిత్తశుద్ధితో నిర్వర్తించే ప్రతి పౌరుడు మన జాతి నిర్మాణ ప్రక్రియలో క్రియాశీలకమైన భాగస్వాములు. నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ప్రశంసలు తెలియజేస్తున్నాను. త్రివిధ దళాలు, సాయుధ పోలీస్ బలగాలు, పోలీస్ సిబ్బంది అందరి అంకితభావాన్ని, అచంచలంగా వారు చేస్తున్న కర్తవ్య నిర్వహణ పట్ల ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రవాస భారతీయులు, మన రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విశ్వవేదికపైన భారత్ ప్రతిష్టను, గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నందుకు వారికి కూడా శుభాకాంక్షలు. నా ప్రియమైన సహపౌరులారా, 2047లో మన స్వాతంత్ర శతాబ్ది నాటికి వికసిత్ భారత్ నిర్మాణం దిశగా మనం ముందుకు సాగుతున్నాం. అంత్యోదయ స్ఫూర్తితో అభివృద్ధి ఫలాలు ప్రతి వ్యక్తికి చేరేలా చూడడమే మన సంకల్పం. మన సుసంపన్నమైన వారసత్వాన్ని, స్వాతంత్ర సమరంలో ఆదర్శాలను సొంతం చేసుకుని ఆధునిక అభివృద్ధి పథంలో మనం ముందుకు సాగుతున్నాం. వయం రాష్ట్రే జాగృయామ అన్న వేదవాక్యం స్ఫూర్తినిచ్చి మనం సదా దేశ సేవకు సిద్ధంగా ఉండాలని గుర్తు చేస్తుంది. మన స్వాతంత్ర సంగ్రామ సమయంలో విభిన్నమైన భావజాలాలు గల వ్యక్తులు భారత స్వాతంత్రం అనే ఏకైక ఉమ్మడి లక్ష్యం కోసం సమైక్యమయ్యారు. స్వదేశీ ఉద్యమం సమయంలో వందేమాతర గీతం జనబాహుళ్యానికి గీతంగా మారింది. జాతిపిత మహాత్మాగాంధీ నాయకత్వంలో అసంఖ్యాకులైన భారతీయులు స్వాతంత్ర సంగ్రామంలోకి దూకారు. బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సామాజిక సంస్కరణ, దేశభక్తిలో అత్యున్నత ఆదర్శాలకు మూర్తిభవించిన రూపంగా నిలిచారు. మన దేశ స్వాతంత్ర స్థితికి, ఆ తర్వాత ప్రగతికి మార్గదర్శకంగా ఉన్న ఈ భారతమాత గొప్ప సుపుత్రులు, సుపుత్రికలకు నేను సవినయంగా తలవంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు 14వ తేదీన మనం విభజన భయానక స్మృతి రోజుగా పాటిస్తాం. దేశ విభజన కారణంగా ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది భారతీయులు, నిర్వాసితులై అత్యంత విషాదాన్ని భరించవలసి వచ్చిన కోట్లాది మంది భారతీయులను ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. దేశ విభజన సమయంలో దౌర్జన్యాలు, అత్యాచారాలు భరించవలసి వచ్చిన వారు, లక్షలాది మంది మతపరమైన హింసాకాండ కారణంగా శరణార్థులుగా మారారు. అయినప్పటికీ వారు తమ గుర్తింపును మాత్రం విడిచిపెట్టలేదు. మన స్వాతంత్ర్యం సమయంలో విభజన వల్ల సంభవించిన అత్యంత విషమమైన పరిణామాలతో పాటు స్వతంత్ర భారతదేశంలో 550కి పైగా సంస్థానాలను విలీనం చేసే అసాధారణమైన సవాలు కూడా మన ముందు నిలిచింది. రాచరిక వ్యవస్థలకు అంతం పలికిన సర్దార్ వల్లభాయ్ పటేల్

వాటిని మన స్వతంత్ర ప్రజాస్వామ్యంలో విలీనం చేశారు. ఆధునిక భారతదేశ సమైక్యతా శిల్పి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పవిత్ర స్మృతికి కృతజ్ఞతతో కూడిన భారత జాతి తరఫున నేను గౌరవపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ పౌరులారా, భారత ప్రజలు రూపొందించిన రాజ్యాంగం ప్రజల భాగస్వామ్య అనే పునాదిపై నిలిచి ఉంది. జన భాగస్వామ్య స్ఫూర్తి ప్రజాస్వామ్యానికి ఆలవాలమైన మన దేశంలో ప్రజలకు అంతర్గత భావనగా ఎల్లప్పుడూ ఉంది. ఇనుమడించిన ఉత్సాహంతో మన దేశ పౌరులు జన భాగస్వామ్యం అనే సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా పెంపొందిస్తున్నారు. ప్రజల చురుకైన భాగస్వామ్యంతోనే జాతీయ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇది మన ప్రజాస్వామ్యం సాధించిన స్ఫూర్తిదాయకమైన విజయం. హోదాలోనూ అవకాశాల్లోనూ సమానత్వంతో పాటు వ్యక్తి గౌరవాన్ని కాపాడడం మన రాజ్యాంగం అత్యంత పవిత్రంగా భావించే ఆదర్శాల్లో ముఖ్యమైనవి. ఈనాడు సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ప్రజలు అనేక రంగాల్లో అసాధారణమైన తోడ్పాటునందిస్తున్నారు. వర్తమాన భారత్లో ప్రతి ఒక్కరూ పెద్ద కలలు కనవచ్చని, అలాగే ఆ కలలను సాకారం చేసుకోవచ్చని నాకున్న నమ్మకాన్ని ఇది మరింతగా బలోపేతం చేస్తోంది. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసనసభ, న్యాయ వ్యవస్థల బాధ్యతలను మన రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. చట్టసభలో ప్రజల ప్రతినిధులు వారి ఆకాంక్షల గణం వినిపించడం వారి ధర్మం. దేశం ప్రజల ప్రయోజనాలకు తోడ్పడే విధానాలను అమలు చేయడం కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత. వనరుల కొరత కారణంగా ఎవరికీ న్యాయం దక్కకుండా పోయే పరిస్థితి లేకుండా చూడడం న్యాయ వ్యవస్థతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. పౌరులందరూ, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందినవారు ఆత్మగౌరవంతో కూడిన సమయబద్ధమైన న్యాయాన్ని సమానంగా పొందే అవకాశం ఉండాలి. నా ప్రియమైన దేశ పౌరులారా, గత దశాబ్దానికి పైబడిన ఈ కాలంలో మన దేశంలో వేగవంతమైన సమ్మిళిత అభివృద్ధి, వారసత్వానికి అభివృద్ధికి మధ్య సమతుల్యత సాధించడానికి ప్రాధాన్యత ఇవ్వడం, అభివృద్ధికి దశాబ్దాలుగా ఉన్న అనేక అడ్డంకులను తొలగించడం అనే ప్రక్రియలను చూస్తున్నాం. మన దేశం మహాత్మా జ్యోతిబా ఫూలే ద్విశత జయంతి ఉత్సవాలను జరుపుకుంటోంది. మహాత్మా ఫూలే, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫూలే సామాజిక న్యాయం, విద్య, మహిళా సాధికారత, సమానత్వం కోసం చారిత్రాత్మకమైన సేవలందించారు. వారి ఆదర్శాలను అనుసరిస్తూ గత కొన్నేళ్లుగా జాతీయ స్థాయిలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇచ్చారు. మహిళా విద్యారంగంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పారు. 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమమైన ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద దాదాపు 59 కోట్ల మంది ఖాతాదారులు బ్యాంకింగ్ వ్యవస్థలో చేరారు. వీరిలో 32 కోట్ల మందికి పైగా ఖాతాదారులు మహిళలే. ఉచిత రేషన్ సదుపాయం కల్పించడం ద్వారా 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఆహార భద్రత హామీ కల్పించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 60 కోట్ల మందికి ఏటా 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య రక్షణ అందించారు. కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డులు, వ్యవసాయం, డైరీ, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమ, తేనెటీగల పెంపకం వంటి కార్యకలాపాల్లో జీవనోపాధి కోసం పనిచేస్తున్న రైతులకు చేయూతనందించాయి. సాంస్కృతిక గుర్తింపు అనే బలమైన పునాదులపై సాధించిన అభివృద్ధి ఎంతో వేగవంతమైందిగా, సుస్థిరమైందిగా ఉంటుందనడానికి ప్రపంచ చరిత్రే సాక్ష్యం. సాంస్కృతిక స్వాభిమానం దేశ అంతర్గత శక్తిని మరింత బలోపేతం చేస్తుందనే అవగాహన ఈనాడు దేశంలో పెరుగుతోంది. మన పూర్వీకులు అభ్యాసం, విజ్ఞాన శాస్త్రం, కళ, సంస్కృతి, ఆధ్యాత్మికత, సదాచారాల సుసంపన్నమైన వారసత్వాన్ని మనకందించారు. మన వారసత్వం, అభివృద్ధి మధ్య సమతూకం సాధిస్తూ మనం ముందుకు సాగుతున్నాం. భారతదేశం ప్రపంచంలోనే అతి విస్తృతమైన, అత్యుత్తమమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. చిన్న గ్రామీణ దుకాణాల్లో, వీధి వ్యాపారాల్లో సైతం డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. ప్రపంచంలోని రియల్ టైం డిజిటల్ లావాదేవీల్లో సగానికి పైగా భారతదేశంలోనే జరుగుతున్నాయి. భారత ప్రజలు, ప్రభుత్వం కలిసి అంతర్జాతీయ సముదాయానికి డిజిటల్ విప్లవానికి ఒక గొప్ప ఉదాహరణను అందించాయి. సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రయోజనాలను పారదర్శకమైన పద్ధతిలో ప్రజలకు అందించింది. మన దేశంలో రహదారులు, జలమార్గాలు, రైల్వేలు, విమానయాన మార్గాల్లో ఆధునిక మౌలిక సదుపాయాల విస్తరణ అపూర్వమైన స్థాయిలో జరిగింది. ఇది నూతన పరిశ్రమలకు అవకాశాలను సృష్టిస్తూ, ఉపాధిని పెంపొందిస్తూ, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతోంది. నా ప్రియమైన సహపౌరులారా, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, అస్థిరత ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన

0: ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోంది. ఆర్థిక అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే రెండింతల కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ మన ఆర్థిక పురోగతికి, జాతీయ భద్రతకు ఉన్న పునాదిని మరింత బలోపేతం చేసింది. ఆధునిక అభివృద్ధి బాటలో ముందుకు సాగుతూనే పర్యావరణ పరిరక్షణలో భారతదేశం ప్రపంచ స్థాయిలో కూడా అగ్రగామి పాత్ర పోషిస్తోంది. మన దేశం 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో కొన్నింటిని నిర్ణీత గడువు కంటే ముందే సాధించింది. గత కొన్నేళ్లుగా పునరుత్పాదక ఇంధన అభివృద్ధి మునుపెన్నులు లేని స్థాయిలో వేగాన్ని పుంజుకుంది. జాతి ప్రయోజనాలే మన విదేశాంగ విధానానికి ప్రాతిపదిక. శాంతి, సహకారం, చర్చలు, వసుధైవ కుటుంబకం అనే ఆదర్శం మన విదేశాంగ విధానానికి ప్రధాన స్తంభాలు. ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడానికి, పరస్పర సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మనం అనేక దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నాం. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న వెనుకబడిన దేశాలు గ్లోబల్ సౌత్లో మనం అగ్రగామి పాత్ర పోషిస్తున్నాం. ప్రపంచ వేదికపై మన దేశ ప్రతిష్ట పెరిగింది. నియమ నిబంధనలకు అనుగుణంగా నడిచే అంతర్జాతీయ వ్యవస్థను మనం విశ్వసిస్తాం. యునైటెడ్ నేషన్స్, ఇతర బహుళపక్ష సంస్థల్లో గ్లోబల్ సౌత్ సమాజానికి తగిన ప్రాతినిధ్యం లభించేలా చూడటమే మన ప్రయత్నం. మన దేశం చేస్తున్న ఈ ప్రయత్నానికి అనేక దేశాల నుంచి బలమైన మద్దతు లభిస్తోంది. నా ప్రియమైన సహపౌరులారా, మనలాగే భావితరాలకు కూడా ప్రకృతి వనరులపైన సమాన హక్కుంది. మన చర్యల ద్వారా భావితరాలు ఈ హక్కును అనుభవించడంలో ఏమాత్రం ఆటంకం కలగకుండా మనం చూసుకోవాలి. భావితరాలకు ఇంకా సంపన్నమైన ప్రకృతి వరాలనందించేలాగా మనం సర్వశక్తులు ఒడ్డాలి. పర్యావరణ పరిరక్షణపై మనకున్న విశ్వాసం మన సంప్రదాయంలో ఒక అంతర్భాగం. సంతాలీ భాషలోని ఒక సరళమైన పాటలో కొన్ని పంక్తులు వినండి. పండిట్ రఘునాథ్ ముర్ము రచించిన ఈ గీతం ఎంతో లోతైన సందేశాన్ని అందిస్తుంది.
1: దారే గుజు కాన్ నెల్తే మీరు చెణే రాగ్ బొహ్యా దయా హయాగే గుజు కాన్ అబువా జతి ధరం దారే చెదా బాబన్ రాగ్ బొహ్యా అబో ఓనా నెల్తే.
0: ఈ పాటలో ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయినందుకు ఓదార్చలేని దుఃఖంతో విలపిస్తున్న రామచిలుక గురించి కవి వర్ణిస్తారు. ఆయన ఇలా అంటారు, ఓ నా ప్రియ సోదరులారా, చనిపోతున్న చెట్టును చూసి రామచిలుక విలపిస్తోంది. ఓ నా సోదరులారా, మానవ సంస్కృతి అనే చెట్టు నశించిపోతున్నప్పుడు మానవులమైన మనం ఎందుకు దుఃఖించాం? ప్రకృతిని, మానవ విలువలను కాపాడుకోవడానికి ప్రజలందరూ కట్టుబడి ఉండాలనేదే ఈ పాట సందేశం. ఒక పచ్చని చెట్టు మానవ సమాజం నైతిక ఆదర్శాలకు, సంక్షేమానికి ప్రతీకగా నిలుస్తుంది. ఏక్ పేడ్ మాకే నామ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ లేదా లైఫ్ వంటి ప్రచారాల స్ఫూర్తితో పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం వ్యక్తిగత సామూహిక ప్రయత్నాలు చేయాలి. నా ప్రియమైన సహపౌరులారా, విద్యారంగంలో మన ఆడపిల్లలు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అలాగే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో తోడ్పడుతున్న డ్రోన్ దీదీ నుండి వైమానిక దళంలోని ఫైటర్ కాంబాట్ లీడర్ వరకు వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఇటీవల గ్లాస్గోలో ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం సాధించిన మొత్తం 13 స్వర్ణ పతకాల్లో మహిళలే 8 బంగారు పతకాలను గెలుచుకున్నారు. మన మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిని విస్తృతంగా సాధిస్తున్నారు. 10 కోట్లకు పైగా మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 3 కోట్ల మంది లఖపతి దీదీలను తయారు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ లక్ష్యం పూర్తయింది. ఇప్పుడు మన దేశం మరో 3 కోట్ల మంది నూతన లఖపతి దీదీలను తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ముద్ర యోజన కింద ఆర్థిక సహాయం పొందిన పారిశ్రామికవేత్తల్లో దాదాపు 2/3 మంది మహిళలే ఉన్నారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలతో పాటు అనేక రంగాల్లో వారు నాయకత్వ పాత్రలు పోషించడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఓటు హక్కును వినియోగించుకునే మహిళల సంఖ్య రోజురోజుకు పెరగడం మన ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ సాధించిన ఒక గొప్ప విజయం. లోక్సభ, శాసనసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో 2023లో నారీశక్తి వందన్ అధినియంను ఆమోదించడం జరిగింది. ఈ చట్టం లక్ష్యాలను సాధించడం ద్వారా నాయకత్వ స్థానాల్లో మహిళల పాత్ర మరింతగా పెరుగుతుంది. మన ప్రజాస్వామ్యం మరింత భాగస్వామ్యయుతంగా మారుతుంది. మన దేశ జనాభాలో 65% మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారే. ఈ యువ జనాభాయే మన అత్యంత విలువైన సంపద. మన దేశ యువత

ప్రతిభావంతులు, నిబద్ధత గలవారు, నైపుణ్యవంతులు. గ్రామీణ క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న వివిధ సవాళ్లకు యువత పరిష్కారాలుగా చూపుతున్న వినూత్న ఆచరణాత్మక ఆలోచనలను నేను స్వయంగా చూశాను. ఇది సమాజం, దేశం పట్ల మన యువతకున్న అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది. సగటున కేవలం 28 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక యువ బృందం ఇటీవల చేసిన విజయవంతమైన రాకెట్ ప్రయోగం ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో ఒక నూతన శకం ప్రారంభమైంది. మన యువతలో చాలామంది స్వయం ఉపాధి బాటనించుకుంటూ ఉద్యోగ సృష్టికర్తలుగా మారి ఉద్యోగ కల్పన సంస్కృతిని సృష్టిస్తున్నారు. యువ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం మన దేశంలో ఒక బలమైన స్టార్టప్ వ్యవస్థకు దారితీసింది. భారతీయ యువత ప్రతిభను, అంకితభావాన్ని గుర్తించిన ప్రపంచ స్థాయి అగ్రగామి సంస్థలు వారికి కీలక నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నాయి. అటువంటి యువ విజేతలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ యువశక్తి ప్రతిష్టను మరింతగా పెంచాయి. మన భావితరాలు భారత్ ఉజ్వల సమృద్ధివంతమైన భవిష్యత్తు పైన నాకున్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. మన విద్యార్థులే భారత భవిష్యత్తుకు నిర్మాతలు. జాతీయ భద్రతను పరిరక్షించేందుకు ప్రభుత్వం, సమాజం ఏ విధంగానైతే ఐక్యంగా ఉండాలో అదేవిధంగా మన విద్యార్థుల వర్తమానాన్ని, భవిష్యత్తును పరిరక్షించడానికి ఉమ్మడి సమన్వయ ప్రయత్నాల ద్వారా ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటందించాలి. పరీక్షలు మన విద్యార్థులకు అవకాశాల ప్రవేశ ద్వారాలుగా మారుతాయి. ఈ పరీక్షల విధానాన్ని సంస్కరించేందుకు ప్రభుత్వం సమగ్రమైన చర్యలు చేపడుతోంది. పరీక్షల్లో అక్రమ పద్ధతులను పూర్తిగా అరికట్టడం, పరీక్షల వ్యవస్థను యువత కోసం మరింత పారదర్శకంగా, మరింత సురక్షితంగా, నమ్మదగిందిగా మార్చడమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశాలు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఆవిర్భావ ఆర్థిక కార్యకలాపాల ద్వారా యువత కోసం అనేక విస్తృతమైన నూతన మార్గాలు పరుచుకుంటున్నాయి. ఇటువంటి కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మన యువత విజయ తీరాలకు చేరేందుకు నూతన ప్రస్థానాలు చేయగలరు. మన యువత శారీరక, మానసిక ఆరోగ్యం, సంక్షేమమే మన దేశ భవిష్యత్తుకు మూలాధారం. మన యువత నిండు ఉత్సాహంతో ముందుకు సాగేలా వారిని ప్రోత్సహించే బాధ్యతను కుటుంబాలు, సమాజం కూడా పంచుకోవాలి. మన యువత వికాసానికి, దేశ నిర్మాణానికి క్రీడలను ఒక శక్తివంతమైన మాధ్యమంగా మలుచుకున్నాం. ఖేలో ఇండియా కార్యక్రమం కింద గ్రామీణ, ప్రాథమిక స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు దేశవ్యాప్తంగా క్రీడా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అపూర్వమైన రీతిలో నిధులను సమకూరుస్తూ పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్రయత్నాలు ఎంతో మంచి ఫలితాలిస్తున్నాయి. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన క్రీడాకారుల ప్రదర్శన, విజయాల్లో గణనీయమైన ప్రగతి కనిపించింది. మన దేశంలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువ జనాభా ఉన్నప్పటికీ వయోవృద్ధుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వయోవృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు పథకాలు, చర్యలు చేపట్టింది. 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న దాదాపు 6 కోట్ల మంది వయోవృద్ధులు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందే వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చారు. వయోవృద్ధుల పట్ల సమాజమంతా సహానుభూతితో మసలుకోవాలి. వారిలో ఆత్మీయత భావాన్ని పెంపొందిస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి. నా ప్రియమైన సహపౌరులారా, మానవాళికి వినాశకరమైన శక్తులను అధిగమించి సత్యం, న్యాయాన్ని నిలబెట్టే మన సంప్రదాయం పట్ల మనం గర్విస్తున్నాం. జూలై 26వ తేదీన మనం కార్గిల్ విజయ్ దివస్ జరుపుకున్నాం. అంతకుముందు మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ ప్రారంభమై 7 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని స్మరించుకున్నాం. మన త్రివిధ దళాల సాటిలేని శౌర్యాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆ చారిత్రాత్మకమైన ఆపరేషన్ లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగల భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఉగ్రవాదులకు, వారికి మద్దతిచ్చే వారికి, వారు ఎక్కడ దాక్కున్నా సరే వారు తమ దుశ్చర్యల ఫలితాన్ని అనుభవించక తప్పదనే స్పష్టమైన, కఠినమైన సందేశాన్ని పంపింది. ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్న దేశంతో సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అనేది మన జాతీయ ప్రయోజనాలు, ముఖ్యంగా మన రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ఒక నిర్ణయాత్మకమైన అడుగు. దశాబ్దాల తరబడి నక్సలిజం మన దేశానికి ఒక తీవ్రమైన సవాలుగా నిలిచింది. భారతదేశాన్ని నక్సల్ రహితంగా మార్చడం అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయం. ఒకప్పుడు నక్సలిజంతో ప్రభావితమైన ప్రాంతాల్లో నేడు నూతనోత్సాహం పొంగుతోంది. ఈ ప్రాంతాల్లో అన్ని వర్గాలను కలుపుకొని పోయే సమగ్రాభివృద్ధి వేగంగా జరుగుతోంది. బస్తర్ ఒలింపిక్స్లో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.

0: హే బస్తర్ పండు ఉత్సవాల్లో అనేక మంది కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వీటిని వేలాది మంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా తిలకించారు. మన జాతీయ స్వాభిమానాన్ని కాపాడేందుకు నిర్మించినవి మరాఠా సైనిక సంప్రదాయంతో ముడిపడి ఉన్న 12 కోటలు గత ఏడాది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం పొందాయి. అలాగే ఈ ఏడాది గౌతమ బుద్ధుడి ప్రథమ బోధనా స్థలమైన సారనాథ్ కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఒకవైపు భారత భూమిలో భగవాన్ బుద్ధుడికి సంబంధించిన ఆధ్యాత్మిక స్మారక చిహ్నాలున్నట్లే మరొకవైపు మన ఆత్మగౌరవాన్ని వైభవోపేతమైన సంప్రదాయాలను కాపాడుకోవడానికి మనం చేసిన అద్భుతమైన పోరాట పటిమకు చిహ్నాలు కూడా ఉన్నాయి. నా ప్రియమైన సహపౌరులరా, ప్రతి భారతీయుడి అభివృద్ధి సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్యోద్దేశం. ప్రముఖ జాతీయవాద రచయిత గురజాడ అప్పారావు గారి ప్రసిద్ధ తెలుగు గేయంలో సార్వకాలిక దేశభక్తి సందేశాన్ని గుర్తు చేసుకుందాం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు కవి. సమాజ భాగస్వామ్యం, ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా భారతదేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి ఇంట్లో ప్రజలు మరింత ఆరోగ్యంగా, ఆనందంగా, సమృద్ధిగా జీవిస్తారనేది నా దృఢమైన విశ్వాసం. ఈ సర్వసమాన సమ్మిళిత దేశభక్తి స్ఫూర్తితో స్వతంత్ర భారత్ను వికసిత్ భారత్గా మార్చే పవిత్రమైన జాతీయ లక్ష్య సాధనకు మనని మనం అంకితం చేసుకున్నాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.
1: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం పఠనం శ్రీమతి దురగా ఉషారమణి. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి ఆకాశవాణి సప్త స్వరాలు కలిస్తే సంగీతమవుతుంది. సప్త వర్ణాలు కలిస్తే హరివిల్లు వికసిస్తుంది. మనిషి, భాష, భావం, సహనం, స్నేహం, కారుణ్యం సమైక్య గీతంగా పల్లవిస్తే అదే భారతదేశమవుతుంది. ఇప్పుడు సమైక్యత గీతం విందాము.

0: భిన్న భాషాస్వరాల సమ్మేళనమే జీవన సంగీతం. అది ఒకే శృతిలో నినదిస్తే సమభావం అనురాగ స్వరరంజితమవుతుంది. సమైక్యతా గీతం విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని కార్యక్రమం వింటారు. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో సిహెచ్ ఇంద్రావతి గారు పాడిన జానపద గీతాలు విందాం.

తన్నేమో పాడుదని తిడుతున్నారా. ఆడపిల్ల నమ్మా నేను ఆడపిల్ల నానే, పద పడకమ్మా నీవు దిగులు చెందకమ్మా.

మీరు ఇంతవరకు సిహెచ్ ఇంద్రావతి గారు పాడిన జానపద గీతాలు విన్నారు. కార్యక్రమంలో మరికొన్ని జానపద గీతాలు విందాం.

జానపద గేయం విన్నారు కదా. ఇంతటితో ఈనాటి మా జానపద రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆపాత మధురాలు శీర్షికన మధుర గీతాలు విందాం కార్యక్రమంలో. ముందుగా వెలుగు నీడలో చిత్రం కోసం ఘంటసాల పి సుశీల బృందం పాడిన పాట, సంగీతం శ్రీశ్రీ, రచన పెండ్యాల.

తరువాత అమెరికా అబ్బాయి చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, సంగీతం ఎస్ రాజేశ్వరరావు, రచన సి నారాయణ రెడ్డి.

మీరు విన్న ఈ పాట ఆకాశ రామన్న చిత్రం కోసం జానకి పాడిన పాట. మీరు ఇంతవరకు ఆపాత మధురాలు శిక్షణ మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరి దక్షిణంలో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.